శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తాం, 7 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు చిత్రలహరి, 8 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1 గంట 15 నిమిషముల వరకు కథానిక, 1 గంట 15 నిమిషముల నుండి 1 గంట 30 నిమిషముల వరకు టైమ్ లైన్, 1 గంట 30 నిమిషముల నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషముల వరకు మహిళ, 3 గంటల 30 నిమిషముల నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తం, 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు కెరియర్ చాయిస్, 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు

టాలీవుడ్ టాకీస్ 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట వనాకాంత వైరోగ్యం మంగళం గురు ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట వనాకాంత వైరోగ్యం మంగళం గురు మాత సమస్త జగదాం.

ప్రభాతమిత్రపత్రం శ్రియం కుయ నిజాంగ

శ్రీమన్నన గరుడాదిరక్షిత్రే శ్రీవేంకటాచలపతే నమస్తు ప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠమాధవ జనార్దన చక్రపాణి శ్రీమత్సచింహ శరణాగత పారిజాత శ్రీవేంకటాచలపతే నమస్తు ప్రభాతం. కందనర్పదర్పహరసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురు పదకుమల దృష్టే కళ్యాణ నిర్మల

రజనీకరాజ

స్వామి సుశీల సురభాసిత పారిజాత శ్రీలేఖ కేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప

నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శాంతిం కరో వృషగిరీశ న జాతు మహ్యం. శ్రీ షట్క్రియా ఘటికయా తదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా. నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ

ప్రభుకార్యం మీద వచ్చిన సుగ్రీవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి సుగ్రీవుడికి అపకారం కలిగేటట్టుగా ప్రవర్తించడం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. అసలు వారి తేజస్సులు చూడగానే ఆయనకి అంత విశ్వాసం వచ్చేసింది, ఇక వీరి దగ్గర దాచక్కర్లేదనుకున్నారు, ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. రాముడు అన్నాడు, తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్ వాక్యై స్నేహయుక్తం అరిందమా. రాముడు హనుమతో మాట్లాడలేదు, లక్ష్మణుడి వంక చూసి అన్నారు, లక్ష్మణ చూశావా ఎంత అందంగా మాట్లాడాడో, సుగ్రీవుని యొక్క సచివుట్ట మంత్రిట, వాక్యజ్ఞం తను మాట్లాడుతున్న మాట యొక్క అర్థాన్ని తాను బాగా తెలుసుకుని మాట్లాడినటువంటి వాడు, ఆ మాట మధుర మధురంగా మాట్లాడినటువంటి వాడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం. ఋగ్వేదం తెలియనివాడు, యజుర్వేదం తెలియనివాడు, సామవేదం తెలియనివాడు ఇలా మాట్లాడలేడు. అయితే ఇక్కడ ఒక చిత్రం, హనుమ మాట్లాడిన మాటల్లో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఎక్కడున్నాయి? మరి రామచంద్రమూర్తి ఎలా చెప్పగలిగారు ఈ మాట, ఆ మూడు వేదాలు తెలిస్తే తప్ప ఇలా మాట్లాడలేడు అని ఎలా అన్నారు? అంటే ఋగ్వేదంలో రుక్కులు అంటారు ఆ శ్లోకములను ఆ మంత్రములను, అవి దేవతలను స్తుతి చేస్తాయి. దేవతలను స్తుతి చేసేటటువంటి ఆ మంత్రములకే రుక్కులని పేరు. ఆ రుక్కుల యొక్క సమూహములకు స్తుతి అయితే సూక్తము అంటారు. సూక్తము అంటే సూక్తము బాగుగా చెప్పబడినది. స్త్రీ సూక్తం, పురుష సూక్తం, ఏదో భూసూక్తం, నీలా సూక్తం, అలా సూక్తం అంటాం, అంటే బాగుగా చెప్పబడినది. ఇప్పుడు ఋగ్వేదంలోనే సూక్తములన్నీ ఉన్నాయి, అంటే స్తోత్ర పాఠములన్నీ అవి బాగా చెప్పినవి. అందుకని ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఆ సూక్తం తీసుకుని మనం చెప్పి పూజ చేస్తాం. స్త్రీ సూక్త విధానైనా అంటుంటాం కదా, పురుష సూక్త విధానైనా అంటాను. యజుర్వేదం యజ్ అంటే పూజించుట, కర్మకి సంబంధించింది. అందుకే యజ్ అంటే పూజించుట ఆరాధించుట, యజ్ఞం అన్నమాట ఈ ధాతువులోంచే వచ్చింది. ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాన్ని తను స్వీకరించి వాక్కుగా వాడి యజ్ఞం అంటే ఒక క్రతువుని నిర్వహించి ఒక కర్మ చేసి ఏ ప్రయోజనమును సిద్ధింపచేసుకోవాలో ఆ ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవడానికి మీరు చేసేటటువంటి ఒక కర్మకి యజ్ఞము అని పేరు. అది అగ్నిహోత్రంతో కూడినదై ఉండొచ్చు, లేదా మీరు యజ్ఞ సమానంగా ఒక పూజని చేసి ఉండి ఉండవచ్చు. సామ అంటే మనస్సుకి శాంతినివ్వగలిగినది ఏదో దానికి సామ అని పేరు. సామవేదం అంటే మనస్సుకి శాంతినివ్వగలిగినది, అంటే దీర్ఘాలతో ఉంటుంది. ఇప్పుడు శాంతమైనటువంటి మనసు వలన సౌఖ్యం పొందేటట్లు చేయగలిగినటువంటి వేదం సామవేదం. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద వినీతస్య అని రామచంద్రమూర్తి అన్నారు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఈయన కనపడుతున్నటువంటి నా నరస్వరూపము వెనక ఉన్నటువంటి తేజస్సుతో కూడినటువంటి అసలు రహస్యాన్ని అవతారాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు. ఒక నరుడిగా మాట్లాడినప్పుడు నా తేజస్సు సక్రమముగా అర్థమై దాన్ని స్తుతించగలిగిన వాడు, దీనిని పూజించడం తెలుసున్నవాడు, అందుకని భూమి మీద పడి ప్రణిపాతం చేశాడు. ఆయన ప్రణిపాతశ్చ అంటే మీకు గొప్ప పూజ్యభావన కలిగితే ఇక భూమి మీద మెల్లగా వంగి మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి పడకుండా, ఇది దీన్ని ఇలా పడేశాననుకోండి ఇది ఢామ్మని పడిపోతుంది అంతే. అంతేగాని ఇదేం మెల్లిగా మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి అలా ఏం పడదు, గబుక్కుని కనబడిపోతుంది, కర్ర పడిపోయినట్టు అలా పడిపోతే అంటే అసలు చూసి చూడగానే అబ్బా ఏమి పూజనీయులనిపించి మీరు పడిపోయారనుకోండి, దానికి ప్రణిపాతం అంటారు. హనుమ ప్రణిపాతం చేశారు. ఇంత గొప్ప ప్రణిపాతం పూజ ఈ నమ్మకమే యజ్ఞం. కాబట్టి ఇప్పుడు ఈ యజ్ఞానికి ఒక ఫలితం ఉంది. ఏమిటా ఫలితం? నాకు సుగ్రీవుడికి స్నేహం, సుగ్రీవుడికి రాజ్యము కలగడం, భార్య కలగడం, నాకేమిటి సౌఖ్యం? సీతమ్మ జాడ తెలియడం, రావణ సంహారమునందు వానల యొక్క సైన్య బలం నాకు తోడుగా రావడం. కాబట్టి ఇది సాధించాడు ఆయన, ఆ రుక్కులను యజ్ఞముగా మార్చి యజ్గా మార్చి

వచ్చి యజుర్వేదాన్ని దాంట్లోకి తీసుకొచ్చి కార్య సాధన చేస్తున్నాడు. ఈయన వచ్చి మాట్లాడితే నాకు మనశ్శాంతి కలిగింది. ఈయన యథార్థమును ప్రతిపాదిస్తున్నాడు. నేను సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలని వెతుకుతున్నాను, సుగ్రీవుడితో స్నేహం చేసుకోండి తనే వచ్చాడు సుగ్రీవ సచివుడు. కాబట్టి నా మనసుకి సౌఖ్యము శాంతికి కారకమయ్యాడు. కాబట్టి లక్ష్మణ, ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈయన మాటల్లో ఉన్నాయి. ఇది లేనివాడు ఇలా మాటలను తీసుకొచ్చి వేద ప్రయోజనాన్ని మాటలోకి తేలేడు. వేదములు బాగా తెలుసున్నవాడు కాబట్టి వేదము యొక్క ప్రయోజనాన్ని తన మాటలలోకి తెచ్చి వేదముల యొక్క స్వరూపంగా శ్లోకాల్ని నా దగ్గర చెప్పగలిగినటువంటి ప్రజ్ఞతో భాషించాడు. ఈయనకి వ్యాకరణం బాగా తెలుసున్నవాడు. న్యూన వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రితం బహు వ్యాహరతానేన నకించిదపి శబ్దితం. చక్కటి మాట మాట్లాడాలి అంటే వ్యాకరణం తెలిసి ఉండాలి. వ్యాకరణం తెలిసి ఉంటే క్రియాపదంతో వాక్యాన్ని పూర్తి చేస్తూ అవతల వాళ్ళకు అర్థమయ్యేటటువంటి రీతిలో వాక్య నిర్మాణం చేసి అపశబ్దములు రాకుండా చక్కగా ఉచ్చరించగలిగినటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. ఇటువంటి ప్రజ్ఞ భాషించింది అంటే ఈయనకి వ్యాకరణం తెలుసు. అనయా చిత్రయా వాచ త్రిష్టాన వ్యంజనస్థయ కస్య నారాధ్యతే చిత్తం ఉద్యతాసే హరేరపి. ఈ మహానుభావుడు వక్షస్థలం నుంచి శబ్దమును పుట్టిస్తున్నాడు, కంఠము నుండి పుట్టిస్తున్నాడు, నాలుక నుండి పుట్టిస్తున్నాడు. అంటే మూడు చోట్ల శబ్దం కట్టబడుతుంది. మూడు చోట్ల శబ్దాన్ని ఎలా పలకాలో అలా పలుకుతున్నాడు. ఎంత స్వరం వాడాలో అంత స్వరం వాడుతున్నాడు. ఉద్వేగంతో లేదు, అవయవాలు కదలటం లేదు, అతిగా కదలకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇన్ని తెలిసిండి మాట్లాడుతున్నాడంటే ఇలా మాట్లాడగలిగినటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడు మంత్రిగా కలిగినటువంటి ప్రభువు ఏ కార్యాన్నైనా సాధించగలడు. ఇలా మాట్లాడేవాడుంటే కత్తి ఎత్తినవాడు కూడా కత్తి దించేస్తాడు. అంత బాగా మాట్లాడాడు కదయా అని ఏవం విధో యస్య దూతో నభవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణాం గతయో నఘ. ఇటువంటి మహానుభావుడు సచివుడుగా ఉన్నటువంటి వారి కార్యం తప్పకుండా నెరవేరుతుంది. మనం ఇవాళ ఈ హనుమతోటి సమాగమం, ఈ హనుమని మనం కలుసుకోవడం మన అదృష్టహేతువు అని రామచంద్రమూర్తి సంతోషించారు. హనుమ రాముని ప్రశ్న వేశారు అప్పుడు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని. కిమర్థం తుమ్ మనం ఘోరం పంపకానన మండితం ఆగత సానుజో దుర్గం నానావ్యాళం మృగాయుతం. ఈ పాములతో మృగములతో నిండిపోయినటువంటి ఈ వనంలోకి రామా మీరు ఎందుకు వచ్చారు, నాకు చెప్పవలసింది అని అడిగారు. అప్పుడు రాముడి చేత ప్రేరితుడైనటువంటి లక్ష్మణుడు సమాధానం చెప్తున్నాడు. రాజా దశరథో నామ ద్యుతిమాం ధర్మవత్సల చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమే వభ్యపాలయత్. ఒకనకొకప్పుడు మహానుభావుడు దశరథ మహారాజు గారు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. చాతుర్వర్ణములు కూడా తృప్తిగా ఉండేటట్టుగా చక్కటి పరిపాలన అందించినవాడు. నద్వేష్టా విద్యతే తస్య నచ సద్వేష్టి కంచన సచ సర్వేషు భూతేషు పితామహ ఇవాపర అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై ఇష్టవాన్ అప్తదక్షిణై. ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఆయన్నెవరూ ద్వేషించలేదు, అలా పరిపాలించాడు దశరథ మహారాజు. ఎంతమందికో భూరి దక్షిణలు ఇచ్చాడు, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. తస్యాయం పూర్వజ పుత్రో రామో నామ జనైశ్రుత శరణ్య సర్వభూతానాం పితుర్ నిర్దేశ పారగ. ఆయన జ్యేష్ఠపుత్రుడు రాముడు. ఆయన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యానికి బయలుదేరి భార్యతో కలిసి వచ్చాడు. సూర్యుని కాంతి సూర్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో అలా మా ఉదినగారైనటువంటి సీతమ్మ తల్లి రాముణ్ణి అనుగమించి అరణ్యవాసానికి వచ్చింది. అహమస్యావరో భ్రాత గుణైర్దాస్యం ఉపాగత కృతజ్ఞశ్చ బహుజ్ఞశ్చ లక్ష్మణో నామనామత. ఆయనకి నేను తమ్ముణ్ణి, కానీ ఆయన గుణములు చూసి నేను ఆయనకి దాసుడనయ్యాను, ఆయన్ని గురువుగా భావన చేస్తాను, ఆయన వెంట నేను కూడా అరణ్యవాసానికి వచ్చాను. సుఖార్థస్య మహార్థస్య సర్వభూత హితాత్మాన ఐశ్వర్యేన చ హీనస్య వనవాసాశ్రితస్య చ. ఆయన అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి అర్హుడైనటువంటి వాడు, సమస్త సుఖములు పొందగలిగినటువంటి వాడు, కానీ అన్నిటినీ కాదని తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని వనవాసం చేస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని ఈయన లేని సమయం, నేను లేని సమయం చూసి ఒక రాక్షసుడు అపహరించాడు. అతని వివరములు మాకు బాగా తెలియవు, కానీ ఆ రావణుడు అన్న పేరు మాకు తెలుసు, కబంధుడు చెప్పాడు. కాబట్టి ఆ రావణుని యొక్క జాడ కనిపెట్టి సీతమ్మ తల్లిని మళ్ళీ మేము పొందడం కోసమని ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యంలో ఏతత్తే సర్వమాఖ్యాతం యథాతద్ధేన పృచ్ఛతః. నేను ఉన్నది ఉన్నట్టుగా నీతో యథార్థంగా ఉన్న విషయాన్ని

ఇప్పించాను. కాబట్టి ఈ విషయంలో రాముడికి సహాయం చెయ్యవలసి ఉంటుంది. అహం చేవిహి రామశ్చ సుగ్రీవం శరణంగతౌ, రాముడితో కలిసి నేను సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాను అన్నాడు. ఎందుకని? సుగ్రీవుడి యొక్క సహాయం ఇప్పుడు రాముడికి కావలసి వచ్చింది. భూమండలం అంతా వెతకాలి, అందుకని సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాం. ఎక్కడ రామచంద్రమూర్తి, ఎక్కడ లక్ష్మణుడు? ఈ మాట అన్నప్పుడు లక్ష్మణుడి యొక్క హృదయం కదిలిపోయింది. సమస్త భూమండలాన్ని శాసించగలిగిన వాడు, మొన్న మీరు చూశారు లయం చేసేయగలడు, అటువంటి వాడు ధర్మాన్ని పాటిస్తున్నాడు. కబంధుడు చెప్పాడని స్నేహం కోసం వచ్చాడు. అటువంటి అన్నగారు సుగ్రీవుడికి శరణాగతి చేయడమా అని పరిస్థితి అటువంటిది. కాలోహి దురతిక్రమ, ఎవ్వరికైనా ఏష దత్వాచ విత్తాని ప్రాప్యచానుత్తం జశః లోకనాథ పురా భూత్వా సుగ్రీవం నాథమిచ్చతి. ఈ జగత్తుకంతటికి నాథుడై కోరుకున్న వారికి కోరుకున్నంత ఐశ్వర్యాన్ని దానం చేసి ఎంతో కీర్తిగాంచినటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు. పితాయస్య పురాహ్యాసీత్ శరణ్యో ధర్మవత్సలః తస్య పుత్ర శరణ్యశ్చ సుగ్రీవం శరణంగతః. ఒకానొకప్పుడు లోకంలో ఉన్న రాజులందరూ వచ్చి ఏ దశరథ మహారాజు గారికి శరణాగతి చేశారో ఆ దశరథ మహారాజు గారి కొడుకైన రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. సర్వలోకస్య ధర్మాత్మ శరణ్య శరణం పురా గురుర్మే రఘవస్సోయం సుగ్రీవం శరణంగతః. సర్వలోకములకు ధర్మాన్ని నేర్పగలిగినటువంటి వాడు, అన్ని లోకములు ఎవరికి శరణాగతి చేస్తాయో అటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. యస్య ప్రసాదే సతతం ప్రసీదే యూరిమా ప్రజా స రామో వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతే. ప్రజలందరూ సుఖం కోసం ఏ రాముణ్ణి శరణాగతి చేస్తారో ఆ రాముడు సుగ్రీవుడికి శరణాగతి చేసి స్నేహాన్ని కోరుకుంటున్నాడు. కనుక మీరు రామచంద్రమూర్తికి కావలసిన సాయం చేసి పెట్టి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడంలో సుగ్రీవుడు ఉపకరిస్తే బాగుంటుంది. ఈ మాటలు అన్నట్ట కానీ ఇక కన్నుల వెంట నీరు ఆగలేదు లక్ష్మణుడికి. ఇంత కష్టమా అన్నయ్య కనిపించింది. శోకాభిభూతే రామేతు శోకార్తే శరణంగతే కర్తుమర్హతి సుగ్రీవః ప్రసాదం హరియూధపః ఏవం ప్రమాణం సౌమిత్రిం కరుణం సశ్రులోచనం హనుమాన్ ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారదః. కన్నుల వెంట నీరు ధారలుగా కారిపోయి ఏడుస్తూ అటువంటి రాముడు నాతో కలిసి సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు, మీరు మాకు ఉపకారం చేయవలసింది అని అడిగాడు. అడిగితే హనుమ వెంటనే జోక్యం చేసుకుని అన్నారు, మీరు జితేంద్రియులు, బుద్ధిమంతులు, మీరు విచారించవలసిన పని లేదు, మీరు మాకు లభించడం మా అదృష్టహేతు, కాబట్టి సుగ్రీవుడితో మీరు స్నేహం చేద్దరు కానీ ఇప్పుడు మీ ఇద్దరిని నేను తీసుకెళ్తాను, మీరిద్దరూ కూడా నా భుజాల మీద కూర్చోండి అన్నారు. సన్యాసి వేషంలో కదా ఉన్నారు, నేను సన్యాసి వేషంలో వచ్చానన్నారు తప్ప ఇంకా సన్యాసి వేషంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందారు. భిక్షురూపం పరిత్యజ్య వానరం రూపమాస్థిత పుష్టమారోప్యతావీరౌ జగామ కపికుంజరః. ఆ సన్యాసి వేషాన్ని విడిచిపెట్టేసి రాముణ్ణి ఒక భుజం మీద లక్ష్మణుణ్ణి ఒక భుజం మీద కూర్చోబెట్టుకుని ఇందాక చెప్పానే ఇంతకన్నా ఏం కావాలని ఇద్దరిని హనుమద్వాహనమై భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమోక పర్వత శిఖరముల మీదకి వెళుతున్నారు. వెళ్ళేటప్పటికి ఎదురుగుండా ఆ రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళేటప్పటికి అప్పటికే సుగ్రీవుడు భయపడిపోయి ఋష్యమోక పర్వత శిఖరము మించి ఆ మలయ పర్వత శిఖరం మీదకి దూకేసి అక్కడి నుంచి ఉన్నాడు. వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి అక్కడ దింపారు. ఒకసారి దింపి మహర్షి దీని చిట్ట చివరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. మళ్ళీ భిక్షు రూపం తీసుకున్నారు. ఎందుకని అంటే సుగ్రీవుడు మామూలుగా వానర రూపంలో వచ్చాడనుకోండి, హనుమ వస్తే సుగ్రీవుడిని నమ్మడం, నువ్వు ఇలా వెళ్ళి మాట్లాడే వాళ్ళు నేను మోసగించుంటారు నేను రానని ఇంకో చోటుకు దూకేస్తాడు. అందుకని భిక్షు రూపంలోనే వెళ్ళారనుకోండి ఆ ఈ రూపంలో మోసగించడలే ఇప్పుడు ఈయన చెప్పిన మాట నమ్మి మళ్ళీ వస్తాడు. అందుకని మళ్ళీ సన్యాసి వేషం పొందారు. పొంది మళ్ళీ ఇప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయం రామో మహాప్రజ్ఞ సంప్రాప్తో దృఢవిక్రమ లక్ష్మణేన సహభ్రాత్ర రామోయం సత్యవిక్రమ ఇక్ష్వాకూణాం కులే జాతో రామో దశరథాత్మజ ధర్మే నిగదితశ్చైవ పితుర్నిర్దేశపారక. మహానుభావుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, తేజోమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి ధర్మం తెలుసున్నవాడు, లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. ఆయన భార్య సీతమ్మ తల్లిని ఒక రావణుడు ఒక రాక్షసుడు అపహరించినటువంటి కారణం చేత, కాబట్టి నీవు ఆయనతో స్నేహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్ష్వాకు కుల సంభవుడు మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే నీ అదృష్టం, ఎన్ని యాగాలు యజ్ఞాలు చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి అంటే దశరథ మహారాజు గారు, అటువంటి వాళ్ళు ఇవాళ మన ఋష్యమూక పర్వతం మీదకి వచ్చారు, నీకు స్నేహం చేస్తాను నీతో స్నేహం చేయిస్తాను అని మాట ఇచ్చి నేను వాళ్ళని తీసుకొచ్చాను, కాబట్టి నువ్వు వాళ్ళకి ఎదురొచ్చి స్వాగతం చెప్పి వాళ్ళతో స్నేహం చేసుకో అన్నాడు. ఇప్పుడు నమ్మాడు. భవతా సఖ్యకామౌతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రతి
ప్రతిగృహ్యాచ్చ యస్మై

చేతితో పూజనీయతమా ఉభౌ, వాళ్ళిద్దరినీ నువ్వు ఎదురు వచ్చి స్వాగతం చెప్పి చేతులు పట్టుకుని తీసుకొచ్చి కూచోపెట్టి పూజించు అన్నాడు. వారు పూజ్యులు కాబట్టి గబగబా వచ్చాడు, ఎదురొచ్చాడు, రామలక్ష్మణుల్ని తీసుకెళ్లాడు, కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి సుగ్రీవుడు అన్నాడు, భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంత సర్వవత్సలః ఆఖ్యాత వాయుపుత్రేణ తత్తతో మే భవద్గుణాః. మీ యొక్క గుణములను, మీ ధర్మం గురించి, మీ యొక్క పరాక్రమం గురించి, మీ యొక్క వాత్సల్యం గురించి నేను హనుమ చెప్తే విన్నాను. తన్మమై వేష సత్కారో లాభశ్చైవోత్తమ ప్రభో యత్ తమిచ్చసి సౌహార్ధం వానరేణ మయా సహ రోచతే యదివా సఖ్యం బాహురేష ప్రసారిత గృహ్యతాం పాణినా పాణిహి మర్యాద భగ్యతాం ధ్రువా. మీరు నాతో స్నేహం చెయ్యాలి అని కోరుకుంటే ఇదిగో నేను నా చెయ్యి చాపుతున్నాను, చాపినటువంటి నా చేతిలో మీ చేతి నుంచి మన ఇద్దరం స్నేహితులు అవుదాం, నాతో చెయ్యి కలపండి అని చెయ్యి చాపాడు. వినగానే రామచంద్రమూర్తి ఎంతో సంతోషంతో ఆ చేతిని తన చేతితో కలిపారు. తతో హనుమాన్ సంత్యజ్య భిక్షురూప మరిందమ కాస్తయోహ స్వేన రూపేణ జనయామాస పావకం. వెంటనే ఆ హనుమ అప్పుడు మళ్ళీ సన్యాసి రూపాన్ని మళ్ళీ వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఇంకిద్దరికి స్నేహం కుదిరిపోయిందిగా. కిష్కింధకాండలో హనుమ ఎన్ని మాటలు వేషం కట్టారు, ఎన్ని మాటలు విడిచిపెట్టారు అన్నది ఒక పీస్ క్వశ్చన్. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడ ఆ వేషంతో ఉన్నారు, ఎక్కడెక్కడ విడిచిపెట్టారు అని. రాజుగారి ప్రయోజనాన్ని సాధించడానికి, రాజు మనసు కుదురుగా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి వచ్చిందో చూడండి. అందుకని బుద్ధిమతాం వరిష్టం. వెంటనే ఆయన కొన్ని కర్రలు తీసుకొచ్చి ఆ మధ్యలో పెట్టి కర్రని కర్రతో రాపాడించి అగ్నిహోత్రం పుట్టించి ఆ అగ్నిహోత్రం దగ్గరికి పువ్వులు తెచ్చి పువ్వులు వేసి పూజ చేసి అగ్నిసాక్షిగా మీ ఇద్దరు స్నేహం చేసుకోండి అన్నారు. ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి రామసుగ్రీవులు ఇద్దరు స్నేహం చేసుకున్నారు. వెంటనే తత సపర్ణ బహుళాం చిత్వాశాఖాం సుపుష్పితాం సాలస్తాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవ. బాగా పుష్పించినటువంటి ఒక మద్ది చెట్టు కొమ్మని వంచి విరిచి సుగ్రీవుడు ఆసనం కింద చేసి దాన్ని అక్కడ వేసి ఆసనం కింద వేయడం అంటే ఓ దొంగలా తయారు చేసి చిన్న చిన్న కొమ్మలు విరిచేసి వేసి రండి కూర్చోండి అని చెప్పి దాని మీద రాముడిని కూర్చోమని తను కూడా రాముడితో కలిసి కూర్చున్నాడు ఆ దొంగ మీద. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయనకి రాజ్యం లేదు, మనకి రాజ్యం లేదు, ఆయన భార్యని రాముడు ఎత్తుకుపోయాడు, మన భార్యని వాళ్ళు ఎత్తుకుపోయాడు, కాబట్టి ఆల్ ఈక్వల్స్. కాబట్టి రాముడి పక్కన ఆయన కూర్చున్నాడు, ఇద్దరు సమానంగా ఓ దొంగ వేసుకుని కూర్చున్నారు. పాపం లక్ష్మణ స్వామి అలా నించున్నారు, చూశారు హనుమ చూసి తత సపర్ణ బహుళాం చిత్వాశాఖాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవ. వెంటనే పూచినటువంటి ఒక చందనపు కొమ్మను ఒక దాన్ని విరిచి తెచ్చి ఆసనంగా వేసి లక్ష్మణ మీరు కూర్చోండి అని చెప్పి హనుమ ఆయన్ని కూడా కూర్చోబెట్టారు.

0: వరదలను తట్టుకునే వరి.
1: వరదలు వచ్చినప్పుడు 10-15 రోజుల పాటు నీళ్లు నిలిచిపోయాయి. నాట్లు వేసిన వరి పొలం నీళ్లలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది.
2: మేము నాట్లు వేసినప్పుడు వరదలు వస్తే మొలకలు మునిగిపోయి పాడైపోతాయి, కాబట్టి నాట్లు వేయం. ఏడాదికి ఒక పంటనే వేస్తాం.
0: లోతట్టు ప్రాంతాల్లో చేసే వరి సాగుకి పంటను నాశనం చేయగల వరదలొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వాయువ్య బంగ్లాదేశ్ కు చెందిన అక్బర్ అలీ కొన్ని సంవత్సరాలుగా వరదలు మారిన తీరు గురించి చెప్తున్నది విందాం.
1: 20-30 సంవత్సరాల క్రితం వరదలు చాలా తరచుగా వచ్చేవి, కానీ నీళ్లు ఎక్కువ కాలం నిలిచేవి కావు. ఇప్పుడు వరదలు తక్కువే వస్తున్నా నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తున్నాయి. ఎందుకో నాకు తెలియదు, బహుశా డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనేమో. వరద నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తుంటే వరి మొక్కలు దెబ్బతింటున్నాయి.
0: వరద నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన మొలకలకు ఎండ తగలదు, కాబట్టి అవి ఎక్కువ కాలం బతకలేవు. తరచుగా వరద నీళ్లు తగ్గిన తర్వాతే రైతులు నాట్లు వేయాల్సి వస్తుంది. వాళ్ళు మార్కెట్ నుంచి మళ్లీ కొత్త నాట్లు కొనాల్సి వస్తుంది. చాలాసార్లు అవి ఏ రకమో వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి నాట్లు దొరకకపోవచ్చు కూడా. చాలామంది రైతులకి తమ భూములని బీడుగా వదిలేసి తర్వాతి సీజన్ కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం ఉండదు. మరి వరద ముంపుకి గురయ్యే ప్రాంతాలకు పరిష్కారమేమిటి? సమాధానం, వరదలను తట్టుకునే వరి. ఈ క్రింది విషయాలని మనం నిశితంగా పరిశీలించబోతున్నాం. తగిన వరి రకాలను ఎంచుకోవడం, నాణ్యమైన వడ్లను వాడడం, ఆరోగ్యంగా బలంగా ఉండే మొలకలను పెంచడం, వరదలు తీసేసిన తర్వాత మీ పొలాన్ని నిర్వహించడం. ముందు కొన్ని కొత్త రకాల వరి వంగడాలు 2 వారాల వరకు వరదలను తట్టుకోగలవని మీరు తెలుసుకోవాలి. మీ స్థానిక డీలర్ వద్ద గాని, రైతు క్షేత్ర పాఠశాల నుంచి గాని, పరిశోధన సంస్థ నుంచి గాని వరదలను తట్టుకునే వరి రకాలు దొరుకుతాయేమో కనుక్కోవాలి. బినతరి గ్రామంలో రైతు క్షేత్ర పాఠశాల నుంచి రహీమా, ఆమె తోటివారు వరదలను తట్టుకునే కొత్త వరి వంగడాన్ని వాడిచూశారు.
2: వరద నీళ్లలో మునిగిపోతే పంట కుళ్ళి పాడైపోతుందని మా అందరికీ దిగులుగా అనిపించింది. నాట్లు వేశామే, అవి పాడవుతాయేమో అని మదనపడ్డాం. నీళ్లు తగ్గిన తర్వాత మా పొలాలకు వెళ్లి చూస్తే పంట బురద ఆకులతో కనిపించింది, కానీ పంటలు కోలుకున్నాయి. అందరం సంతోషించాం, మా వరి పంట బాగా పండింది.
0: రెండోది, వరదలను తట్టుకునే వరి రకాల్లో పురుగు పట్టిన తెగుళ్లు లేని మిశ్రమం కాని నాణ్యమైన వడ్లని వాడండి. సూత్రాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ మియా 2008 నుంచి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడు.
1: కోతల తర్వాత వడ్లను ఎండలో ఆరబెట్టి శుభ్రం చేసి పాలిథిన్ సంచిలో పోసి దాన్ని గోనె సంచిలో ఉంచి నిల్వ చేస్తాను. నా స్వంత వాడకానికి వడ్లని మా ఇంట్లోనే దాస్తాను. కొంత మా చుట్టాలకిచ్చి కొంత బజార్లో అమ్ముతాను. కొందరు రైతులు మా ఇంటికే వచ్చి కొంటారు. ఈ సంవత్సరం 8 టన్నుల వడ్లని కిలో 30 టాకాల చొప్పున రీటైలర్లకు అమ్మాను.
0: మూడోది, బలమైన శక్తివంతమైన మొలకలను పెంచడం. ఎక్కువ వడ్లను వాడితే మొలకలు సన్నగా బలహీనంగా వస్తాయి. నాట్లు వేసిన తర్వాత వరదలొస్తే అవి తేలికగా దెబ్బతింటాయి. కాబట్టి బలమైన మొలకలు రావాలంటే పొందడానికి మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. 3 వారాల నారు కంటే 4 వారాల వయసున్నవి బలంగా ఉంటాయి. కాబట్టి వరద ముంపు రాగల ప్రాంతాల్లో కాస్త ఎక్కువ వయసున్న మొక్కలను నాటుకోవడం మంచిది. వరదలను తట్టుకునే వరి రకం నాట్లు వేయడానికి మహమ్మద్ నూరుజ్మాన్ బలమైన మొలకలను ఎలా పెంచుతున్నాడో తెలుసుకుందాం.
1: ఇది వరకు 10 చదరపు మీటర్లకు 2.5 కిలోల వడ్లని వాడాం. వాటి మొలకలు సన్నగా బలహీనంగా వచ్చాయి.

0: అవి 10-15 రోజుల పాటు నీళ్లలో మునిగి ఉండేసరికి పాడైపోయాయి. ఇప్పుడు మేము వడ్లని తక్కువ మోతాదులో వాడుతున్నాం. అంతే విస్తీర్ణంలో 1/2 కిలో వడ్లనే వాడుతున్నాం. ఇప్పుడు మొలకలు బలంగా వస్తున్నాయి. 10-15 రోజుల పాటు వరదల్లో మునిగి ఉన్నా ఈ మొక్కలకు ఏమీ కాదు.
1: నాలుగోది, వరద నీళ్లు తగ్గాకనే మీ పొలాన్ని నిర్వహించడం. వరద నీళ్లలో ఎక్కువ బురద ఉంటే అది ఆకులను అంటుకుంటుంది. ఆకులు ఊపిరి పీల్చుకోవడానికి, మొక్కలు పెరగడానికి అవసరమైన ఎండ తాకకుండా ఈ బురద అడ్డుకుంటుంది. ఆకుల మీద బురదను జాగ్రత్తగా కడగాలి. వరద నీరు తగ్గిపోయిన వారం తర్వాత వరద నీళ్లతో వచ్చిన కలుపు మొక్కలని, చెత్తని తొలగించండి. మనం నేర్చుకున్నదేమిటి? వరద పరిస్థితులను తట్టుకోగల వరి రకాలను ఎంచుకోవాలి. దెబ్బతినని, మిశ్రమాలు లేని నాణ్యమైన వడ్లను వాడాలి. నాణ్యమైన విత్తనం వల్ల బలమైన మొలకలు వస్తాయి. బలమైన మొలకలను పెంచాలి. బలమైన మొలకలు రావాలంటే మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. కొద్దిగా పాతబడిన మొలకలని నాటాలి. అవి కొత్త మొలకల కన్నా వరదలను బాగా ఎదుర్కొంటాయి. వరద తీసేసిన తర్వాత నీళ్లలోని చెత్త, కలుపు మొక్కలను తొలగించండి. అవసరమైతే ఆకులకి అంటిన బురదను జాగ్రత్తగా కడగాలి.
0: వడ్లు తెచ్చిన తర్వాత మొలకలను పెంచాను. 12 రోజులు పూర్తిగా వరద నీళ్లలో మునిగి ఉన్నా మొక్కలు దెబ్బతినలేదు.
1: వరదలను తట్టుకునే వరి రకాలను వాడితే వరదలొచ్చే ప్రాంతాల్లో మంచి పంటను పండవచ్చు. మీరు వరదలను ఆపలేకపోవచ్చు, కానీ అవి వరి పొలాలకి చేసే నష్టాన్ని తగ్గించుకోగలరు.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, PP రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: மனு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ యో ఆర్జే సంజన. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఇవాళ మన ఆయుష్మాన్ భవలో మనిషి ఆరోగ్యం, పర్యావరణం, పరిణామం ఇలా భిన్న శాస్త్ర రంగాలకు సంబంధించి ఏటా ఎన్నో పరిశోధనలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే అందరికీ ఉపయోగపడేలాను, కొంతకాలానికైనా వాడుకలోకి వచ్చేలాను ఉంటాయి. మరి ఏంటా ఆ పరిశోధనలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో

0: టైల్స్ తయారీలో ముందంచెలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
0: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. శాకాహారమే మిన్నా అంటున్నారు నిపుణులు. ఏంటా ఆ విషయం తెలుసుకుందాం. మాంసాహారం తక్కువగాను శాకాహారం ఎక్కువగాను తినడం వల్ల పర్యావరణం మెరుగుపడమే కాదు, గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని తేల్చి చెప్తున్నారు జాన్ ఎక్విప్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కి చెందిన నిపుణులు. ఎందుకంటే శాకాహార ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 40% తగ్గినట్లు వాళ్ళు స్పష్టించారు. ముఖ్యంగా కూరగాయలు, చిక్కుళ్ళ గింజలు, ముడి ధాన్యాలు, పాల ఉత్పత్తులు తీసుకునే వాళ్ళల్లో గుండె జబ్బు వచ్చే ముప్పు సగానికి సగం తగ్గుతుందట. కాబట్టి ఇక ముందు శాకాహార ప్రియుల సంఖ్య పెరగనుందని తేల్చి చెప్పారు నిపుణులు. మరి లిసినర్, శాకాహారం తీసుకోవడం వల్ల ఉండే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9012552552. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. మధుమేహం ఒకసారి వచ్చాక నియంత్రించుకోవడమే తప్ప నివారణ లేదు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడతారనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే తొలిసారిగా దీన్ని పూర్తి స్థాయిలో నియంత్రించేలా, అంటే శరీరమే ఇన్సులిన్ని తయారు చేసుకునేలా మందును రూపొందించింది ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడికల్కు చెందిన నిపుణుల బృందం. 2 రకాల మందులు కలిపి ఇచ్చినప్పుడు ఇన్సులిన్ని స్రవించే బీటా కణాల సంఖ్య పెరగడాన్ని గమనించారట. ఈ మందు కారణంగా కొత్తగా ఉత్పత్తి అయిన బీటా కణాల సంఖ్య ప్రస్తుతానికి తక్కువే, కానీ దీని ఆధారంగా భవిష్యత్తులో వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులతో పాటు మూల కణాల నుంచి కూడా ఇన్సులిన్ కణాలను పెంచే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు. కాబట్టి మధుమేహ వ్యాధి నివారణలో ఈ పరిశోధన మంచి పరిణామం అని చెప్పొచ్చు. మరి లిజనర్స్, ఇంకొక టాపిక్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫీట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్.

0: మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545111117. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. భాషలే మెదడుకి మేత అంటున్నారు నిపుణులు. ఎందుకలా, ఏంటా విషయాలు అనేది తెలుసుకుందాం. మనిషి జీవించడానికి గాలి, నీరు ఎంత అవసరమో మెరుగైన జీవనానికి భాష, మాట కూడా అంతే అవసరం అంటున్నారు నిపుణులు. భాషా నైపుణ్యం, వాక్చాతుర్యం అనేవి సంబంధాలు పెంచుకోవడానికి, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, చక్కగా జీవించడానికే కాదు మెదడు అభివృద్ధికి, మానసిక వికాసానికి తోడ్పడతాయట. ఎందుకంటే అందుకే మెదడులో భాషా కేంద్రాలు ఎక్కడున్నావి, అవి ఎట్లాంటి ప్రభావాన్ని కనుబరుస్తాయి అనే దాని మీద అనేక బృందాలు పరిశోధనలు చేపట్టాయి. భాషా పరిజ్ఞానం ఎక్కువగా ఉండే విద్యార్థుల్లో మెదడులోని హెప్పీ క్యాంప్ అభివృద్ధి చెందినట్లు పరిశోధనలో గుర్తించారు. చిన్నతనంలోనే భాషలు నేర్చుకుంటే మెదడు సమాచారాన్ని సులభంగా చేరుకుంటుందని, 2 కన్నా ఎక్కువ భాషల వల్ల మెదడు పనితీరు పెరిగి అల్జీమస్, డివోషన్ వంటివి త్వరగా రావని, ఆలోచన శక్తి తగ్గదని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం, నిజాం ఇన్స్టిట్యూట్ కి చెందిన నిపుణులు కలిసి చేసిన పరిశోధనలో తేలింది. సో ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదన్నమాట. మరి లిజనర్స్, అనేక భాషలు నేర్చుకోవడం వల్ల ఉండే ఉపయోగాల గురించి విన్నారు కదా. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కద లిజనర్స్. మరి రక్త పరీక్షతో క్యాన్సర్ వస్తుందా రాదా అని చెప్పేయచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలానో చూద్దాం. కొన్ని రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా ఒవేరియన్ క్యాన్సర్ వంటివి, ముదిరిన దిశల్లో కానీ బయటపడవు. దాంతో చికిత్స కష్టంగా మారుతుంది. అందుకే క్యాన్సర్ యూనివర్సిటీ నిపుణులు రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ను గుర్తించే పద్ధతిని కనుగొన్నారు. 3D నానో ప్యాట్రైట్ మైక్రోఫ్లూయిడ్ చిప్ అనే ఈ పరికరం ఓ రక్తపు చుక్కని లేదా అందులోని ప్లాస్మాని పరిశీలించి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చెప్తుందట. అదెలా అంటే, వడబోత ప్రక్రియ ద్వారా రక్త కణాల్లోని ఎక్సోజోమ్స్ను వేరు చేసి వాటి ద్వారా కంటి పెరుగుదల, వ్యాప్తి వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని తీసుకుంటుందట. ఎందుకంటే కంటి ఏర్పడాలా వద్దా అన్న సమాచారం ఎక్సోజోమ్ ద్వారానే మిగిలిన కణాలకి వెళ్తుంది. కాబట్టి వీటి కదలికల ఆధారంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అని గుర్తించే ఈ పరిశోధన క్యాన్సర్ చికిత్సలో గొప్ప మైలురాయి కానుంది. మరి లిజనర్స్, ఇదండి ఇవాళ మన ఆయుష్మాన్ భవ. మళ్ళీ వచ్చే ఆయుష్మాన్ భవలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే సంజన.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ PDM స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
1: డాక్టర్ S పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ P ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: పేపరు

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని మీ ముందు వచ్చింది మన రేడియో విష్ణు 90.4 లిజనర్స్. మరి ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, 100 అశ్వమేధాలను ఒకవైపు, సత్యమును మరొక వైపు త్రాసునందు ఉంచినచో సత్యము వైపే ముళ్ళు చూపుతుంది. సత్యం అంత మహత్తరమని దీని యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, నీటిలో ప్రతిఫలించిన చంద్రబింబం వలె చంచలమైనది మానవ జీవితం. అది తెలుసుకుని మానవుడు ఎల్లప్పుడూ కళ్యాణములనే ఆచరించవలను అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

సహచరీ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, మానసిక శారీరక రోగాలు దుఃఖ బాధలచే నేడో రేపో నశించిపోగల ఈ శరీరం కొరకు అధర్మ కృత్యములను మనుష్యులైన వారు ఎవరు చేయగలరు, చేయరని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

శ్లోకం యొక్క భావం: లోభిని ధనముతోనూ, మంచివాణిని నమస్కారము చేతను, మూర్ఖుణ్ణి అతని ఇచ్ఛకు అనుకూలంగా పలికి, పండితుని తత్వార్థాన్ని చెప్పుడు చేతను సుముఖులుగా చేసుకోవలను అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: ప్రత్యేక కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

యచా. ఈ శ్లోకం యొక్క అర్థం, క్షణభంగురమై మరో మరీచికలను పోలిన ఈ సంసారమును చూసి పండితులు ధర్మము కొరకు సుఖము కొరకు సజ్జన సంగమునే ఆశ్రయిస్తున్నారు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, అడవిలో యుద్ధమందు శత్రు మధ్యమున కాచిచ్చు లోపల జల మధ్యమున సముద్రములో పర్వతాగ్రమున ఎక్కడ ఉండని ఏ అవస్థలో ఉండని నిద్రపోతూనో అజాగ్రత్తగానో విషమావస్థలోనూ ఎలా ఉన్నా పురాకృత పుణ్యం ఉంటే ఎవరైనా సురక్షితంగానే ఉంటారు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

శ్లోకం యొక్క అర్థం, పరాధీనముగా ఉన్న పనులను ఎంత ప్రయత్నించేయనా విడిచిపెట్టు, ఆత్మాయత్తముగా ఉన్న పనులనే ప్రయత్నత సాధించుకుంటూ ఉండుము అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukulaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

యవ్వనం మానుష్యం జలబిందులోలచ పలం ఫేనోపమం జీవనం.

0: ఈ శ్లోకం యొక్క అర్థం సంపదలు అస్థిరములు, యవ్వనం సెలయేటి వలె అతి శీఘ్రంగా గడిచిపోవున్నది. మానవ జన్మమే మరలా కలుగుననుటకు వీలులేదు. జీవికి అవే అసలు నీటి బుడగ వంటివి. ఇన్ని విషయములు గమనించక మూఢుడై స్వర్గద్వారాలను తెరిపించు ఏకైక సాధనమైన ధర్మాచరణాన్ని ఎవడు నిశ్చల బుద్ధితో చేయడో వాడు ముసలివాడై శక్తి ఉడికిన తరువాత పశ్చాత్తాపహతుడై శోకాగ్ని చేత దహింపబడి పోతూ ఉంటాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం.
1: అహితహిత విచార శూన్య బుద్ధి శృతి సమయైర్ బహుభిస్తిరస్కృతస్య ఉదరభరణ మాత్ర కేవలేచ్చో పురుష పశుశ్చ పశుశ్చ కో విశేషః.
0: ఈ శ్లోకం యొక్క అర్థం, మంచి శబ్బరలు తెలుసుకోలేని మందబుద్ధి అయి సభల్లో 10 మంది చేత తిరస్కరించబడుతూ కేవలం పొట్ట నింపుకొనడానికే బ్రతుకుతూ ఉండే నర పశువుకు పశువుకు భేదం ఏముంది? ఏమీ లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల్ ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో.

కిడ్నీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, విజ్ఞాన విక్రమ కీర్తులు కలిగి అందరి చేత శభాష్ అని అనిపించుకుంటూ లోకోత్తరముగా జీవించినది ఒక్క క్షణమైతేనేమి? అలాంటి జీవితమే జీవితం అని తెలిసిన పెద్దలు చెబుతారు. విసిరి కొట్టిన ఎంగిలి మెతుకులు తింటూ చిరకాలము కాకి వలె బ్రతికినది ఒక బ్రతికేనా అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, ఈ దేహం క్షణభంగురం, ఎంతవరకు మృత్యువు నిన్ను గ్రసించదు, ముదిమి వల్ల పనిచేయ శక్తి ఎంతవరకు తగ్గిపోక ఉండునో అంతవరకు శ్రేయోవృద్ధికై నిరంతరం పాటుపడుము. ఇది బుద్ధుని బోధంలోనిది, సనాతన వైదిక ధర్మ స్రోతస్సులోని ఉపదేశమే ఇది అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఆడపిల్ల అనద్దు అనే తెలుగు పాఠం వింటారు.
1: అరే మల్లేశు, నాయన మల్లేశు, సుశీల, ఓ సుశీల, ఏడన్నావు? బోధందరు గారు రండరా, బేగ్ రారా, సలారిపోద్దే. అరే మల్లేశు, ఏటి నాయన అది? పోయి చేతులు కాళ్ళు కడుక్కురా, నిండా మట్టు కొట్టుకున్నావు గాని. రండరా, ఇటు రండి, అన్నది ఇందురు గారు రండి.
2: ఏటి కూరని చేయనదా? నా కొద్ది పచ్చడి.
1: మా నాయని కదూ, కూర ఉండనేది నాయన, నెల ఆఖరు కదా, చేతిలో పైసా నేదురా, యాడ నుంచి తెచ్చి ఉండాలి చెప్పు కూర.
2: పప్పుచారన్నా కాయరాదా? ఈ గొడ్డుకారం పచ్చడి నాకు వద్దు, నేను తినను పో.
1: మా నాయన మా నాయనే, మా తండ్రి కదో, రేపు వండుతాలే కూర, ఈ ఆటకు తిను బాబు, మా తండ్రి కదో. ఏ ఏటే, నువ్వేట అట్టా సోతున్నావో, మిరిమిర్రా, తాగ్గించి బేగే, చల్లారిపోద్ది. ఏటే ఏటా సూపు, మిగతావా నన్ను, మింగే బతికిపోతాను, అందరికి ఏడొస్తుంది, ఏట అన్నం కావాలండి. ఇన్ని గింజలుంటే ఉడకేశా, పొద్దుటలా రొట్టి చేయనేదా, నిన్న రాత్రి నువ్వు మెంగనేదా, ఏటా సూపు, ఏటే మింగా.
3: అన్నన్న అయిపోతే అడిగడ్డ పెట్టావేటి, నాకు గంజి అడిగి అన్నవా, ఎప్పుడు నువ్వు అంతే, ఏ ఉన్నదేదో ఇద్దరికి సరిగా పెట్టరాదా ఏటి?
1: ఏటే ఏటే సరిగా పెట్టేది, ఆడు మగపిల్లోడు, మనం ఇంటికాడుండే ఆడవాళ్ళమే, ఏది ఉంటే అది తినాలి. ఆడు చదవాలి, పనికి పోవాలి, కట్టుబడి సంపాదించాలి, ఆడు మగోడే బలంగా ఉండాలి. ఎప్పుడు ఎప్పుడు ఆడి తిండి మీద నీకు ఏడుపు, నీ గోల్ నేను పడినాను గాని, తింటే తిను, నేకపోతే పో.
3: ఆడేనేటి చదివేది, నేను స్కూల్కి పోవడంలే, ఆడికంటే చక్కగా చదివినా, నీకెప్పుడు ఆడంటేనే ఇట్టం. తెల్లారి లేచి ఒక ఇంట్లో పనిచేసి నెలకి 300 నేను సంపాదించట్లే?
1: ఓ అబ్బో, బాగా సంపాదించేసినావునే.
3: ఆడేమో స్కూల్కన్నా తిన్నగా పోడు, చదవాడు అయినా వాడే నీకు ఎక్కువ.
1: చదివిసినావులే అమ్మ, చదివిసినావు, చక్కగా చదివిసినావు. హై స్కూల్ మానేసి ఇంకో 2 ఇళ్ళు పని చేసుకుంటే అన్నం తినొచ్చు కదా, రోజు 2 పూట్ల.
3: ఎప్పుడు చదవద్దు, స్కూల్ మానని గొడవ. నేను చదువుకుంటే నీకెందుకు మంట, చదవని వాడిని చదువు అంటావు, నేను చదువుకుంటానంటే పాచి పని చేసుకో అంటావు. నీలాగే నేను అంటూ తోంతూ బతకాలా ఏటి?
1: ఓ అబ్బో, చదువుకొని పెద్ద కలెక్టర్ అవుదు గానిలే గాని, కోరిక మాత్రం చాలా బారుడు ఉందమ్మా. మీ అయ్యా తాగుబోతూ, పైసా ఇంటికి ఇచ్చేది లేదు, ఒక్క చేతి మీద పిల్లగాళ్ళని లాక్కొస్తున్నాను. ఆడే నాకు అంత చదువుకొని ఉద్యోగం చెయ్యాలని ఆపేచ్చు నాకు. ఆడపిల్లవే పెళ్లి చేసి పంపాక నీ అత్తగారు బాగా చదివిస్తానమ్మా, బాగా చదివించేస్తాను నిన్ను.
3: నేను బాగా చదువుకున్నా గానీ పెళ్లి చేసుకోను, నన్ను ఊరికే చదువుమాను చదువుమాను అనొద్దు, చెప్తున్నానంతే.
1: ఓ అబ్బో, మా పెద్ద చదువులు దొరసాను వచ్చేసింది గాని చదువుకో.
4: ఏంటే సుశీల, నీ మొహం అలా ఉంది, పడ్డావా ఏంటి? మీ అమ్మ తిట్టిందా లేక స్కూల్కి పోవద్దు అన్నదా?
3: అవునమ్మగోరు, మా అమ్మతో రోజు గోలే, స్కూల్ మానేసి 2 ఇళ్ళు ఒప్పుకో, డబ్బు సానట్లేదు అంటూ పోరెడుతుంది.
4: అదేమిటి, మీ అమ్మకి నీవన్నా చదువుకొని బాగుపడాలని లేదా, తనలాగే అంట్లు తోముకొని బతకమంటుందా?
3: ఆడపిల్లవి, రేపు పెళ్లి చేస్తే అత్తారింటికి పోతావు, చదువులెందుకు?

0: అంటూ నన్ను చదవనీదు అమ్మగారు, పుస్తకం ముందు పెట్టుకుంటే చాలు, గిన్నెలు గడుగు, బట్టలు ఉతుకు అంటూ చంపుతుంది. అమ్మగారు, నేను ఆ ఇంటికి పోనమ్మగారు, మీ అమ్మాయిలాగే చదువుకుంటా, నాకు డబ్బులు వద్దు, ఇంత తిండి పెట్టి పుస్తకాలు ఇప్పించండి చాలు.
1: బాగుందే, మీ అమ్మకు చెప్పకుండా నేను ఇంట్లో ఉంచుకుంటే నాతో దెబ్బలాటకి రాదు? నేనే మీ అమ్మకు చెప్తాలే, నువ్వు భయపడకు. నేను ముందు అయ్యగారితో మాట్లాడి ఆ తర్వాత మీ అమ్మతో చెప్తాలే, నువ్వు పంచు వేసుకుని ఇంటికెళ్ళు.
2: నీ ఆలోచన బానే ఉందరనా, సుశీలని మనింట్లోనే పెట్టుకుని పని చేయించుకోవచ్చు, తిండి బట్టలు పెట్టి చదివించుకోవచ్చు, కానీ అది ఆడపిల్ల, రేపొద్దున ఏం జరిగినా మనదే బాధ్యత అవుతుంది. అదే ఆలోచిస్తున్నాను.
1: పాపం, దానికి చదువుకోవాలని ఉందండి, నాకు ఇంట్లో పని కాస్త సాయం చేసినట్లు ఉంటుంది, మన పిల్లలకు కూడా తోడుగా ఉంటుంది, స్కూల్ ఎలాగో ఇక్కడే కదా, నడిచి వెళ్ళొస్తుంది. వాళ్ళ అమ్మేమో పెళ్లి చేసి పంపేయాలని ఆలోచిస్తుందట. ఈ పసిపిల్లకి పెళ్లి చేస్తే ఇక బాగుపడేదేముంది, వీళ్ళ బతుకుల్లో కాస్త మార్పు రావాలని నా చిన్న ఆశ. ఏదో మన చేతనైనంతగా ఆదుకుందాం.
2: సరే, వాళ్ళమ్మతో మాట్లాడు, ఒప్పుకుంటే నీవన్నట్టే ఆ పిల్లని ఇంట్లో పెట్టుకుని చదివిద్దాం.
1: అలాగేనండి, యాదమ్మతో మాట్లాడతాను.
2: సరే.
3: అమ్మగారు, పిల్లలు చదువుకొని ఉద్యోగం చేసేసి బాగుపడితే నాకు మాత్రం సంతోషం కదేటి, కాకపోతే నా ఒక్క చేతి మీద ఈ సంసారం ఎట్టా నాకు రావాలో చెప్పు. ఆడేమో తాగుబోతే అదవా, ఈ పిల్ల దాన్ని పెళ్లి చేసేసి బరువు దింపుకోవాలని నా యాశ అమ్మ.
1: నీ బరువు దింపుకోవాలని పిల్ల బతుకుని భారం చేస్తావా ఏంటి? ఈ వయసులో పెళ్లి చేయకూడదు, అది నేరం. ఆడపిల్లకి నిండుగా 18 సంవత్సరాల వయసు వచ్చేదాకా పెళ్లి చేయొద్దు. సుశీలకు బాగా చదువుకోవాలని, ఏదైనా మంచి ఉద్యోగం చేయాలని ఆశపడుతుంది.
3: అది చదువుకున్నాకైనా పెళ్లి చెయ్యాలి కదమ్మా, అప్పుడు ఎంతకంటే మంచి మొగుడు దొరకాలంటే నా వల్ల అయ్యే పనేనా? ఇప్పుడైతే ఏదో గంతకు తగ్గ బొంత నా యాన్న కొడుకున్నాడు, ఆడికి కట్టబెడతాను. ఇదేమో ఒప్పుకోదు, ఏడు చేసేసి చెప్పు.
1: అది ఒప్పుకోదు, నేను ఒప్పుకోను.
3: ఏటమ్మలగంటారు?
1: అది చదువుకొని ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకుని దాని బతుకు అది బతుకుతుంది, నిన్ను ఆదుకుంటుంది, నచ్చినవాడు కనిపిస్తే దాని పెళ్లి అది చేసుకుంటుంది.
3: అట్టగానంటారా?
1: యాదమ్మా, బాగా ఆలోచించు. ఎన్నేళ్లైనా మీ ఆలోచనలో మార్పు రాకపోతే మీ బతుకులు బాగుపడేదేలాగా? గవర్నమెంట్ ఉత్తినే చదివించినా చదువుకోకపోతే నీ బతుకులాగే నీ కూతురు బతుకు అవుతుంది. దానికి తిండి పెట్టి నేను చదివిస్తాలే, నీవు నీ కొడుకును చదివించుకో.
0: ఇదిగో అమ్మా, నేను ఇప్పుడే చెప్తున్నా, స్కూల్ మానేయి, పెళ్లి చేస్తానన్నావంటే నేను ఒప్పుకోను, ఈ అమ్మగారి దగ్గరే ఉండి చదువుకుంటా.
3: నానేటి చేసేదే, మీ అయిన చంపుతాడు, పిల్లదాన్ని ఎందుకు పంపేవని?
1: చూడు యాదమ్మా, నీ మొగుడికి నువ్వే గట్టిగా చెప్పుకో, భయపడితే బెదిరిస్తాడు, నువ్వెదిరించి నిలబడితే నీ కూతురు బతికే బాగుపడుతుంది.
3: అట్టగేనమ్మా, మీరెంత బాగా చెప్పి నాకు నానేటి చేయను, ఆడి సంగతి నేను చూసుకుంటాను. కానీ అమ్మ సుశీల, నువ్వేడనే ఉండి బాగా చదువుకో తల్లి, ఎల్లొత్తాను అమ్మగారు. అమ్మా, ఎల్లొత్తాను, బాగా చదువుకో తల్లి, మంచి పేరు తేవాలి అమ్మగారు.
0: థ్యాంక్ యూ మమ్మీ.
3: ఓలమ్మో ఓలమ్మో, ఇంగిలిపీసులోనే ఎంత బాగా చెప్పించినదో, నా తల్లి నా బంగారు తల్లి.
1: సుశీల, సుశీల, తొందరగా రావాలి, మీ రిజల్ట్స్ వచ్చాయి, నువ్వు పాస్ అయ్యావు కూడా.
0: నేను పాస్ అయ్యాను అమ్మగారు, అంతా మీ చలవ, మీ ఆశీర్వాదం.
1: అన్నిటికంటే నీ పట్టుదల, శ్రద్ధ గొప్పవి సుశీల.
0: అమ్మగారు, మీరు నన్ను మీ ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టారు, బట్టలిచ్చారు, పుస్తకాలు కొనిచ్చారు, రోజు చదువుకోమని చెప్పారు, కాబట్టే నేను చదువుకున్నాను, పాస్ అయ్యాను, ఇదంతా మీ దయ అమ్మగారు.
1: సుశీల, నీ స్కూల్ అయిపోయింది, ఇక కాలేజీలో చేరడమా లేక ఏదైనా వృత్తి విద్యా కోర్సులో చేరడమా అనేది ఆలోచిద్దాం. నేను మీ అయ్యగారిని అడిగి ఏ విషయం చెబుతాను, నువ్వు వెళ్ళి ఆడుకోపో.
0: సరేనమ్మగారు, మీరెలా అంటే అలా.
1: ఏమండి ఏమండి, ఎక్కడున్నారు?
2: నేను ఇక్కడ పెరట్లో ఉన్నాను.
1: పెరట్లో ఉన్నారా? ఏమండి, సుశీల పాస్ అయిందండి.
2: వెరీ గుడ్, వెరీ గుడ్, మొత్తానికి నీ ఆశయం నెరవేర్చుకున్నావు, అది సరే, స్కూల్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలనే?
1: ఆ విషయమే మిమ్మల్ని అడుగుదామని వచ్చానండి. మనం ఏదంటే అది చేస్తుందట, ఏదైనా వృత్తి విద్య కోర్సు చేయిస్తే బాగుంటుందండి.
2: గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. మా కొలీగ్ తన కూతుర్ని నర్స్ కోర్సులో చేర్పిస్తున్నాడు.
1: ఆ ఇంకే, ఆ వివరాలు కనుక్కోండి, సుశీలను కూడా చేర్పిద్దాం హాయిగా దాని

0: అది బతుకుతుంది.
1: సరే సరే సరే, సుశీలకి వాళ్ళ అమ్మ నాన్నలకి ఈ విషయం తెలియచేయి.
0: అలాగేనండి. అమ్మగారు, అమ్మగారు. ఆ ఎవరు? నువ్వా సుశీల? ఎన్నాళ్ళయింది చూసి, రారా లోపలికి.
2: అమ్మగారు, మీ రుణం ఎలా తీర్చుకోను? నాకు విద్యాబుద్ధులు చెప్పించి, నర్సు కోర్సు చేయించి, ఈరోజు నాకు ఉద్యోగాన్ని కూడా ప్రసాదించారు. ఇదంతా మీ భిక్ష అమ్మగారు.
0: అంత పెద్ద మాటలు వద్దు సుశీల. ఏదో మా చేతనైనంత సాయం చేశాం. నీ కృషి పట్టుదలతో చదువుకున్నావు, కోర్సు చక్కగా పూర్తి చేశావు, ఉద్యోగం సంపాదించావు.
3: అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందా? ఎప్పుడు ఉద్యోగంలో చేరేది?
2: ఇవాళే అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది సార్. రేపే వెళ్ళి ఉద్యోగంలో చేరతాను. ఉద్యోగంలో చేరే ముందు మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను.
1: వెరీ గుడ్, వెరీ గుడ్ సుశీల. మీ అమ్మగారే నీ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. నీవేమో పట్టుదలగా అనుకున్న సాధించావు. ఆల్ ది బెస్ట్.
2: థ్యాంక్ యూ సార్.
4: అమ్మగారు, అమ్మగారు.
0: ఏం యాదమ్మా, సుశీల చదువుకున్నది, ఉద్యోగం సంపాదించింది, ఇప్పుడే ఉంటావు?
4: మీ దయ్య అంటాను అమ్మగారు, మీ సెలవు అంటాను. తమరే గనక ఆనాడు గట్టిగా చెప్పకపోతే ఎర్రమోహం దాన్ని. సుశీలకు పెళ్లి చేసి దాని కొంత కోసేసేదాన్ని అమ్మగారు. మా బతుకులకి దారి చూపించారు. మీ ఇద్దరి పాదాలకి దండ పెట్టుకోవాలా?
1: అర్రే అదేంటి అదమ్మా,
0: లేదమ్మా, లే.
1: సుశీల, హాయిగా ఉద్యోగం చేస్తూ ఇంకా పై చదువులు చదువుకో. ఏంటి, నీ కుటుంబాన్ని పైకి తీసుకురావాలి.
0: యాదమ్మా, నీ మొగుణ్ణి తాగుడు మానమను, నీ కొడుకుని బాగా చదువుకోమను, అప్పుడే మీ కుటుంబం బాగుపడుతుంది.
1: చూడేదమ్మా, మనం కన్న పిల్లల్ని ఆడా మగ అనే తేడాతో పెంచొద్దు. ఆడపిల్లైనా మగపిల్లాడైనా మన బిడ్డలే. వాళ్లను పెంచి పెద్ద చేయాలి, బతుకుదారి చూపించాలి. అంతేగాని ఆడపిల్ల అని మాత్రం చులకనగా చూడద్దు. అర్థమైందా?
4: అట్టాగా అయ్యగోరు, బాగా అర్థమైపోనది. అమ్మ సుశీల, అయ్యగోరిది అమ్మగోరిది ఆశీర్వాదం తీసుకో తల్లి.
2: నన్ను ఆశీర్వదించండి అమ్మా.
1: శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి లస్తు.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఆడపిల్ల అనొద్దు అనే తెలుగు పాఠం విన్నారు. మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం రామాయణంలోని భరతుడు తెలుగు పాఠం వింటారు.
6: పురువంశంలో పుట్టిన రాజు దుష్యంతుడు. అతను మంచి రూపసి, గుణవంతుడు, పరాక్రమవంతుడు. ఒకరోజు వేటకు వెళ్ళి లేడిని వెంబడిస్తూ కణ్వమహర్షి ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడ శకుంతలను చూశాడు. అంత అందమైన రూపవతిని చూడగానే దుష్యంతుడు మోహించాడు. శకుంతల, దుష్యంతుడు ఒకరికొకరు నచ్చారు. పెండ్లి చేసుకోవాలనుకున్నారు. కాని శకుంతల తండ్రి కణ్వమహర్షి తీర్థయాత్రలకు వెళ్లడంతో శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి, కణ్వమహర్షి తీర్థయాత్రల నుండి తిరిగి రాలేదు. తండ్రికి చెప్పకుండా శకుంతలను తన వెంట తీసుకువెళ్లడానికి దుష్యంతుడు చాలా ఆలోచించాడు. కాని శకుంతల ఏమీ మాట్లాడకపోవడంతో దుష్యంతుడు తన ఉంగరం శకుంతలకు ఇచ్చి, మీ తండ్రిగారు రాగానే నిన్ను రాజమర్యాదలతో తన రాజ్యానికి తీసుకువెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. శకుంతల ఒకరోజు దుష్యంతుణ్ణి తలుచుకుంటూ ఆనందంతో తేలియాడుతుండగా దూర్వాస మహాముని అక్కడికి వచ్చాడు. శకుంతల ఆ మహాముడిని గమనించలేదు, పరధ్యానంలోనే ఉన్నది. దూర్వాస మహామునికి కోపం వచ్చి, నీవు ఎవరిలో లీనమై ఉన్నావో వారు నిన్ను పూర్తిగా మరిచిపోదురుగాక అని శపించాడు. శకుంతల స్నేహితురాలు ప్రియంవద మహామునిని ప్రార్థించింది. శకుంతల జీవితంలో జరిగిన సంఘటనలని చెప్పి ఎంతో వేడుకుంది. అప్పుడు దుర్వాస మహర్షి, నా శాపం జరిగి తీరుతుంది. ఆ తరువాత దుష్యంతుడు ఆనవాలును గుర్తించి ఈమెను స్వీకరిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొన్ని రోజులకు కణ్వమహర్షి రావడం జరిగింది తెలుసుకుని శకుంతలను దుష్యంతుని దగ్గరకు పంపించాడు.

శకుంతల దుష్యంతుణ్ణి కలిసింది. దుష్యంతుడు శకుంతలని గుర్తుపట్టలేదు. శకుంతల ఉంగరం చూపించింది, కాని వేలుకు ఉంగరం లేదు. తాను దుష్యంతుణ్ణి దగ్గరకు బయలుదేరే ముందే నదిలో నీళ్లల్లో ఆడుతూ ఉంగరాన్ని పారేసుకుంది. ఆ విషయం శకుంతలకు తెలీదు. దుష్యంతుడు గుర్తుపట్టలేదని శకుంతల అవమానంతో తన తండ్రి దగ్గరకు వెళ్లలేక మార్గమధ్యంలో మరీచ మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. శకుంతల దుష్యంతుల ప్రేమకు ప్రతిరూపంగా శకుంతల ఒక మగ శిశువును కన్నది. ఆ మగ శిశువు ఆశ్రమంలో ఎంతో ధైర్య సాహసాలతో ఎదుగుతున్నాడు.

0: ఇలారా నన్ను పట్టుకో, ఇటురా, అలా దూకు, ఇలా దూకు, రా నా మీదకి రా. ఏయ్ అలా వెళ్ళిపోతావే, రా నా దగ్గరికి రా, నన్ను పట్టుకో, నా మీదకి దూకు, ఇటురా. ఏ సింహం పిల్ల, రా నాతో పోట్లాడు, అలా పారిపోతావేం, రా.
1: వద్దు బాబు వద్దు, ఆ సింహం పిల్లని వదిలే.
0: నేను వినను, ఈ సింహం పిల్లలతో ఆడుకోవడమే నాకు ఇష్టం, నేను రోజు వీటితో ఆడుకుంటూనే ఉంటాను కదా.
1: సింహం పిల్లల్ని అలా చేతిలోకి తీసుకుని ఆడుకుంటే తల్లి సింహానికి కోపం వస్తుంది, అప్పుడు ప్రమాదం బాబు.
0: ప్రమాదమా? అయితే ఆ ప్రమాదం ఏదో చూడాల్సిందే. ఏయ్ నీ నోరుతేరు, నీ నోట్లో ఎన్ని పళ్ళున్నాయో చూడని. అన్నీ లేత పళ్ళే, వెళ్ళు నీ తల్లి దగ్గరకు వెళ్ళు.
1: బాబు ఎంత చెప్పినా వినవేంటి, తల్లి సింహానికి కోపం వస్తే నీ మీద విరుచుకు పడుతుంది.
0: విరుచుకు పడని, నాకు భయమా? నేను ఆ సింహం మీద విరుచుకు పడతా? ఏది ఎక్కడ ఆ తల్లి సింహం? ఓయ్ తల్లి సింహమా రా.
1: ఆ తల్లి సింహం నువ్వు పిలిస్తే రాదు బాబు, తన బిడ్డలకు ఎవరైనా హాని కలగచేస్తే వస్తుంది. రావటమే కాదు, తన బిడ్డలకు హాని కలగచేసిన వారిని శిక్షిస్తుంది.
0: నేను వాటికి హాని కలగజేయట్లేదు కదా, ఆడుకుంటున్నాను, అవి కూడా నాతో ఆడుకుంటున్నాయి.
2: అయినా పిల్లలు సింహాలతో ఆడుకోవటం ఏంటి బాబు? ఆశ్రమంలో చూడు ఎన్ని పక్షులున్నాయో, ఎన్ని జంతువులున్నాయో, వాటిని చూస్తూ చక్కగా ఆడుకోవచ్చుగా.
0: ఆ పక్షులు జంతువులు నాతో ఆడుకోవు, పక్షులేమో ఎగిరిపోతాయి, జంతువులేమో పారిపోతాయి, ఈ సింహం పిల్లలే చక్కగా నాతో ఆడుకుంటున్నాయి, అందుకే వీటితో ఆడుకుంటున్నాను.
1: నువ్వు ఎవరేం చెప్పినా వినవు కదా, నీకు నచ్చింది మాత్రమే నువ్వు చేస్తావు.
0: అవును నాకు నచ్చిందే నేను చేస్తాను.

మరీచుని ఆశ్రమం ఎంతో సుందరమైనది. ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అటుగా వచ్చిన దుష్యంతుడు, ఆశ్రమంలో ఆడుకుంటున్న భరతుడు, భరతునితో మాట్లాడుతున్న తపస్విని మాటలు విన్నాడు. అందమైన పిల్లవాడు, తేజసంపన్నుడు, ఇలా మాట్లాడడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. భరతుడు ఆడుతూ ఆడుతూ చేతులు చాపినప్పుడు ఆ చేతులను చూసి దుష్యంతుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. భరతుడి అరచేతి రేఖలు చక్రవర్తి కాగల రేఖలు, ఇతను సామాన్యమైన బాలుడు కాడు అని అనుకున్నాడు.

0: ఈ బాలుడు ఎవరు? ఈ ఆశ్రమంలోకి ఎలా వచ్చాడు? ఇతడు రాజవంశంలో పుట్టిన రాజకుమారుడు కాదు కదా?
1: అవును, నిజమే. మీరన్నట్టు ఇతడు రాజవంశంలో పుట్టిన బిడ్డడే. ఇతడి పేరు భరతుడు. పురువంశంలో పుట్టిన రాజకుమారుడు.
0: పురువంశమా?
1: భరతా, భరతా, నీ చేతి కట్టి ఉన్న రక్షణ కవచం ఏమైంది? మరీచ మహర్షి అది నీకు రక్షణ కవచంగా కట్టారు. ఎక్కడ నాయనా, ఎక్కడ పడేశావు?
2: ఏమో, ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది. అంతదానికల్లా భయపడతా.

0: ఎక్కడా ఎక్కడా కనిపించదే నాయనా.
1: ఇదిగో ఇక్కడే ఉంది, తీసివ్వనా?
0: వద్దు వద్దు వద్దు, ఆ రక్షణ కవచాన్ని మీరు ముట్టుకోవద్దు.
1: ఏ ఎందుకని? ఇదిగో ఈ రక్షా కవచాన్ని తీస్తున్నాను, ఇదిగో తీసుకోండి. తీసుకుని ఆ బాబు చేతికి కట్టండి. ఏమిటి, ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు నన్ను? ఆ రక్షణ కవచం బాబు చేతికి కట్టండి.
0: ఈ రక్షణ కవచం మరీచ మహర్షి భరతుడి చేతికి కట్టారు. ఎప్పుడైనా ఈ కవచం కింద పడిపోతే భరతుడి తల్లి లేదా తండ్రి మాత్రమే ఈ కవచం తీయాలి. ఇతరులు ఎవరు ముట్టుకున్నా ఈ కవచం పాముగా మారిపోయి కాటేస్తుందని మహర్షి చెప్పారు.
1: ఏమిటి, కింద పడిన కవచాన్ని తల్లి లేదా తండ్రి మాత్రమే తీయాలా? ఇతరులు ఎవరు తీసినా అది పాముగా మారి కాటేస్తుందా? ఇప్పుడు కవచం పాముగా మారలేదు, కాటు వేయనూ లేదు అంటే ఈ భరతుడు నా కుమారుడా? ఆ అవును, నిజంగా నా కుమారుడే అయ్యుండాలి. అవును నా కుమారుడే అయ్యుండాలి. కుమారా పద, మీ అమ్మ దగ్గరికి వెడదాం.
2: ఎవరు మీరు? నన్ను కుమారా అంటారేమిటి? నేను దుష్యంత మహారాజు గారి బిడ్డను, ఇతరులు నన్ను కుమారా అంటే ఒప్పుకోను.
1: మీ అమ్మ దగ్గరకు పదనాయన, నేనెవరో తెలుస్తుంది.

0: అమ్మా అమ్మా.
1: ఏం బాబు, ఆడుకుంటానని వెళ్ళి అప్పుడే వచ్చేసావి?
0: ఎవరమ్మా ఈయనా నన్ను కుమారా అని పిలుస్తున్నారు?
1: నిన్ను కుమారా అని పిలిచారా? ఎవరు? మీరా? దయచేయండి స్వామి. బాబు, వీరికి నమస్కరించిన ఆయన వీరే, వీరే బాబు నీ తండ్రి.
0: నా తండ్రి దుష్యంత మహారాజు గారు కదా?
2: అవును బాబు, ఆ దుష్యంత మహారాజును నేనే. ఇలా రా కుమారా నా ఒడిలోకి. నీవు నీ తల్లిగారు ఇలా ఆశ్రమంలో జీవించడానికి కారణం నేనే బాబు. ఏ ధ్యాసలో ఉండిపోయాను. మీ తల్లిగారు నన్ను కలవటానికి వచ్చినా గుర్తుపట్టలేకపోయాను. ఆ తర్వాత మీ తల్లికి నేనిచ్చిన ఉంగరం జాలర్లు నా దగ్గరికి తెచ్చేసరికి చాలా రోజులు గడిచిపోయాయి. ఈలోగా మీ తల్లిగారు ఇలా ఆశ్రమం చేరుకున్నారు. అప్పటి నుంచి మీ తల్లి కోసం నేను వెతుకుతూనే ఉన్నాను. ఇన్నాళ్ళకి మిమ్మల్ని ఇద్దరినీ ఈ ఆశ్రమంలో కలవటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంతటి మహాభాగ్యాన్ని కలిగించిన ఆ మరీచ మహర్షులకు మా కృతజ్ఞతలు తెలియచేయాలి. శకుంతల, కుమార భర్త, పదండి మరీచ మహర్షుల దర్శనం చేసుకుందాం.

దుర్వాస మహర్షి శాపం వల్ల శకుంతల, దుష్యంతులు ముందు కలవలేకపోయినా ఆ తరువాత ఆనవాళ్లుతో గుర్తించి కలిశారు. దుష్యంతుడు శకుంతలను, భరతుణ్ణి తన వెంట రాజ్యానికి తీసుకువెళ్లడానికి మరీచ మహర్షుల అనుజ్ఞ, ఆశీర్వాదం తీసుకున్నాడు. మరీచ మహర్షి, దుష్యంత మహారాజా, ఈ భరతుడు సామాన్యుడు కాడు, మహాప్రతాపవంతుడు. ఈ దేశాన్ని ఏలగల శక్తి సామర్థ్యాలున్నాయి, విజయోస్తు అని ఆశీర్వదించాడు. మరీచ మహర్షి ఆశీర్వాదం తీసుకుని రాజధాని నగరానికి బయలుదేరారు. రాజధాని నగరంలో దుష్యంతుడు, శకుంతల, భరతుడు ఆ ముగ్గురికి ఘనమైన స్వాగతం లభించింది. నగరమంతా తోరణాలతో, మంగళ కలశాలతో, దీపమాలికలతో అలంకరించారు. రాజ్యమంతా ఉత్సవాలతో కళకళలాడింది. భరతునికి కొత్త జీవితం ప్రారంభమైంది. రాజకుమారుని టీవీకి తగిన పట్టువస్త్రాలు కట్టారు. మెడలో అమూల్యమైన ముత్యాలహారం వేశారు. శిరస్సు మీద వజ్రకి

0: తీటం పెట్టారు. భరతుడు రాజకుమారుడిగా మారిపోయాడు. భరతుడు తండ్రితో పాటు రాజదర్బారులో రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు. తండ్రికి తగిన తనయుణ్ణి చూసి అందరూ ఆనందంతో పొంగిపోయారు. దుష్యంత మహారాజు తరువాత భరతుడు సింహాసనం అధిష్ఠించాడు. జనరంజకంగా రాజ్యపాలన చేశాడు. ఆ భరతుని పేరనే ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం.
1: మా విద్యా కార్యక్రమాలపై
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం రామాయణంలోని భరతుడు తెలుగు పాఠం విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిస్నర్స్, మరి ఈ రోజు ముచ్చట్లలో మొదటగా మొఘల్ సామ్రాజ్య చరిత్రలోకి అయితే వెళ్దామండి. మరి సరిగ్గా 1699 జూన్ 6న మొఘల్ చక్రవర్తి అజీజుద్దీన్ అలంగీర్ జన్మించారు. మరి ఈయనే రెండవ అలంగీర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈయన పరిపాలనా కాలంలోనే చారిత్రాత్మక ప్లాసీ యుద్ధం అనేది జరిగిందనమాట.
0: అవునమ్మా, అప్పట్లో రాజకీయ ఒడిదుడుకుల మధ్య వజీర్ ఇమాద్ ఉల్ ముల్క్ ఈయన్ని సింహాసనంపై కూర్చోబెట్టారు. అయితే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేక కేవలం నామమాత్రపు రాజుగానే మిగిలిపోయి 1759 హత్యకి గురయ్యారు.
1: ఇక కేరళ సాహిత్య రంగానికి వస్తే మలయాళ ఆధునిక కవితాత్రయంలో ఒకరైన ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్ 1877 ఇదే రోజున జన్మించారు. ఇక ఆయన కవిగానే కాకుండా గొప్ప పరిశోధకుడిగా మలయాళ భాషా సాహిత్య చరిత్రపై ప్రామాణిక గ్రంథాలు కూడా రాశారు.
0: ఆయన రాసిన ఉమా కేరళం అనే మహాకావ్యం మలయాళ సాహిత్యంలోనే అత్యున్నతమైనదిగా భావిస్తారు. తిరువాన్కూర్ సంస్థానంలో ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూనే తన కలం ద్వారా కేరళ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారు.
1: ఇక భారత స్వాతంత్ర్య సమరంలో ఈశాన్య భారతదేశం నుండి కీలక పాత్ర పోషించిన గోపీనాథ్ బోర్ధలాయ్ 1890 జూన్ 6న జన్మించారు. ఇక దేశ విభజన సమయంలో అస్సాం ప్రాంతం పాకిస్తాన్లో కలవకుండా భారతదేశంలోనే ఉండేలా ఆయన కృషి అనన్యం.
0: అందుకే ఆయన్ని స్వాతంత్ర్యానంతరం అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు గౌరవించుకున్నారు.

0: అస్సాం పురోగతికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయనకి అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని కూడా అందించింది.
1: మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లు కేంద్ర మాజీ మంత్రి కానూరి లక్ష్మణరావు గారు, అంటే మన కేఎల్ రావు గారు, మరి 1902 ఇదే రోజున జన్మించారు. మన భారతదేశంలో జలవనరుల అభివృద్ధికి, డ్యాంల నిర్మాణ రూపకల్పనకు ఆయనే ఆద్యుడు.
0: అవునమ్మా, మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈ రోజు సాకారం అయింది అంటే దానికి కేఎల్ రావు గారి పట్టుదలే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. పద్మభూషణ్ గ్రహీత అయిన ఆయన దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం అనే అద్భుతమైన ఆలోచనని అప్పట్లోనే ప్రతిపాదించిన దార్శనికుడు.
1: ఇక మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చోడగం అమ్మన్న రాజా, మరి 1909 జూన్ 6 జన్మించారు. ఆమె స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొని జైలు శిక్ష అనుభవించడమే కాకుండా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారనమాట.
0: అవునమ్మా, ఆంధ్రప్రదేశ్ శాసనసభకి డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన తొలి మహిళ కూడా ఆమె కావడం విశేషం. మహిళా విద్య సంక్షేమం కోసం ఆవిడ తన జీవితాంతం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
1: ఇక భారత కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రనేత, స్వాతంత్ర్య సమరయోధుడు చంద్ర రాజేశ్వరరావు గారు, మరి 1915 సరిగ్గా ఇదే రోజున జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఆయన ముందుండి నడిపించారు.
0: అవునమ్మా, దాదాపు 28 సంవత్సరాల పాటు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. నిరాడంబర జీవితం గడుపుతూ శ్రామిక వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.
1: ఇక అలానే ఇదే 1915 జూన్ 6 సంస్కృతాంధ్ర పండితుడు, గొప్ప కవి అయిన విక్రాల శేషాచార్యులు గారు జన్మించారు. ఇక ఆయన ప్రాచీన కావ్యాలను, సంస్కృత నాటకాలను తెలుగులోకి ఎంతో సరళంగా, మనోహరంగా అనువదించారు.
0: శతాధిక గ్రంథకర్తగా పేరు పొందిన ఆయన ఎంతో మంది విద్యార్థుల్ని ఉత్తమ పండితులుగా తీర్చిదిద్దారు. తెలుగు భాషా సంపదని కాపాడడంలో, సాహిత్య ప్రచారంలో ఆయన చేసిన సేవలు ఎనలేను అనుకో.
1: మరలానే తెలంగాణ మట్టి వాసనలను, గ్రామీణ జీవితాలను తన రచనల్లో ప్రతిబింబించిన గోపగారి రాములు, మరి 1926 ఇదే రోజున జన్మించారు. కవిగా, కథా రచయితగా, అనువాదకుడిగా ఆయన తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేశారు.
0: అవునమ్మా, సామాజిక రుగ్మతలపై ఆయన రాసిన కథలు ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని రగిలించాయి. ఇతర భాషల గొప్ప సాహిత్యాలని తెలుగులోకి అనువదించి మన పాఠకులకు సరికొత్త అనుభూతిని అందించారు.
1: ఇక అలానే భారత చలనచిత్ర రంగానికి వస్తే బాలీవుడ్ దిగ్గజ నటుడు, రాజకీయవేత్త సునీల్ దత్ 1929 జూన్ 6 జన్మించారు. మదర్ ఇండియా లాంటి క్లాసిక్ చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నిజ జీవితంలోనూ గొప్ప మానవతావాదిగా నిలిచారు.
0: అవునమ్మా, కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా కూడా సేవలు అందించిన ఆయన సమాజ సేవలో ఎప్పుడూ ముందుండేవారు. ముఖ్యంగా క్యాన్సర్ రోగుల సహాయార్థం ఆయన చేసిన ట్రస్ట్ పనులు, శాంతి యాత్రలు ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.
1: ఇక అలానే మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారు, మరి 1936 ఇదే రోజున జన్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 100కు పైగా సినిమాలు నిర్మించి గిన్నీస్ రికార్డ్ సృష్టించిన ఘనుడైన.
0: కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ ఇలా ఎన్నో భాషల్లో సినిమాలు తీసిన ఏకైక నిర్మాత ఆయన. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్ననలు కూడా అందుకున్నారు.
1: ఇక అలానే మరి సుత్తి అనే పదానికి తెలుగు తెరపై ఒక కొత్త హాస్య అర్థాన్ని ఇచ్చిన నటుడు సుత్తి వీరభద్రరావు, మరి 1947 జూన్ 6 జన్మించారు. రేడియో, నాటక రంగాల నుండి వచ్చిన ఆయన తనదైన విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.
0: అవునమ్మా, జంజాల గారి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ టీవీల్లో వస్తే ఛానల్ మార్చకుండా చూస్తాం. చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్లో తిరిగిలేని హాస్య నటుడిగా ముద్ర వేసుకుని చిన్న వయసులోనే దూరమవడం నిజంగా బాధాకరం కదా.
1: ఇక అలానే ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఒక లెజెండ్ గా నిలిచిన స్వీడన్ క్రీడాకారుడు జాన్ బోర్గ్ 1956 ఇదే రోజున జన్మించారు. మరి వరుసగా 5 సార్లు వింబుల్డన్ టైటిల్స్ గెలుచుకుని కోర్టులో తన అద్భుతమైన ఆట తీరుతో ప్రపంచాన్ని మైమరిపించారు.
0: ఆయన ఆటలోనే కాదమ్మా, కోర్టులో ఎంతో ప్రశాంతంగా ఉంటూ ఐస్ మ్యాన్ అని పిలిపించుకునేవారు. టెన్నిస్ ఆటకి సరికొత్త గ్లామర్ క్రేజ్ తీసుకొచ్చిన గొప్ప క్రీడాకారుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.
1: ఇక అలానే మన రంగస్థల నటి జ్యోతిరాణి

0: వాలోరి. మరి 1976 జూన్ 6న జన్మించారు. మరి ఎన్నో సాంఘిక పౌరాణిక నాటకాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ స్టేజ్ పైన తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
1: అవునమ్మా, నాటకరంగం ఉనికి కోసం నేటి తరానికి రంగస్థల కళల్ని పరిచయం చేయడం కోసం ఆమె నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈరోజు మనం ఆవిడ్ని తలుచుకోవడం నిజంగా మన అదృష్టం అని భావించాలి.
0: అవునన్నయ్య, ఇక అలానే మరి ఈరోజు ముచ్చట్లలో జూన్ 6న మరణించిన ప్రముఖుల గురించి మాట్లాడుకుందాం. మరి మొదటిగా 1897లో ఇదే రోజున కన్నుమూసిన గొప్ప పండితుడు కోరార రామచంద్ర శాస్త్రి గారి గురించి చెప్పుకోవాలి. క్రీడాభిరామం తర్వాత తెలుగులో స్వతంత్ర నాటకం రాసిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రకెక్కారు.
1: ఆయన రాసిన మంజరి మధుకరీయం అనే నాటకం తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సంస్కృతాంధ్ర భాషల్లో ఎంతో పట్టున్న ఆయన నాటకాలతో పాటు ఎన్నో కావ్యాలు ప్రబంధాలు రాసి తెలుగు నాటక రంగానికి ఆద్యుడిగా నిలిచారు.
0: మరి విచిత్రంగా అదే 1897 జూన్ 6వ తేదీనే మరో ప్రథమాంధ్ర నాటకకర్త సంస్కృతాంధ్ర పండితుడైన కొండుబట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా పరమపదించారు. నాటక సమాజాన్ని స్థాపించి పౌరాణిక నాటకాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఘనత ఆయనది.
1: ఆయన రాసిన ఎన్నో నాటకాలు ఆ రోజుల్లో నాటక రంగానికి కొత్త ఊపిరి పోసాయని చెప్పుకోవాలి. ఒకే రోజున తెలుగు నాటక రంగానికి పునాదులు వేసిన ఇద్దరు మహానుభావుల్ని కోల్పోవడం నిజంగా ఆ కాలంలో తీరని లోటుగా మిగిలిపోయిందమ్మా.
0: ఇక అలానే తెలుగు చలనచిత్ర రంగానికి వస్తే మరి ప్రముఖ సినిమా రచయిత తోలేటి వెంకటరెడ్డి గారు మరి 1955లో ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన అప్పట్లోనే ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు మాటలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
1: ఆయన రాసిన పాటలు సంభాషణలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకునేవి. చాలా చిన్న వయసులోనే కెరీర్ ఎదుగుతున్న సమయంలోనే ఆయన దూరం అవడం మన సినీ ఇండస్ట్రీకి ఎంతో నష్టాన్ని కూడా చేకూర్చింది.
0: ఇక సాహితీ జగత్తులో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఉత్తమ శ్రేణి కవి ఉప్పల వెంకట శాస్త్రి గారు 1976 జూన్ 6న కన్నుమూశారు. మరి పద్య కవిత్వంలో ఆయన శైలి ఎంతో అద్భుతంగా పండితులను సైతం మెప్పించే విధంగా ఉండేది.
1: ఆయన రాసిన కావ్యాల్లో భక్తి సామాజిక స్పృహ ఎక్కువగా కనిపించేవి. ప్రాచీన పద్య సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సాహిత్యాన్ని సృష్టించిన గొప్ప సంస్కర్త ఆయన.
0: ఇక అలానే రాజకీయ రంగంలో మన తెలుగువారి సత్తాను ఢిల్లీ స్థాయిలో చాటిన ప్రముఖ నాయకుడు కొత్త రఘురామయ్య. మరి 1979లో ఇదే రోజున మరణించారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు.
1: లోక్సభ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా ఆయన సుదీర్ఘకాలం సేవలు అందించి మంచి పార్లమెంటేరియన్ గా కూడా పేరు తెచ్చుకున్నారమ్మా. గుంటూరు ప్రాంత అభివృద్ధికి దేశ పురోగతికి ఆయన చేసిన రాజకీయ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
0: ఇక అలానే తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మరపురాని క్లాసిక్ సినిమాలను అందించిన ప్రముఖ దర్శకుడు నిర్మాత కె ప్రత్యేగాత్మ 2001 జూన్ 6న కన్నుమూశారు. ఇక భార్యాభర్తలు, కులగోత్రాలు, మనుషులు మారాలి వంటి సందేశాత్మక చిత్రాలు ఆయన కలం కెమెరా నుండి వచ్చినవే.
1: అవునమ్మా, సమాజంలో ఉండే అంధవిశ్వాసాలని మానవ సంబంధాలని తన సినిమాల్లో ఎంతో సున్నితంగా చూపించేవారైనా జాతి అవార్డులను అందుకున్న ఆయన చిత్రాలు నేటి తరం దర్శకులకి కూడా ఒక గైడ్ లా పనిచేస్తాయి.
0: ఇక అలానే మరి ఇటీవలి కాలానికి వస్తే 2022 జూన్ 6న ప్రముఖ తెలుగు పద్య కవి సాహితీవేత్త కొల్లాశ్రీ కృష్ణారావు గారు పరమపదించారు. మరి కవిగా ఎన్నో పదికావ్యాలు రాయడమే కాకుండా పత్రికా సంపాదకుడిగా కూడా సాహిత్య రంగానికి ఎనలేని సేవ చేశారు.
1: సో లిజనర్స్, జూన్ 6కి సంబంధించిన ఎన్నో విశేషాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. సో మన శ్రోతలందరికీ మనం ఈ రోజు టాపిక్ మాట్లాడుకోబోయే ముందు ఒక మంచి పాట వినిపిద్దామా?
0: తప్పకుండా. లిజనర్స్, మరి ఇంకెంత కలిసి మరి మీకోసం ఒక చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
2: శపించని నన్ను నా కథ ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, strila lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్

గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈరోజు ఏం టాపిక్ తీసుకొచ్చామమ్మా, దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం, ఆ విశేషాలు చెప్తే కొంచెం నాకు తృప్తిగా ఉంటుంది, మన శ్రోతలు కూడా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు కదా.
1: ఓకే, చాలా మంచి టాపిక్ అని ఈ రోజు మనకి. మరి రేపు పొద్దున్న ఆదివారం కదా.
0: రేపు ఆదివారం కదా.
1: మరి రేపు ఆదివారం అని మనకి ఎలా గుర్తొస్తుంది తెలుసా?
0: ఎలా గుర్తొస్తుంది?
1: మరి ప్రొద్దుటే లేచి కళ్ళు నిమ్ముకుంటూ ఫోన్ ఓపెన్ చేసి క్యాలెండర్ చూసుకుంటే తప్ప ఈ రోజు సండే అని తెలియని పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు ఆదివారం వస్తుందంటే శనివారం రాత్రి నుంచి మనసులో ఏదో తెలియని హుషారు, గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇప్పుడేమో ఆదివారం కూడా మామూలు వర్కింగ్ డే లా నడుస్తుంది, ఏ మార్పు ఉండటం లేదనుకో.
0: అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. మన చిన్నప్పుడు ఆదివారం అంటే పొద్దున్నే టీవీ ముందు కూర్చోవడం, శక్తిమాన్ రాగానే ఊపిరి బిగుపట్టి చూడడం, ఆ తర్వాత వీధిలోకి వెళ్ళి ఫ్రెండ్స్ తో కలిసి చెమటలు కక్కేలా ఆటలాడడం, మధ్యాహ్నం అయితే చాలు ఇళ్లల్లోంచి గుమగుమలాడే వంటల వాసనలు ఊరంతా పాకేవి. ఇప్పుడంతా రోబోటిక్ అయిపోయింది కదా. ఆదివారం కూడా ల్యాప్టాప్ ముందు కూర్చుని వర్క్ ఫ్రం హోమ్ అంటూ కీబోర్డ్ బాదుకుంటున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు.
1: అసలు ఈ రోజుల్లో మధ్యాహ్నం పూట దూరదర్శన్ లో వచ్చే రీజనల్ సినిమా కోసం మరి వారం అంతా కనిపెట్టుకుని ఉండేవాళ్ళం కదా. మరి సినిమా మధ్యలో యాడ్స్ వస్తే అబ్బా అంటూ విసుక్కునేవాళ్ళం. మరి ఆ రోజుల్లోనే ఎంత మజా ఉండేదో. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ఇక ఓటీటీలో వేల సినిమాలున్నాయి, కానీ ఆ సినిమా చూసే ఓపిక లేదు, అందరూ కలిసి కూర్చుని ఆస్వాదించే సంతోషమూ లేదు. రూమ్ కో మొబైల్ పట్టుకుని ఎవరి ప్రపంచంలో వాళ్ళు మునిగిపోతున్నారు అనుకో.
0: కరెక్ట్ గా చెప్పామమ్మా, అప్పట్లో ఆదివారం అంటే రిలాక్స్ అవ్వడం, బంధువులు ఇంటికి వెళ్ళడం, లేదంటే వాళ్ళు మన ఇంటికి రావడం, కబుర్లతో నవ్వులతో ఇల్లంతా ఒక జాతరలా ఉండేది. ఇప్పుడేమో ఆదివారం వచ్చిందంటే చాలు, షాపింగ్ మాల్స్ కి వెళ్లి జేబులు ఖాళీ చేసుకోవడం, లేదంటే ఏ ఆన్లైన్ యాప్ లోనో ఆర్డర్ పెట్టి తిని మళ్లీ బెడ్ ఎక్కడం. ఒకప్పటి సెలవు సందడి కాస్త ఇప్పుడు సోషల్ మీడియా సందడిగా మారిపోయింది.
1: నిజమే అన్నయ్య, మరి అప్పట్లో ఆదివారం సాయంత్రం వస్తే చాలు, రేపు సోమవారం స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ పూర్తి చేయాలి అని ఒక చిన్న భయం, దాంతోపాటే వారమంతా హుషారుగా గడిపే ఎనర్జీ దొరికేది. మరి ఇప్పుడైతే వీకెండ్ ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియని గందరగోళం. ఎంత టెక్నాలజీ పెరిగినా మన చిన్ననాటి ఆ అసలైన ఆదివారం మజా మాత్రం ఏ కొత్త గ్యాడ్జెట్ కూడా తిరిగివ్వలేదనుకో.
0: కరెక్ట్ అమ్మా, చిన్నప్పటి ఆదివారం రోజుల్లో ఉన్న కిక్కే వేరు కదా. అసలు శనివారం రాత్రి పడుకునేటప్పుడే మనసులో ఒకటే ఆలోచన, రేపు పొద్దున్నే అమ్మ ఏం టిఫిన్ చేస్తుందో అని. పూరి కూర లేదంటే వేడివేడి ఇడ్లీనా అని ఊహించుకుంటూనే నిద్రపోయేవాళ్ళం. మామూలు రోజుల్లో అయితే ఎవరి హడావుడి వాళ్ళదే. మనమేమో స్కూల్ బ్యాగులు తగిలించుకుని బస్సులు వెనక పరిగెత్తడం, నాన్న టైం అయిపోతుందని ఆఫీస్కి బైక్ స్టార్ట్ చేయడం, అసలు ఒకరితో ఒకరు మనసారా మాట్లాడే తీరికే ఉండేది కాదు. కానీ ఆదివారం వచ్చిందంటే చాలు, నాన్నకి ఆఫీస్ సెలవు కావడంతో ఇల్లంతా ఒక కొత్త వెలుగు వచ్చేసేది. పొద్దున్నే టీవీలో వచ్చే రంగోలీ పాటలు వింటూ అందరం ఒకే చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడిపేవాళ్ళం కదా.
1: అవునన్నయ్య, మరి నువ్వు చెప్తుంటే ఆ రోజులు కళ్ళ ముందు కదలాడుతున్నాయి అనుకో. ఇక ఆ రోజుల్లో ఆదివారం అంటే ఏదో ఖాళీగా కూర్చుని టైం పాస్ చేయడం కాదు, ఇల్లంతా ఒక పెద్ద పండుగలా ఉండేది. మరి ప్రొద్దున్నే నాన్న వెనకాలి తిరిగి పెరట్లోని మొక్కలకి నీళ్లు పోయడం, ఎండిపోయిన ఆకుల్ని ఏరేయడం లాంటివన్నీ కూడా మనకు అప్పగించిన ఒక పెద్ద ప్రాజెక్టులా ఫీల్ అయ్యేవాళ్ళం. అదో రకమైన సరదా. ఇక అమ్మేమో ఇల్లంతా సర్దడానికి మనల్ని పిలుస్తుంటే మనం కొంచెం బతికించి టీవీ చూస్తూ కూర్చుంటే చాలు, ఇక అక్కడి నుంచి గట్టిగా తిట్లు లంఘించుకునేది. ఆదివారం ఒక్కరోజైనా సాయం చేయకపోతే ఎలా అంటూ అమ్మ వేసే కేకలకి, నాన్నిచ్చే సపోర్టింగ్ డైలాగులకి భయపడి ఇక ఆ దెబ్బకి లైన్లోకి వచ్చేసి గబగబా బూజులు దులపడం, పుస్తకాలు సర్దడం లాంటివన్నీ చేసేసేవాళ్ళం. ఆ తిట్లు తిని మరీ పనులు చేయడం కూడా అప్పట్లో ఒక మెమరీనే.
0: నిజమమ్మా, ఆ తిట్లలో కూడా ఎంత అనురాగం ఉండేదో కదా. పనులన్నీ పూర్తి చేసి స్నానాలు ముగించేసరికి అమ్మ మధ్యాహ్నం భోజనానికి గుమగుమలాడే వంటలు సిద్ధం చేసేది. ఆ రోజుల్లో నాన్ వెజ్ వండారంటే ఆ వాసన పక్కింటి దాకా వెళ్లాల్సిందే. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళమంతా కింద చాపేసుకుని వరుసగా కూర్చుని ఒకరి ప్లేట్లో ఒకరు కూరలు వడ్డించుకుంటూ తింటుంటే ఆ రుచే వేరు, ఆ సంతోషం కూడా ఎంతో వేరు. భోజనాలు అయ్యాక మధ్యాహ్నం పూట నాన్న పాత రేడియో ఆన్ చేసి పాత పాటలు పెడితే ఆ పాటల నేపథ్యంలో అమ్మ నాన్న మనందరం కలిసి అలా కన్ను మూసి కాసేపు హాయిగా నిద్రపోయేవాళ్ళం. ఆ నిద్రలో ఉండే ప్రశాంతత ఇప్పుడు ఏసీ రూముల్లోనూ దొరకట్లేదు కదా.
1: అవునన్నయ్య, భలే చెప్పావు. మరి అప్పట్లో మనకి పెద్దగా విలాసాలు లేవు, చేతిలో స్మార్ట్ ఫోన్స్ లేవు, మరి అయినా సరే మనసు నిండా ఎంతో సంతోషం ఉండేది. సాయంత్రం అవ్వగానే వీధిలో ఉన్న ఫ్రెండ్స్ అందరం ఒకే చోట చేరి క్రికెట్ దాగుడు ముద్దలు ఆడుకుని చీకటి పడేదాకా అలసిపోయి పరిగెత్తేవాళ్ళం. మరి ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి రాగానే అమ్మ వేడివేడిగా చేసి పెట్టే స్నాక్స్ కోసం ఎదురు చూడటం, రాత్రికి అంటే రేపు సోమవారం స్కూల్కి వెళ్ళాలి కదా

0: అని కాస్త బెంగి పెట్టుకుంటూనే హోంవర్క్లు పూర్తి చేయడం, ఇదంతా ఒక బ్యూటిఫుల్ లైఫ్ సర్కిల్లా ఉండేది. ఇక ఆ రోజుల్లో ఉన్న ఆత్మీయత, పలకరింపులు, ఆ కలిసి ఉండే తత్వం ఈ రోజుల్లో పూర్తిగా కరువయ్యాయి అనుకో.
1: ఎగ్జాక్ట్లీ అమ్మా, ఇప్పుడు రోజులు మారిపోయాయి, టెక్నాలజీ వచ్చేసింది. ఆదివారం వచ్చినా ఎవరి గదుల్లో వాళ్లే ఉంటూ ఐప్యాడ్లు ల్యాప్టాప్లు చూసుకుంటూ గడిపేస్తూ ఉన్నారు. పక్క రూమ్లో ఉన్న నాన్నకు కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టే విచిత్రమైన కాలంలో మనం అందరం బతుకుతున్నాం. మొక్కలకి నీళ్లు పోయడానికి అపార్ట్మెంట్లలో ప్లేస్ లేదు, ఇల్లు సర్దడానికి విడిగా మనుషులు వస్తున్నారు. ఇక అమ్మ తిట్లు తినే అదృష్టం అసలే లేదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని రకాల గ్యాడ్జెట్స్ కొనుక్కున్నా మన చిన్ననాటి ఆ పాత ఆదివారం నాటి సందడిని, ఆ అపురూపమైన అనుభూతిని మాత్రం ఈ కాలంలో ఏది రీప్లేస్ చేయలేదు. అవునంటావా కదా?
0: అవునన్నయ్య. ఇక ఆదివారం పుట్టుండే కబుర్ల ముచ్చటే వేరనుకో. అసలు మధ్యాహ్నం భోజనాలు అవ్వగానే ఎక్కడి నుంచి వస్తారు ఏమో కానీ పక్కింటి సుబ్బారావు గారు, ఎదురింటి కామాక్షమ్మ గారు మన ఇంటికి వచ్చేసేవారు. మామూలు రోజులలా కాకుండా ఆదివారం వచ్చేసరికి వాళ్ల దగ్గర ఏవో స్పెషల్ కబుర్లు ఊరి ముచ్చట్లు ఉండేవి. ఇక నాన్న వాళ్ళు కూర్చుని సీరియస్ గా పాలిటిక్స్ గురించో సినిమా గురించో మాట్లాడుతుంటే మనం పక్కనే కూర్చుని వాటన్నింటినీ శ్రద్ధగా వింటూ మధ్య మధ్యలో మనకి తెలిసిన పాయింట్లతో వాళ్ళని ఆట పట్టిస్తూ చిన్న చిన్న కామెంట్లు చేస్తుంటే చూడండి వీడి తెలివి అంటూ వాళ్ళు నవ్వే నవ్వుల్లో ఎంత ఆత్మీయత ఉండేదో కదా.
1: నిజమమ్మా, ఇక అలా కబుర్లో పడి సమయం తెలియకుండా గడిచిపోతూ ఉంటే కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలు అయిందంటే చాలు, నాన్న గొంతు పెంచి ఏమో కాస్త టీ పెట్టు అనడం ఇప్పటికీ నా చెవుల్లో మారు మూలుగానే ఉంటుందనుకో. నాన్న అలా అనడమే ఆలస్యం. అమ్మ వంటిట్లోకి వెళ్ళి ఆ ఆకుపచ్చ యాలకులు వాసన వచ్చే టీ పెడుతుంటే ఇల్లంతా గుమగుమలాడిపోయేది. ఇక ఆ టీతో పాటు వేడివేడిగా ప్లేట్లోకి వచ్చే మిరపకాయ బజ్జీలు, ఉల్లిపాయ పకోడీలు, లేదంటే పుల్లటి మజ్జిగతో చేసిన చల్ల పుణుకులు తింటుంటే అబ్బా నాలుక మీద ఆ రుచి గుర్తొచ్చి ఇప్పటికీ నోరు ఊరుతుంది అనుకో. ఒకవేళ వర్షాకాలం చలికాలం కాకుండా ఎండాకాలం అయితే ఆ సీజన్కి తగ్గట్టుగా నాన్న తెచ్చిన తాటి ముంజలు, మామిడి పళ్ళు, లేదంటే పుచ్చకాయ ముక్కలు అందరం కలిసి పోటీ పడి తినేవాళ్ళం.
0: బాలే గుర్తు చేసావన్నయ్య. ఇక వీటన్నింటికి మించి ఈ ఆదివారం రోజున కనుక ఊరు నుంచి అమ్మమ్మో తాతయ్యో లేక మావయ్యో వచ్చారంటే అసలు ఆ సందడి, ఆ పండుగ ఇంకొంచెం ఎక్కువగా ఉండేదనుకో. మరి వాళ్ళు వస్తూ వస్తూనే ఖాళీ చేతులతో రాకుండా మన కోసం ఊరు నుంచి తెచ్చిన అరిసెలు, జంతికలు లేదా బురుకులు లాంటి పిండి వంటల మూటలు విప్పుతుంటే మన కళ్ళు ఆనందంతో మెరిసిపోయేవి. ఇక తాతయ్య ఒళ్ళో కూర్చుని కథలు వినడం, మావయ్యతో కలిసి సైకిల్ మీద ఊరంతా తిరగడం, అబ్బో చుట్టాలొచ్చిన ఆ ఆదివారం మనకి దసరా దీపావళి కంటే పెద్ద పండుగలా అనిపించేది.
1: అవునమ్మా, అప్పట్లో చుట్టాలు వస్తే భారం అనుకోకుండా ఎంతో ఇష్టంగా ఇళ్లలోనే పరుపులు పరిచి అందరం ఒకే చోట చేరి అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఆదివారం చుట్టాలు వస్తున్నారంటే చాలు, అయ్యో మన వీకెండ్ ప్లాన్ పాడైపోతుందేమో, వాళ్ళకి ఏ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయాలి అని ఆలోచించే యాంత్రిక జీవితంలోకి వచ్చేసాం. ఆ రోజుల్లో ఉన్న ఆ సజీవమైన బంధాలు, ఆ కమ్మని రుచులు, ఆ పలకరింపులు, ఇవన్నీ తలుచుకుంటే ఆ చిన్ననాటి ఆదివారాలే ఎంత అదృష్టం అనిపిస్తోంది కదా.
0: అవునన్నయ్య, మరి ఇంతసేపు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా గుర్తు చేసుకుంటే ఆ రోజుల్లో ఉన్న ఆదివారాలకి ఈ రోజుల్లో వచ్చే వీకెండ్స్ కి మధ్య ఎంత తేడా వచ్చేసిందో కదా. ఇక అప్పట్లో ఆదివారం అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఒక సెలవు రోజు, మరి ఇప్పుడేమో అది కేవలం వారంలో మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేసుకుని ఒక అడ్జస్ట్మెంటే అయిపోయింది. ఇక టెక్నాలజీ పెరిగి ప్రపంచం మన చేతుల్లోకి వచ్చేసింది అనుకుంటున్నాం. కానీ నిజానికి ఆ టెక్నాలజీ వల్లే మనం ఒకప్పటి ఆ స్వచ్ఛమైన సంతోషాన్ని, మనుషుల మధ్య ఉండాల్సిన ఆత్మీయతని పూర్తిగా కోల్పోయాం.
1: అక్షరాల నిజమమ్మా, మనం కోల్పోయిన వాటిల్లో మొదటిది వ్యక్తిగత సమయం. అప్పట్లో శనివారం ఆఫీస్ ముగిసిందంటే సోమవారం పొద్దున్న దాకా ఆఫీస్ విషయాలు ఎవ్వరూ మాట్లాడుకునే వాళ్లే కాదు. ఇప్పుడైతే ఆదివారం మధ్యాహ్నం కూడా చేతిలో ఉన్న ఫోన్ టింగ్ అని మొగ్గానే బాస్ దగ్గర నుంచో క్లయింట్ దగ్గర నుంచో మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇంట్లో ఫిజికల్ గా ఉంటున్నామే గానీ మెంటల్ గా మాత్రం ఆ ల్యాప్టాప్ స్క్రీన్ లోనే బందీ అయిపోతూ ఉన్నాం. అంటే మన హాయిగా గడిపే మానసిక ప్రశాంతతని మనం పూర్తిగా కోల్పోయాం.
0: అవునన్నయ్య, అలానే మనం కోల్పోయిన ఇంకో పెద్ద విషయం ఆరోగ్యకరమైన అలవాట్లు. మన చిన్నప్పుడు ఆదివారం అంటే వీధిలో ఫ్రెండ్స్తో కలిసి చెమటలు కక్కేలా పరిగెత్తి ఆటలాడేవాళ్ళం. అది మనకి తెలియకుండానే ఒక పెద్ద శారీరక వ్యాయామం అయ్యేది. కానీ ఈ రోజుల్లో పిల్లల ఆదివారం ఎలా మొదలవుతుందో తెలుసా? కళ్ళు తెరవడమే మొబైల్ ఫోన్తో. ఇక తర్వాత రోజంతా మంచం మీద పడుకుని వీడియో గేమ్స్ ఆడటము లేదా యూట్యూబ్ చూడటము, దీనివల్ల చిన్న వయసులోనే కంటి సమస్యలు, బద్ధకం వచ్చేస్తున్నాయి. మరి ఆటల్లో ఉండే ఆ గెలుపోటములు, ఆ స్నేహాలు ఈ తరం పిల్లలు పూర్తిగా మిస్ అవుతున్నారనుకో.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. మరి ఈ మారిపోయిన ఆదివారం గురించి మరెన్ని కబుర్లు చెప్పుకోబోయే ముందు ఒక మంచి పాట వినేసొద్దామా?
0: తప్పకుండా. లిసనర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం? మరొకప్పటి సెలవు సందడి గురించి మరిన్ని విశేషాలు

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఆటలే కాదమ్మా, మన కమ్మని వంటల రుచిని కూడా మనం కోల్పోయాం. అప్పట్లో ఆదివారం ఉంటే అమ్మ పొద్దున్నే లేచి ఎంతో ఓపిగ్గా, ప్రేమగా రకరకాల వంటలు చేసి పెట్టేది. ఆ రుచి కోసం వారం అంతా వేచి చూసేవాళ్ళం. ఇప్పుడేమో ఆదివారం వస్తే చాలు, వంట చేసే ఓపిక లేక అంతా ఆన్లైన్ ఫుడ్ యాప్స్లోనే ఆర్డర్లు పెట్టేస్తూ ఉన్నాం. పిజ్జాలు, బర్గర్లు, ఆయిల్ ఎక్కువగా ఉండే బిర్యానీలు తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. అమ్మ చేతి ముద్దలో ఉండే ఆ అమృతాన్ని అందరం కలిసి కూర్చుని తినే ఆ డైనింగ్ టేబుల్ ముచ్చట్లని ఈ రోజుల్లో హోటల్ ఫుడ్ అస్సలు రీప్లేస్ చేయలేదు కదా.
4: నిజమే అన్నయ్య, మరి వీటన్నింటికంటే ముఖ్యంగా మనం సజీవమైన బంధాలను కోల్పోయాం. మన అప్పట్లో పక్క వాళ్ళతో మాట్లాడాలన్నా, చుట్టాలని చూడాలన్నా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అరగంట కూర్చుని మనసారా మాట్లాడుకునేవాళ్ళం. కళ్ళల్లో చూస్తూ మాట్లాడే ఆ బంధంలో ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడేమో ఆదివారం వచ్చినా సరే ఫేస్బుక్లో లైకులు కొట్టడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షేర్ చేయడం, వాట్సాప్లో హ్యాపీ సండే అని ఒక ఫార్వర్డ్ మెసేజ్ పడేయడంతో బంధాల్ని ముగించేస్తున్నాం. మనుషులు పక్కపక్కనే కూర్చున్నా కూడా ఎవరి ఫోన్లలో వాళ్లే మునిగిపోతూ ఒకరినొకరు పలకరించుకుని తీరిక లేనంత ఒంటరి ప్రపంచంలో బతికేస్తున్నాం.
3: భలే చెప్పవమ్మా, ఒకప్పుడు మన దగ్గర సౌకర్యాలు తక్కువగా ఉన్నా సంతోషాలు ఎక్కువగా ఉండేది. ఇప్పుడేమో ఇళ్లల్లో ఏసీలు, లగ్జరీ కార్లు, చేతుల్లో ఖరీదైన ఫోన్లు అన్నీ వచ్చాయి. కానీ ఆ మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు, ఆ పాత ఆదివారం నాటి సందడి మాత్రం చేజారిపోతున్నాయి. ఎంతైనా ఆ చిన్ననాటి ఆదివారాల జ్ఞాపకాలు ఎప్పటికీ ఒక తీపి గుర్తుగానే మిగిలిపోతాయి.
4: మరి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటేనే చాలా బాధగా ఉందన్నయ్య. మరి రాబోయే రోజుల్లో మన పిల్లల కాలం నాటికి అసలు ఈ ఆదివారం అనేది ఎలా ఉంటుందో అని ఆలోచిస్తేనే భయమేస్తోంది. టెక్నాలజీ ఇంకా పెరిగిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా AI రోబోలు వచ్చేస్తున్న ఈ రోజుల్లో మరి భవిష్యత్తులో అసలు సెలవు అనే మాటే మర్చిపోతామేమో. మరి అప్పట్లో వారానికి ఒకరోజు అందరం కలవడానికి ఆ ఆదివారం దొరికేది. మరి ఇప్పుడేమో వీకెండ్ వచ్చినా వర్చువల్ మీటింగ్స్, ఆన్లైన్ క్లాసులతోనే సరిపోతుంది. ముందు ముందు అసలు ఆదివారానికి సోమవారానికి తేడానే లేకుండా పోతుందేమో అన్నంతగా జీవితాలు యాంత్రికంగా మారిపోతున్నాయి.
3: కరెక్ట్ అమ్మా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నిజంగానే ఆందోళనగానే ఉంది. అసలు ఈ గందరగోళం అంతా చూస్తుంటే నాకు సందేహం వస్తుంది. అసలు ఈ ఆదివారం నాడే సెలవు ఇవ్వాలనే రూల్ ఎందుకు పెట్టారు? దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటో నీకేమన్నా తెలుసా?
4: భలే ప్రశ్న అడిగావన్నయ్య. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్రే ఉందనుకో. మరి ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే రోమన్ చక్రవర్తి అయిన కాన్స్టాంటిన్ కాలంలో, అంటే క్రీస్తు శకం 321లో మొదటిసారిగా ఆదివారాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తూ ఒక చట్టం తెచ్చారట. మరి క్రైస్తవ సంప్రదాయంలో ఆదివారాన్ని దేవుడిని ప్రార్థించే పవిత్రమైన రోజుగా భావిస్తారు. కాబట్టి ఆ రోజున అందరికీ సెలవిచ్చారు. ఇక తర్వాత బ్రిటిషర్లు ప్రపంచమంతటా విస్తరించడంతో వాళ్ల పరిపాలనలో ఉన్న అన్ని దేశాల్లోనూ ఆదివారం సెలవు అనేది ఒక అంతర్జాతీయ ప్రామాణికంగా మారిపోయింది.
3: మన దేశంలో కూడా బ్రిటిషర్ల కాలంలోనే దీనికి పునాది పడిందమ్మా. అప్పట్లో మన దేశాన్ని పాలించే బ్రిటిష్ అధికారులు ఆదివారం రాగానే హాయిగా చర్చికెళ్లి ప్రార్థనలు చేసుకుని విశ్రాంతి తీసుకునేవాళ్ళు. కానీ మన భారతీయ కార్మికులు మాత్రం మిల్లుల్లో, ఫ్యాక్టరీల్లో వారంలో 7 రోజులు ఎలాంటి బ్రేక్ లేకుండా రాత్రింబగళ్ళు కష్టపడాల్సి వచ్చేది.
4: మరి ఆ సమయంలోనే మన దేశంలో కార్మిక నాయకుడైన నారాయణ మేఘాజీ లోఖండే గారు కార్మికుల

0: ఆదేశాలు నిలబెట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఆయన ఒక గట్టి వాదన పెట్టారు. వారంలో 6 రోజులు దేశం కోసం, కుటుంబం కోసం కష్టపడే కార్మికుడికి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజం కోసం, కుటుంబం కోసం గడపడానికి వారానికి ఒక్కరోజైనా సెలవు ఉండాలి అని పోరాటం మొదలుపెట్టారు. మరి ఆ పోరాటం దాదాపు 7 ఏళ్లపాటు సాగిందట.
1: అబ్బా, 7 ఏళ్ల పోరాటం గ్రేట్ కదా. ఆ పోరాటం ఫలితంగానే కదా బ్రిటిష్ ప్రభుత్వం దిగొచ్చి కరెక్ట్ గా 1890 జూన్ 10వ తేదీన మన భారతదేశంలో ఆదివారం అనేది అందరికీ అధికారిక వారపు సెలవుగా ప్రకటించింది. అంటే మనం ఈరోజు హాయిగా అనుభవిస్తున్న ఈ ఆదివారం సెలవు వెనుక ఎంతో మంది కార్మికుల కష్టం, ఒక గొప్ప నాయకుడి పోరాటం ఉన్నాయన్నమాట.
0: నిజమన్నయ్య, అంతటి పోరాటంతో సాధించుకున్న ఆ ఆదివారం సెలవు యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే శారీరకంగా, మానసికంగా విశ్రాంతి పొంది కుటుంబంతో ఆనందంగా గడపడం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మనం ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి సెలవు రోజును కూడా ఒత్తిడితో బతికేస్తున్నాం. మరి ఇప్పటికైనా మనం మారాలి. రాబోయే రోజుల్లో మన పిల్లలకైనా ఆ పాత ఆదివారం నాటి ఆత్మీయతను, సంతోషాన్ని పరిచయం చేయాలి. కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా వారంలో ఒక్కరోజైనా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకునేలా, మన పాత జ్ఞాపకాల్ని బ్రతికించుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. మనం మారాల్సింది ఫోన్ల స్క్రీన్ల ముందు కాదు, మన మనసుల్లో. ఈ ఆదివారం నుంచే ఒక చిన్న మార్పు మొదలు పెడదాం. పొద్దున్నే లేవగానే కాసేపు ఆ మొబైల్ డేటాని ఆపేసి ఇంట్లో వాళ్లతో ముఖాముఖి కూర్చుని మాట్లాడదాం. వీలైతే పిల్లల్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళి ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ మట్టి వాసన్ని వాళ్ళకి పరిచయం చేద్దాం. అప్పుడప్పుడు పక్కింటి వాళ్ళని పలకరిస్తూ, చుట్టాలొస్తే ఆప్యాయంగా ఆహ్వానిస్తూ ఆ పాత రోజుల్ని మళ్లీ మన కళ్ళ ముందుకి తెచ్చుకుందాం.
0: అవునన్నయ్య, మార్పు అనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. వారంలో 6 రోజులు బ్రతుకు తెరువు కోసం ఎంత పరిగెత్తినా ఈ ఒక్క ఆదివారం మాత్రం మన కోసం, మన కుటుంబం కోసం అని కేటాయించుకుందాం. యాంత్రికంగా మారిపోతున్న ఈ కాలంలో బంధాల విలువను, ఆత్మీయతల రుచిని మన పిల్లలకి అందించి ఆ చిన్ననాటి సెలవు సందడిని మళ్లీ ప్రతి ఇంట్లోనూ నింపుకుందాం. ఒకప్పటి ఆ అపురూపమైన అనుభూతుల ఆదివారాన్ని మళ్లీ మనసారా ఆస్వాదిద్దాం.
1: చాలా మంచి విషయాలు చెప్పామమ్మా. మరైతే ఈవేళ మన ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమం ముగించే టైం అయితే వస్తుంది. మరి రేపు ప్రసారం అయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఏమంటావు?
0: తప్పకుండానయ్యా. మరి అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్ళు శుభ్రపరచుట, పిప్పి పళ్ళకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్ళను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, క్లిప్ ట్రీట్మెంట్ చేయట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్.

0: విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

FM 90.4. ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెంత కలిసాం. ఈనాటి మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100193.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్ స్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
5: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
4: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
5: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
4: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
5: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
4: మా అడ్రస్,
5: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
4: సెల్ 8500136630.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి హనుమంతుడు ధరించిన గధ గురించి తెలుసుకుందామండి. మరి హిందూ పురాణాల్లో హనుమంతుడి యొక్క ప్రధాన ఆయుధం గధ. ఇది భక్తి, అపారమైన బలం మరియు దుష్ట శిక్షణకు ప్రతీక కదా. మరి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరుడు హనుమంతుడికి ఈ గదా ఆయుధాన్ని బహుమతిగా ప్రసాదించాడు అని మనకు పురాణ కథలు చెప్తున్నాయి. మరి పురాణాల ప్రకారం హనుమంతుని చేతిలో ఉండే గద, దాని వెనుక ఉండే ఆసక్తికరమైన ఒక కథ ఉంది. మరి ఈ గదను హనుమంతునికి సకల సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ప్రసాదించాడు. మరి కుబేరుడు ఈ గదను బహుకరిస్తూ దీంతో యుద్ధం చేసేటప్పుడు ఎవరి చేతిలోనూ హనుమంతుడు పరాజయం చెందడు అని, అంటే ఓడిపోడు అని వరం కూడా ఇచ్చాట. ఇక ఈ గద యొక్క ప్రత్యేకత ఏంటంటే, హనుమంతుడు తన శరీరాన్ని ఎలాగైతే చిన్నదిగా లేదా పెద్దదిగా మార్చుకోగలడు, అలానే ఈ గద పరిమాణం కూడా శత్రువుల భయాన్ని బట్టి హనుమంతుని యొక్క ఇష్టానుసారంగా చిన్నదిగా పెద్దదిగా మారుతుందట. అయితే హనుమంతుడు ఈ గదను నిత్యం ధరించక అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే శత్రు సంహారానికి ఉపయోగిస్తాడట. ఓకే లిజినెస్, మరి హనుమంతుడు ధరించిన గద గురించి తెలుసుకున్నా కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు భీమవరం నుండి భార్గవ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి భార్గవ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి మీ ప్రోగ్రామ్స్ అయితే రెగ్యులర్గా వింటూ ఉంటాము అంటున్నారు. అలానే ఈరోజు మాకెంతో ఇష్టమైన రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ నుంచి ఒక చక్కని పాటను నాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి భార్గవ్. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఎలానో హనుమంతుడి గత గురించి తెలుసుకున్నాం కాబట్టి హనుమంతుడికి మరి భీముడికి జరిగిన సంభాషణ గురించి మాట్లాడుకుందాం. మరి మహాభారతంలోని రాజసూయ యాగం నేపథ్యంలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఉపకథల్లో పురుష మృగం భీముడి కథ తెలుసుకుందామా. మరి తన తండ్రి పాండురాజు ఆత్మశాంతి కోసం ధర్మరాజు రాజసూయ యాగం తలపెడతాడు. మరి యాగానికి పరమ శివభక్తుడైన పురుష మృగం అంటే సగం సింహం సగం మానవ శరీరం ఉన్న ఒక ఋషి, ఈ ఉనికి చాలా అవసరం అన్నమాట. కానీ మరి పురుష మృగానికి మానవులన్నా ముఖ్యంగా క్షత్రియులన్నా అస్సలు పడదు. మరి ఎవరైనా కనిపిస్తే చంపి తినేస్తుంది. మరి అలాంటి జీవిని యాగానికి తీసుకురావడానికి భీముడు బయలుదేరతాడు. ఇక ఈ ప్రయాణంలో మరి హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి భీమునికి ఎలా సహాయం చేశాడు, ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి తెలుసుకుందామా. మరి ఆంజనేయ స్వామి సహాయం ఏంటంటే మరి మహిమాన్వితమైన వెంట్రుకలు పురుష మృగాన్ని తీసుకురావడానికి మరి భీముడు అడవికి వెళ్లే మార్గంలో అతని సోదరుడైన ఆంజనేయ స్వామిని కలుస్తాడనమాట. అంటే భీముడు అడవికి వెళ్లే మార్గంలో అతని సోదరుడైన ఆంజనేయ స్వామిని కలుస్తాడు. భీముడు తన కార్యాన్ని వివరించగా హనుమంతుడు పురుష మృగం యొక్క వేగం శక్తి గురించి హెచ్చరిస్తాడు. మరి భీమా, పురుష మృగం పరమ శివభక్తుడు, శివలింగం ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగి పూజ చేయడం అతని అలవాటు. మరి నేను నా తోక నుండి కొన్ని మహిమాన్వితమైన వెంట్రుకలను ఇస్తాను. మరి పురుష మృగం నిన్ను తరుముకుంటూ వస్తున్నప్పుడు ఒక్కో వెంట్రుకను కింద పడే, అలా పాడేసినప్పుడు మరి అది కింద పడగానే అక్కడ ఒక శివలింగం మొలుస్తుంది. దాన్ని చూసి పురుష మృగం పూజ చేయడానికి ఆగుతుంది. మరి ఆ గ్యాప్లో నువ్వు ముందుకు పరిగెత్తచ్చు అని చెప్పి కొన్ని వెంట్రుకలను ఇస్తాడనమాట. ఇక భీముడు అడవిలో పురుష మృగాన్ని కనుగొని ధర్మరాజు యాగానికి రమ్మని ఆహ్వానిస్తాడు. కానీ పురుష మృగం ఆగ్రహంతో భీముణ్ణి చంపడానికి వెంటాడుతుంది. భీముడు ధర్మరాజు ఉన్న హస్తినాపురం వైపు పరిగెత్తడం ప్రారంభిస్తాడు. మరి పురుష మృగం భీముణ్ణి పట్టుకునేంత దగ్గరకు రాగానే భీముడు హనుమంతుడు ఇచ్చిన ఒక వెంట్రుకను కింద పడేస్తాడు. మరి వెంటనే అక్కడొక అద్భుతమైన శివలింగం వెలుస్తుంది. ఇక పురుష మృగం తన నియమం ప్రకారం పరుగును ఆపి ఆ లింగానికి పూజ చేయడం మొదలుపెడుతుంది. ఇక పురుష మృగం పూజ ముగించి మళ్ళీ భీముణ్ణి తరుముతుంది. భీముడు మళ్ళీ ఇంకో వెంట్రుకను పడేస్తాడు. అక్కడో శివలింగం వెలుస్తుంది. ఇలా హనుమంతుడిచ్చిన వెంట్రుకలన్నీ కూడా శివలింగాలుగా మారుతూ పురుష మృగానికి ఆటంకాలు కలిగిస్తూ భీముడికి సమయాన్ని ఇస్తాయన్నమాట. మరి ఇలా పరిగెడుతూ భీముడు చివరికి ధర్మరాజు ఉన్న రాజ్య సరిహద్దు చేరుకుంటాడు. సరిగ్గా భీముడి ఒక కాలు రాజ్య సరిహద్దు లోపల ఇంకొక కాలు సరిహద్దు బయట ఉన్నప్పుడు పురుష మృగం భీముణ్ణి పట్టుకుంటుంది. మరి నువ్వింకా పూర్తిగా మీ రాజ్యంలోకి ప్రవేశించలేదు, నా పరిధిలోనే ఉన్నావు, కాబట్టి నిన్ను చంపి తింటా అని పురుష మృగం అంటుంది. ఇక నేను మీ పరిధి దాటి మా రాజ్యంలోకి వచ్చేసా, నన్ను తాకలేవు అని భీముడంటాడు. మరి ఈ వివాదం పెద్దదై ఇద్దరూ కలిసి ధర్మరాజు దగ్గరకు వెళ్తారు. ధర్మరాజు ఎంతటి సత్యసంధుడో లోకానికంతటికీ తెలుసు. మరి పురుష మృగం ధర్మరాజుతో నీ తమ్ముడి ప్రాణం పోయినా పర్లేదు.

న్యాయంగా తీర్పు చెప్పు అని అంటుంది. ఇక ధర్మరాజు మరి కొంచెం కూడా స్వార్థం లేకుండా ఇలా అంటాడు, భీముడు పట్టుబడిన సమయంలో అతని శరీరం సగానికి పైగా మారాత్యంలో ఉన్నా అతని వెనుక భాగం ఇంకా అడవి సరిహద్దులోనే ఉంది. కాబట్టి న్యాయ ప్రకారం భీముని శరీరంలో ఆ వెనుక భాగంపై పురుష మృగానికి హక్కు ఉంది, దానిని అది తీసుకోవచ్చు అని చెప్పి అంటాడనమాట. మరి ధర్మరాజు యొక్క ఈ అసమానమైన న్యాయ నిరతికి సత్యసంతతకు పురుష మృగం అబ్బురపడుతుంది. తన తమ్ముడి ప్రాణం పోతుందని తెలిసి కూడా ధర్మం తప్పని ధర్మరాజు గుణానికి ముక్తుడవుతుంది. ధర్మరాజు తీర్పుకు సంతోషించిన పురుష మృగం భీముణ్ణి క్షమించి వదిలేయడమే కాకుండా స్వచ్ఛందంగా ధర్మరాజు చేసిన రాజసూయ యాగానికి హాజరవుతుంది. అలా ఆంజనేయ స్వామి ఉపాయంతో ధర్మరాజు ధర్మబుద్ధితో ఆ యాగం నిర్విఘ్నంగా పూర్తయి పాండురాజు ఆత్మకు శాంతి కలుగుతుంది. లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే హైదరాబాద్ నుండి బమిడిపాటి వెంకటేశ్వరరావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సరదాగా కాసేపు అంటున్నారు, మరి జీవితంలో హాస్యం టేకు మొక్క అని చెప్పి అంటున్నారు. ఒకరోజు పూల మొక్క ఒకటి కొందామని చెప్పి నర్సరీకి వెళ్ళా, మరి అన్నీ చూస్తూ ఉన్నా. అక్కడ కొన్ని మొక్కలకు ట్యాగ్లు కూడా ఉన్నాయి. మరి ట్యాగ్ ఉన్న మొక్క ఒకటి తీసుకుని ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి బయలుదేరా. మరయ్యా మొక్క తీసుకుపోతున్నారు, పైసలు ఇవ్వలేదు, మర్చిపోయినట్టున్నారు అన్నాడు పూల వ్యాపారి. లేదు లేదు గుర్తుంది, మరి దాని మీద టేక్ మొక్క అని రాస్తుంది కదా, అంటే టేక్ అంటే తీసుకోమని అర్థం కదా, అందుకనే మొక్క తీసుకుని ట్యాగ్ పెట్టావు కదా, అందుకే పట్టుకుపోతున్నా అని చెప్పారట. మరి మీరు భలే జోకులు వేస్తారయ్యా, క్రితంసారి కూడా ఇలాగనే ఏదో చెప్పారు అని చెప్పి అన్నట్ట పూల వ్యాపారి. ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే మనకి మనతో షేర్ చేసుకున్నారు. ఇక అలాని ఊరికి ఉపకారి చిత్రం నుండి ఏమయ్యా రామయ్య ఎట్టాగున్నది అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి ఇంకెందుకు అలస్యం, చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి కృష్ణ మాయ, కృష్ణస్తు భగవాన్ స్వయం, మరి కృష్ణుడి పరమతత్వం చరమ లక్ష్యం, ఆయన గురించి చదవడం, చెప్పడం, పాడడం, వినడం అన్నీ కూడా అపురూపమైన అనుభవాలి. నీలో లేని చోద్యాలు ఈ ప్రపంచంలో ఏముంటాయి అని అక్రూరుడన్నా, అటువైపు కృష్ణుడున్నాడు, ఇటువైపు ఎవరున్నారు అని సంజయుడు హెచ్చరించినా, అవన్నీ పరమాత్మ విరాట్ రూపాన్ని విశదీకరించే ఉదాహరణలే. క్రియా బోధ కలగలిసిన అద్భుత తత్వం ఆయనది. యుగావసరాలకు అన్వయించుకోదగ్గ మహాగాథ శ్రీకృష్ణుడిది. భక్తుల కోర్కెలు తీర్చే క్రమంలో భగవంతుడు రెండు రకాల విధానాలను అనుసరిస్తాడు. సర్వం తానే స్వయంగా నిర్వహించి తనపై మనకు నమ్మకాన్ని పెంచుకోవటం మొదటి పద్ధతి. మన ప్రయత్నంలో రహస్యంగా సహకరించి మనపై మనకు నమ్మకాన్ని పెంచి విజేతలుగా తీర్చిదిద్దడం రెండో పద్ధతి. ఇందులో మొదటిదాన్ని దైవికం అని, రెండో దాన్ని పౌరుషం అని శాస్త్రం నిర్వచించింది. మరి పరమాత్మ ప్రతి అవతారంలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. కానీ కృష్ణావతారంలో మాత్రం రెండు విధాలుగానూ మనకు ఆయన దర్శనమిస్తాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో భాగవతంలోని కృష్ణుడు ఎవరి సహాయాన్ని కోరలేదు. స్వయంగా తానే అవతార లక్ష్యం దిశగా సాగిపోయాడు. భారతంలోని కృష్ణుడు మాత్రం రెండో పద్ధతి అనుసరించాడు. చేసిందంతా తానే అయినా ఘనతను మాత్రం పూర్తిగా పాండవుల పరంచేశాడు. వారిని విజేతలుగా నిలబెట్టాడు. భాగవత కృష్ణుడు విశేష రసజ్ఞ మనోజ్ఞమూర్తి. భారత కృష్ణుడు అసాధారణ అలౌకిక ప్రజ్ఞానిధి. మరి కృష్ణ కథలో ఈ రెండు కూడా విభిన్న కోణాలు. ఈ రెండు రకాల పాత్రల స్వభావాలు విభిన్నమైనవి, అదే సమయంలో సర్వసమగ్రమైనవి. అదే కృష్ణ మాయ. మరి భాగవత కృష్ణుడి బాల్య చేష్టలు ముగ్ధమోహనాలు, అదే సమయంలో లోక కళ్యాణాలు. పసిబాలుడు భయంకర రాక్షస మూకలను మట్టుబెట్టినప్పుడు జనం నివ్వెరపోవడం సహజం. అవతార పురుషుడిగా అనుమానించడం సాధారణం. అలాంటి వారిని చిలిపి చేష్టల ముసుగులో ముంచేసేవాడు. ఇది లోకం దృష్టికి సమ్మోహనకరంగా, అదే సమయంలో లోచూపునకు సంక్లిష్టభరితంగా కనిపించేది. గోపబాలుడకు చెలికాడిగా, గోపికలకు వెన్నెల వేలుపుగా ఆటపాటలతో అలరించిన అపూర్వ ఘట్టాలను అనుసూరించేటప్పుడు మనం కూడా వారిలా మారిపోవడాన్ని కృష్ణ మాయ అంటారు. రమణీయ రసానుభూతులు పంచడంతో పాటు రాక్షస సంహారం కూడా ఆయన చేశాడు. ఒక పురాణ పురుషుడి సర్వ సమగ్ర వ్యక్తిత్వానికి ఇది గొప్ప ఉదాహరణ. లిజినెస్ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకు ఎవరు పంపించారంటే, అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో సిబ్బందికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు శ్రీ వెంకటేశ్వర వైభవం ఈ చిత్రం నుండి ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. మరి అలానే ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కృష్ణ మాయ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. కాబట్టి ఏంటంటే, భారత కృష్ణుడు ధీరోదాత్తుడు, రాజనీతిజ్ఞుడు, వ్యూహ నిర్మాణ చతురుడు, స్ఫూర్తి ప్రదాత, మహానేత. ఆయన అవతరించే సమయానికి లోకంలో పరిస్థితులు విషమంగా ఉన్నాయి. కంస, జరాసంధ, కాలయవన, నరక, శిశుపాల, దుర్యోధనాది స్వార్థపరుల చేతుల్లో అధికారం, సంపద ఖైదీలయ్యాయి. ఇవన్నీ దుష్టుల చేతుల్లో ఉన్నప్పుడు సామాజిక పరిస్థితులు కూడా దయనీయంగా ఉంటాయి. ధర్మం లేని చోట భద్రత, నీతి లేని చోట మనశ్శాంతి ఉండవు. అలాంటి రాజుల చేతుల్లోంచి ప్రజలను రక్షించాలి, సువ్యవస్థను స్థాపించాలి. రాజ్యం చిన్న చిన్న ముక్కలుగా చీలిపోయి ఉంది. అరాచకం, అనేక్యత పెరిగిపోయాయి. ఆ దుస్థితిని, క్లిష్టతను పారద్రోలేందుకు కేంద్ర రాజ్య వ్యవస్థను ఊహించిన, నిర్దేశించిన అద్భుత రాజనీతిజ్ఞుడు శ్రీకృష్ణుడు. ధర్మం తప్పిన రాజులందరినీ స్వయంగానూ, పాండవుల చేతను తుదముట్టించాడు. తాను రాజ్యాధికారం కోరుకోకుండా ధార్మిక చింతనాశీలులను పాలకులుగా ఎంచి రూపొందించి సుపరిపాలన కేంద్ర వ్యవస్థను నిర్మించాడు. ధర్మజుని నాయకునిగా తీర్చిదిద్దిన న్యాయక నిర్ణేత శ్రీకృష్ణుడు. భగవద్గీత ఆవిర్భావం కూడా ఈ యుగావసరమే. మరి అడవిలో ముక్కు మూసుకుని కూర్చున్న సర్వసంగ పరిత్యాగి తన శిష్యులకు ఏకాంతంగా నూరిపోసిన ధర్మోపదేశం కాదిది. 18 అక్షౌహిణుల మహాసైన్యం యుద్ధరంగంలో మోహరించి కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్కంఠ స్థితి. తాత్కాలిక నిర్వేదానికి గురై ధర్మ సంకటంలో పడిన మహాయోధుణ్ణి కార్మోనికుణ్ణి చేసేందుకు ప్రవచించిన ఉపదేశం. ఈ లోకానికంతటికీ వర్తించే ధీరవచనం. గీతాచార్యుడిగా శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం శిఖర సమానమైంది. ఆయుధాన్ని పట్టనని ప్రకటించిన శ్రీకృష్ణుడు భీమార్జునులను ఆయుధాలుగా మలచుకుని కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని సాగించాడు. యుద్ధాన్ని క్రతువు అన్నాడు పరమాత్మ. క్రతువు అంటే యజ్ఞం. నా మమ అనుకోవడం యజ్ఞంలో ప్రధానాంశం. నాది కాదు అని ఆ మాటకు అర్థం. ఏం చేసినా, ఏం పొందినా నా మమ అనే భావనతో ఉండటం యోగి లక్షణం. అహంకార మమకారాలను ఆహుతి చేసి మహోన్నత పరిణిత త్యాగశీలతని కృష్ణుడు కర్మయోగం పేరిట అర్జునుడికి బోధించాడు. అది ఎప్పటికీ సర్వ మానవాళికి అనుసరణీయం. మరి శ్రీకృష్ణుడి కోసం ఒక మాట అడుగుతాడు కృష్ణ. ఓ మాట అడుగుతాను, నిజం చెప్తావా? మనం ఆపదలో ఉన్నప్పుడు అడగకపోయినా వచ్చి మనకు సాయం చేసేవాడి స్నేహితుడు అని.

నువ్వే చెప్పావు కదా, మరి పాండవులు అన్ని కష్టాల్లో కూరుకుపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెబితే ధర్మరాజు జూదం ఆడేవాడు కాదు కదా, లేదా నువ్వే ధర్మరాజు పక్షాన ఆడి అతడిని గెలిపించచ్చు కదా, మరి నువ్వెందుకలా చూస్తుండిపోయావు అంటూ నేరుగా కృష్ణుణ్ణి అడిగాడు ఉద్ధవుడు. మరి మరొకరైతే కృష్ణుణ్ణి ఈ ప్రశ్న అడగటానికి కూడా ధైర్యం చేసేవారు కాదు, కాని ఇక్కడ అడిగినవాడు ఉద్ధవుడు. కృష్ణుడికి పరమ ప్రాణమిత్రుడు, రూపంలో కూడా అచ్చం కృష్ణుళ్లా ఉండేవాడు. ఎంతటి ప్రాణమిత్రుడు అంటే నిద్రలో కూడా కృష్ణుడి పేరుని కలవరించేవాడు. అంతటి మిత్రుడు అడిగేసరికి శ్రీకృష్ణుడు కూడా ముఖమాట లేకుండా సమాధానం ఇలా చెప్పాడు. మరేం చెప్పాడు ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే భీమవరం నుండి పిన్ని గారు, బాబాయ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయమ్మ అంటున్నారు, శుభ మధ్యాహ్నం అండి. మరి కృష్ణమాయ గురించి చాలా చక్కని విషయాలు చెప్తున్నావు, చాలా చాలా సంతోషం అంటున్నారు. అలానే ఏదైనా ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయమ్మా అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే మరి ఉద్ధవుడు అడిగిన ప్రశ్నకు మరి శ్రీకృష్ణుడు సమాధానం ఏం చెప్పాడు తెలుసుకుందామా? మరి ఉద్ధవ, విజయం ఎప్పుడూ కూడా వివేకవంతుడిని వరిస్తుంది. దుర్యోధనుడు వివేకవంతుడు, అందుకు ఆటలో నైపుణ్యం ఉన్న శకునితో తన ఆట ఆడించాడు. ధర్మరాజు మాత్రం తానే ఆట ఆడాలని అనుకున్నాడు. పైగా నేను అటువైపు రాకూడదు అని కూడా కోరుకున్నాడు. అందుకే అతను పిలిచేంత వరకు రాకూడదని

నిశ్చయించుకున్నా. పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్లేవాడిని అన్నాడు. అంటే కృష్ణ తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తేగాని రావా అంటూ మరో ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. మిత్రమా, జీవితంలో ప్రతీదీ కర్మానుసారమే జరుగుతుంది. నేను పక్కన ఉండి చూస్తుంటాను, కాని కర్మను మార్చలేను అంటాడు కృష్ణుడు. అదేంటి కృష్ణ, నీ భక్తుల పక్కనే ఉంటూ వారు ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అన్యాయం కదూ అంటాడు ఉద్ధవుడు. మరి కృష్ణుడు నవ్వుతూ అంటాడు, మిత్రమా, నేను పక్కన ఉన్నాననే భావన ఉంటే అసలు తప్పే చెయ్యరు కదా భక్తులు అంటాడు. తత్వం బోధపడింది ఉద్ధవుడికి. ఇంకా ఎన్నో సందేహాలు అడిగాడు. అన్నింటికీ తృప్తిగా సమాధానాలు చెప్పాడు పరమాత్మ. మరి అవతార పరిసమాప్తి కాలంలో ఉద్ధవుడి పేరు మీద లోకం తన మీద వేసే నిందలు, వేసే ప్రశ్నలన్నింటికీ కూడా పరమాత్మ సమాధానం చెప్పాడు. ఈ సమాధానాల సమాహారమే ఉద్ధవ గీతగా ప్రసిద్ధి పొందింది. ఇక శ్రీకృష్ణుడు లీలామానుష రూపుడు. మానవుడిగా దైవంగా మార్చి మార్చి తన వైభవాన్ని ప్రదర్శించాడు. శాంత, దాస్య, వాత్సల్య, సఖ్య, మధుర భావాలను భక్తులు భగవంతుడిని చేరుకుని సులభ మార్గాలుగా భావించాలి. వాటిని స్వయంగా శ్రీకృష్ణుడి జీవితంలో కూడా మనం చూడొచ్చు. మొదటిగా శాంతం. ఎంత ఉద్రిక్త పరిస్థితుల్లోనైనా నందనందనుడు శాంతంగా వ్యవహరించేవాడు. శిశుపాలుడు నిండు సభలో అవమానపరిచి అనరాని మాటలు అంటున్నా ప్రతిఘటించలేదు, ఉద్రేకపడలేదు. భీష్మాదులు శిశుపాలుణ్ణి హెచ్చరిస్తున్నా తాను మాత్రం పౌరుషానికి పోలేదు. ఇచ్చిన మాట ప్రకారం 100 తప్పులను శాంతంగానే కాచాడు. రెండవది దాస్యం. పెద్దల వద్ద వినయ విధేయతలతో ఉండటమే దాస్యభావం. దేవాదిదేవుడైన అగ్రజుల వద్ద అణగువుగానే మెలిగాడు. గురువు సాందీపుని వద్ద బంటులా పనిచేశాడు. రేపల్లెలు గోవుల కాపరిగా ఆ మూగజీవాలను సేవించాడు. అందుకే దాస్యంలో ఆయన మించిన దివ్యాంసుడు లేరు అంటారు. ఇక తరువాత వాత్సల్యం. చిన్నవాళ్లతో ప్రేమగా ఆదరంగా ఉండటం వాత్సల్యం. ధీర గంభీరుడైన దేవకీ పుత్రుడు వాత్సల్యానికి కూడా మారుపేరు. తనను ఆశ్రయించిన వారిని ఆదుకోవడంలో ఆయనను మించిన కరుణామూర్తి మరొకరు కానరారు. ద్రౌపది అన్న నీవే దిక్కు అన్నందుకు నిండు సభలో ఆమె గౌరవాన్ని కాపాడాడు. సుయోధనుడు రాజభోగాలను సిద్ధం చేసినా విదురుని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించాడు. ఇక తరువాత సఖ్యం. సన్నిహితులతో స్నేహితులతో ప్రేమగా ఉండటం సఖ్యం. సఖ్య భావంతో సన్నిహితుల హృదయాల్లో నిలిచిపోయాడు ఈ హృషీకేశుడు. చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు నిరుపేదైనా సతీ సమేతంగా అతని పాదాలు కడిగి ఆ జలాన్ని తన తలపై చల్లుకున్నాడు. ఆయన తెచ్చిన అటుకులని మధుర పదార్థాలుగా స్వీకరించాడు. ఇక అర్జునుడికి ఇష్టసకుడిగా తుది వరకు వెన్నంటి కాపాడాడు. తనను ఆరాధించే వాళ్లతో అంతే ఆరాధన తో ఏకమైపోవడం మధురభావం. గోపికలను మధురభావంతో ముంచెత్తి వాళ్లను అనేక లీలల్లో ఓలలాడించాడు. వారికి అలౌకికమైన ఆనందాన్ని అందిస్తూనే అంతిమంగా వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. మధురభావం పరమాత్మ ఏ ఇతర అవతారాల్లోనూ కనిపించదు. లిజినెస్, మరి కృష్ణమాయ గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ బంగారు తల్లి అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి జూన్ 6 మరి మూవీ మొగలుగా పేరుగాంచిన ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత నటులు రాజకీయ పురంధరులు అగు డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారి జయంతి. అలానే హాస్య బ్రహ్మ జంధ్యాల గారి స్కూల్ నుండి వచ్చిన ప్రముఖ హాస్య నటులకు మామిడిపల్లి వీరభద్రరావు అనగా సుత్తి వీరభద్రరావు గారి జయంతి. అలానే అనుకోని పరిస్థితులు అతి చిన్న పిన్న వయసులోనే మరణించిన చక్కని నటి అగు హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గారి వర్ధంతి. మరి వీరి ముగ్గురికి కూడా నివాళులు తెలియచేయగలరు అంటున్నారు. అలానే మరి డి రామానాయుడు గారు అహనా పెళ్ళంట చిత్రంలో మరి వీరభద్రరావు గారు కలెక్టర్ పాత్రను ఎంతో చక్కగా హాస్యాన్ని పండించారు అని చెప్పని అంటున్నారు. అలానే మరి వారికి నివాళి సందర్భంగా అహనా పెళ్ళంట చిత్రం నుండి మరి బాలుగారి బృందం పాడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీత సారథ్యం, మరి తిక్కన పాడేది భారతం మహాభారతం, ఈ తల తిక్కన ఆడేది భారతం ఇదే భారతం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కటి పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మస్ వెంకటాచారి గారు, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిశోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రం నుండి గువ్వా గోరింకతో అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొనుక్కున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి వెంకటాపురం నుండి జశ్వంత్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ గారు అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి రెగ్యులర్గా ప్రోగ్రామ్ అయితే వింటున్నాం, ఫస్ట్ టైం ఎస్ఎంఎస్ చేస్తున్నా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు మా కోసం రవితేజ నటించిన భర్త మహాశైలికి విజ్ఞప్తి ఈ చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రెడియో విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం, హ్యాపీ వీకెండ్ అంటున్నారు. హ్యాపీ వీకెండ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఈరోజు మా కోసం రక్షకుడు మూవీ నుంచి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తాం. లిసనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

FM 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో వెన్నెల్లు తాజ్మహల్ కథ వింటారు. ఇంత హఠాత్తుగా వెన్నెల్లు తాజ్మహల్ చూడాలని కోరికింది కలిగింది మమ్మీ, కుతూహలంగా అడిగింది అంకిత. అక్కడికి వెళ్ళాక తెలుస్తుందిలే, మర్మగర్భంగా అంది తల్లి జానకమ్మ. ఏమో మమ్మీ, ఈ నెలాఖరుకల్లా మా ప్రాజెక్ట్ పూర్తి కావాలి. నువ్వు హఠాత్తుగా ప్రోగ్రాం పెట్టావు, అతి కష్టం మీద 2 రోజులు సెలవు దొరికింది. జానకమ్మ నవ్వి ఊరుకుంది. జానకమ్మ హైదరాబాద్ కేఎన్ఆర్ కాలేజ్లో హిస్టరీ లెక్చరర్. 20 సంవత్సరాల క్రితమే భర్త నుండి విడాకులు తీసుకుంది. అప్పటికి అంకిత వయస్సు 8 సంవత్సరాలు. కూతుర్ని మంచి క్రమశిక్షణతో పెంచింది. అంకిత ఐఐటీలో సీటు సంపాదించి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. వెంటనే ఢిల్లీలో ఒక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 1 సంవత్సరం ఉద్యోగం చేశాక ఢిల్లీలో స్థిరపడిన ఒక తెలుగువారి నుండి మంచి సంబంధం వస్తే ఘనంగా పెళ్లి జరిపించింది జానకమ్మ. అంకిత భర్త సురేష్ కూడా ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ అంకిత సురేష్ 4 ఏళ్లు మాత్రమే కలుసున్నారు. తీవ్ర మనస్పర్ధలతో భర్త నుండి విడిపోయి ఒక్కతే ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటుంది అంకిత. అధ్యాపక వృత్తిలో ఉండటం వల్ల దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల్లో ఢిల్లీకి వచ్చి కూతురితో కొన్ని రోజులు గడపడం జానకమ్మకి ఆనవాయితీ. 20 సంవత్సరాల క్రితం భర్త నుండి విడిపోయిన జానకమ్మ, 2 సంవత్సరాల క్రితం భర్త నుండి విడిపోయిన అంకిత తమ నిర్ణయం సరైనదనని గట్టిగా నమ్ముతారు. పైగా తల్లి కూతుళ్ళు ఒకరినొకరు సమర్థించుకుంటారు. హిస్టరీ లెక్చరర్ అవటం వలన జానకమ్మకి చారిత్రక కట్టడాలు చూడటం ఇష్టం. ఢిల్లీ నుంచి ఆగ్రా ప్రయాణానికి బయలుదేరుతూ యాత్రా విశేషాలు రాసుకోవటానికి 2 తెల్ల కాగితాలు కావాలని అంకితను అడిగింది జానకమ్మ. ఎందుకు మమ్మీ, మా డాడీగాని గుర్తుకొచ్చారా? ఇంతకుముందు మా డాడీ గుర్తుకొచ్చినప్పుడల్లా తెల్ల కాగితం మీద ఆయన దుర్గుణాలని రాసి వాటిని చదువుకుని ఆయన జ్ఞాపకాన్ని చెరిపేసుకునేదానన్నావుగా, జోక్ చేసింది అంకిత. నువ్వు కూడా ఒక వైట్ పేపర్ పర్సులో పెట్టుకుని సురేష్ దుర్గుణాలని రాసి పెట్టుకు. సురేష్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ దుర్గుణాలన్నీ చదువుకుంటే అతన్ని త్వరగా మర్చిపోవచ్చు, తిరిగి జోక్ చేసింది జానకమ్మ. మా నాన్నగారి సంగతి నాకు తెలియదు, కానీ సురేష్ దుర్గుణాలు రాయాలంటే ఒక పేపర్ చాలదు, ఒక నోట్బుక్ కావాలి అంటూ నవ్వింది అంకిత. ఇంతలో బస్సు వచ్చి వారిని పికప్ చేసుకుంది. ముభావంగా ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నారు ఇద్దరు. వారి 4 గంటల ప్రయాణంలో మాట్లాడుకుంది చాలా తక్కువ. బస్సు ఆగ్రా చేరేటప్పటికీ చీకటి పడింది. తాజ్మహల్కి కొద్ది దూరంలో బస్సు ఆగింది. దిగి కొద్ది దూరం నడవగాని దూరంగా తాజ్మహల్ కనిపిస్తోంది. ఆ వెన్నెల కాంతిలో అద్భుతంగా మెరిసిపోతోంది. చంద్రుడు స్వయంగా దిగివచ్చి యమునా నదీ తీరాన తపస్సు చేసుకుంటున్నట్లుగా ఉంది ఆ దృశ్యం. తల్లి కూతుళ్ళు మయమరిచి చూస్తున్నారు. తాజ్మహల్ వద్దకు చేరుకుని లాన్లో ఓ పక్కగా కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. మమ్మీ, తాజ్మహల్ కట్టి 350 సంవత్సరాలైనా ఈ మధ్య కట్టినట్లు కొత్తగా ఉంది కదూ అంటూ తల్లివైపు చూసింది అంకిత. ఏం మమ్మీ, ఏదోలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా? తల్లి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. వెన్నెల్లో తాజ్మహల్ చూడాలని ఎంతో కోరుకునొచ్చావు కదా మమ్మీ, మరెందుకంత డల్గా ఉన్నావు? కొంచెంసేపు తాజ్మహల్ని కన్నారప్పకుండా చూస్తే నీరసం మొత్తం మాయమైపోతుంది. నీకు అంతగా నచ్చిందా కన్నా? అవును మమ్మీ, వెన్నెల్లో తాజ్మహల్ చూడాలని నువ్వు కోరుకున్నావని నీకోసం వచ్చాను. కాని వచ్చాక నీకంటే నేనే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. ఎంతోమంది మనసుల్ని గెలుచుకోబట్టే కదమ్మా ప్రపంచ వింతల్లో ఒకటిగా తన స్థానం

నిలబెట్టుకోగలిగింది. వంత పాడింది జానకమ్మ. అందుకే దీనిని ప్రేమికుల సౌధం అంటారు. ఇది ప్రేమకు చిహ్నం అంది అంకిత. కానీ నేను దీనిని దంపతుల సౌధం అంటాను. ఇది దాంపత్యానికి చిహ్నం. ఏం మమ్మీ ఇవాళంతా కొత్తగా మాట్లాడుతున్నావు? అవునమ్మా, ప్రేమికుల బంధంలో ప్రేమ ఉండవచ్చు, మోహం ఉండవచ్చు, కానీ దంపతుల మధ్య ప్రేమే కానీ మోహానికి స్థానం లేదు. అలా కాదు మమ్మీ, షాజహాన్ భార్య ముంతాజ్ బేగం ఒక అద్భుత సౌందర్యరాశి. ఆమె చనిపోయిన తర్వాత ఆమె అందమైన రూపాన్ని స్మరించుకుంటూ ఆమెకు గుర్తుగా అందమైన తాజ్ను నిర్మించాడు. నేను హిస్టరీ లెక్చరర్, నీకు తెలుసు కదమ్మా నాకు నువ్వు చరిత్ర పాఠాలు చెప్తే ఎలా. ముంతాజ్ తన 14వ కాన్పులో ప్రసవానంతరం మరణించింది. అవునా మమ్మీ? ఆసక్తిగా అడిగింది అంకిత. అంతటి సుదీర్ఘ దాంపత్యంలో ఆమె సౌందర్యంలోని అణువణువుని ఆస్వాదించాక ఏ భర్తకైనా ఇంకా మోహం ఉంటుందంటావా? షాజహాన్ మహాచక్రవర్తి, ఆయన కోరుకుంటే ప్రపంచంలో ఏ మూల నుండైనా కావాలనుకున్న సౌందర్యవతిని తనకు భారీగా చేసుకోగలడు. కాని చనిపోయిన ముంతాజ్ను తలుచుకుంటూ కొన్ని నెలల పాటు దుఃఖంతో ఏకాంత జీవనం గడిపినట్లు చరిత్ర చెబుతోంది, వివరంగా చెప్తోంది జానకమ్మ. ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో రక్తపాతాన్ని చూసిన చక్రవర్తిలో ఇంతటి సున్నితత్వం ఆశ్చర్యంగా ఉంది మమ్మీ. ప్రేమికుడు భర్తగా మారితే ఆ స్త్రీ అదృష్టవంతురాలే. కానీ భర్తే ప్రేమికుడిగా మారటం ఏ స్త్రీకైనా గొప్ప వరం అని ఆమె చెబుతుంటే ఆ తల్లి కళ్ళలోకి అలాగే చూస్తోంది అంకిత. షాజహాన్ భర్తగా మారిన ప్రేమికుడు, ప్రేమికుడిగా మారిన భర్త, ఉద్వేగంతో అంది జానకమ్మ. ఏం మమ్మీ ఇవాళ చరిత్రతో పాటు కవిత్వం కూడా చెప్తున్నావు అంటూ గలగల నవ్వేసి పర్సులోంచి రింగవుతున్న సెల్ఫోన్ తీసి రెండు మాటలు మాట్లాడి మళ్ళా పర్సులో పెట్టేసింది అంకిత. సెల్ఫోన్ బయటకు తీస్తున్నప్పుడు అంకిత పర్సులోంచి మడతపెట్టి ఉన్న కాగితం కింద పడింది. ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుని చూస్తుంది తల్లి. ఢిల్లీలో బయలుదేరినప్పుడు తన భర్తలో తనకి నచ్చని లక్షణాలు రాయటానికి పరసలో పెట్టుకున్న కాగితం అది. నువ్వేం రాసావో నేను చదవచ్చా కన్నా? కాగితం భర్తలు తీస్తూ అడిగింది తల్లి. నీకు తెలియని రహస్యాలేముంటాయి మమ్మీ? కాగితం తెరచి చదవబోతోంది తల్లి. కాని ఆశ్చర్యం, కాగితం మీద ఒక వాక్యం కూడా రాసలేదు. ఏమ్మా, 4 గంటల ప్రయాణంలో నీ భర్తలో నీకు నచ్చని దుర్గుణాలు కూడా వ్రాయలేకపోయావు? ఎంతగా ఆలోచించినా ఇది అని ఎత్తిచూపే దుర్గుణం ఏమీ గుర్తుకు రావటం లేదు మమ్మీ. మీ ఆయనకి తాగే అలవాటుందన్నావుగా, అది దుర్గుణం కాదా? పెళ్ళైన కొత్తలో స్నేహితులు పార్టీ ఇవ్వమని ఒత్తిడి చేస్తే వారితో కలిసి మందు తీసుకుని ఇంటికొచ్చారు. నేను చాలా రాద్ధాంతమే చేశాను. తనకు అసలు అలవాటు లేదని, కంపెనీ కోసం తీసుకున్నానని ఎంతో సర్ది చెప్పారు. ఇంకెప్పుడు తాగనని మాట కూడా ఇచ్చారు. తర్వాత ఎప్పుడు కూడా తాగిరాలేదు. అయినా ఆయనతో కలిసి ఉన్న 4 సంవత్సరాలు ఆయన్ని ఒక తాగుపొత్తుగానే చూశాను. నీ ముందు ఆయన్ని అలాగే చిత్రీకరించాను. మరి నీ భర్తకు స్త్రీ బలహీనత కూడా ఉందన్నావుగా? అవునమ్మా, ఆయన చాలా అందగాడు కాబట్టి స్త్రీలు ఆకర్షితులవుతారని నా అభిప్రాయం. ఆయన ఒక తాగుబోతుగా ఊహించుకున్నాను. మద్యానికి బానిసైన వ్యక్తికి పరస్త్రీ వ్యామోహం ఉండే ఉంటుందని అనుమానం. కానీ ఆయన నేను విడిపోయాక ఆయన గురించి వాళ్ళ ఆఫీస్లో వాకప్ చేశాను. వాళ్ళు చెప్పిందాన్ని బట్టి ఆయనకు ఆ బలహీనత అనేదే లేదు. అయినా మరి భార్య ముద్దు ముచ్చటి గురించి ఏమీ ఆలోచించకుండా ఇంట్లో ఆఫీస్లో కంప్యూటర్కి అతుక్కుపోయే మనిషితో ఎలా కాపురం చేస్తావమ్మా? ఆయనంత కష్టపడింది ఫ్యామిలీ కోసమేగా మమ్మీ. అతని నుండి విడిపోయినందుకు బాధపడుతున్నట్లున్నా? ఏమో మమ్మీ, పెళ్ళైన తర్వాత కొన్ని నెలలు చాలా హ్యాపీగా గడిపావు. ఆ తర్వాత అతని గురించి ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తపరుస్తుండేదానివి. ఎన్నో అవలక్షణలున్న వ్యక్తిగా నీ కళ్లకు కనపడేవాడు. అందుకే నేను నీకు అతని నుండి విడిపొమ్మని సలహా ఇచ్చాను. ఒక సానుకూల దృక్పథంతో ఆయన ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ ఆయనలో లోపాలే చూసేదాన్ని. నెగిటివ్గా చూస్తే ఎవరైనా చెడ్డవారుగానే కనిపిస్తారు కదా మమ్మీ. దానికి కారణం ఎవరింటావు? రెట్టించింది జానకమ్మ. అయితే నేను లేదా ఆయనే.

ఇద్దరూ కాదు, మరెవరు? నీ తల్లి, మమ్మీ. నువ్వు సురేష్ గురించి అసహనం వ్యక్తపరిచిన ప్రతిసారి విషయాన్ని భూతత్వంలో చూపి అతని మీద అయిష్టం కలిగేలా చేశాను. నువ్వు ఎమోషనల్గా నా మీదే ఆధారపడాలని, నువ్వు నా నుండి దూరం అవుతావనే అభద్రతా భావంతో అలా చేశాను. ఒక్కసారి తల్లి కళ్ళలోకి చూసింది అంకిత. అపరాధ భావంతో తల ప్రక్కకి తిప్పుకుంది జానకమ్మ. భర్త అంటే స్త్రీ యవ్వనాన్ని తన అవసరాలకు ఉపయోగించుకుని దానికి ప్రతిగా ఆమె కోరిన సౌకర్యాలు ఏర్పరిచే వ్యక్తిగా భావించేదాన్ని. అందుకే మీ నాన్నగారు నేను గొడవలు పడుతూనే జీవించాం. ఆయనలో ఒక్క మంచి లక్షణం నాకు కనబడలేదు. ఆయన ఒక బాధ్యత లేని తండ్రిగా, భార్యను సుఖపెట్టలేని అసమర్థుడిగా, ప్రేమరహితుడిగా భావించాను. నీకు కూడా నీ తండ్రిపై అలాంటి అభిప్రాయాన్ని ఏర్పరిచాను. అలాంటి వాతావరణంలో పెరిగిన నీవు ఎంత మంచి భర్త దొరికినా అతన్ని పాజిటివ్గా చూడలేవమ్మా. కారణాలేమైనా అటు నువ్వు ఇటు నేను ఒంటరి పక్షుల్లా మిగిలా కాదంటావా మమ్మీ? కానీ అనుకోని విధంగా నా ఆలోచనల్లో బాగా మార్పు వచ్చిందమ్మా. ఏం మమ్మీ అది? ప్రపంచ వింతల్లో ఒకటిగా తాజ్మహల్ ఎన్నికైనప్పుడు నా హిస్టరీ క్లాస్లో విద్యార్థులు తాజ్మహల్ గురించి, షాజహాన్ గురించి, ముంతాజ్ గురించి ఎన్నో ప్రశ్నలు అడిగేవారు. వారి డౌట్స్ క్లియర్ చేయడానికి లైబ్రరీకి వెళ్ళి రిఫరెన్స్ బుక్స్ చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. పాలనలో సమస్యలతో, యుద్ధాలతో క్షణం తీరికలేని చక్రవర్తి తలుచుకుంటే కోరిన స్త్రీని తన పడక గదికి రప్పించుకోగల వ్యక్తి, 13 మంది పిల్లల్ని కని 14వ కానుపులో భార్య చనిపోతే ఆ బాధను భరించలేక కొన్ని నెలల పాటు ఏకాంత జీవనం సాగించి ఆమె జ్ఞాపకార్థం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయి తాజ్మహల్ నిర్మించాడంటే ఒక భర్తలో ఎంతటి ప్రేమికుడుంటాడో నాకు జ్ఞానోదయమైంది. అప్పటి నుండి హైదరాబాద్లోని మన అపార్ట్మెంటులో జంటల్ని పరిశీలిస్తున్నాను. దంపతులు ఎంత సంతోషంతో ఉంటారో గమనిస్తున్నాను. నిత్యం గొడవలు పడే దంపతుల్లో వారి గొడవకు కారణం ఎంత సిల్లీగా ఉంటుందో కూడా గమనిస్తున్నాను. ఉద్వేగంతో చెప్పింది. కానీ ఎక్కువ మంది భార్యలు వారి భర్తల గురించి నెగిటివ్ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు కదా మమ్మీ. మగవాడు ఒక మగవాడమ్మా, గుండె నిండా ప్రేమను నింపుకుని కూడా భార్యకు జీవిత కాలంలో ఒక్కసారి కూడా నువ్వంటే నాకిష్టం అని చెప్పలేడు. కుటుంబం కోసం పగలంతా కష్టపడి రాత్రి కొద్దిగా బంతు తాగి ఇంటికి ఆలస్యంగా వచ్చి భార్య పిల్లల ముందు తనని తాను చులకన చేసుకుని అమాయకుడు. మా నాన్నగారు కూడా మంచివారేనా మమ్మీ? ఈ 4 గంటల ప్రయాణంలో నీలాగే నేను ఆలోచిస్తూనే ఉన్నాను. మీ నాన్నగారిలో ఇది అని చెప్పటానికి ఒక్క దుర్గుణం కానీ, లేదా ఆయన నుంచి విడాకులు తీసుకున్నందుకు నన్ను నేను సమర్థించుకుని ఒక్క కారణం కానీ దొరకలేదు. నీ పర్సులో కాగితం ఎంత ఖాళీగా ఉందో నా పర్సులో కాగితం కూడా అంతే ఖాళీగా ఉంది. చూడమ్మా అంటూ ఆమె పర్సులోంచి తెల్ల కాగితం అంకితకు చూపించింది. ఇప్పుడు ఎంత బాధపడి ప్రయోజనం ఏముంది మమ్మీ అంటూ అంకిత బోరున విలపించింది. అది బహిరంగ ప్రదేశమనే స్పృహ కూడా ఆమెకు లేదు. జానకమ్మ అంకితను సముదాయించడానికి కూడా ప్రయత్నించలేదు. ఎందుకంటే ఆ ఏడుపులు, ఆ పశ్చాత్తాపంలో మనసు ప్రక్షాళనమవుతుంది. అలా ఏచి ఏచి కాసేపటికి అంకిత మౌనంగా ఉండిపోయింది. ఎంత ప్రయత్నించినా జానకమ్మ కళ్ళ నుండి కన్నీటి చుక్కలు జారకుండా ఆపుకోలేకపోయింది. కళ్ళు తుడుచుకుని గుండె నిబ్బరం చేసుకుని, నీ ఏడుపు సీను అయిపోయినట్లేనా అంటూ నవ్వేసింది. నా బ్రతుకు నీకు నవ్వులాటుగా ఉంది, కోపంగా అంది అంకిత. ఇంతగా ఏడవలసిన అవసరం భవిష్యత్తులో రాదు. నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. కొంప ముంచి మళ్ళీ పెళ్లి చేస్తావా మమ్మీ? అవునమ్మా, నీ గెస్ కరెక్టే. కానీ పెళ్లి కొడుకు మళ్ళీ సురేషే. అర్థమయ్యేలా చెప్పు మమ్మీ. సురేష్ని నిన్ను కలపడానికి నిన్నిక్కడ తీసుకొచ్చాను. ఈ తాజ్మహల్ సాక్షిగా నీ భర్తను తిరిగి నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను. సురేష్తో మాట్లాడవా మమ్మీ? ఆయన ఇక్కడికి వస్తున్నారా? ఆతృతగా అడిగింది అంకిత. సురేష్తో మాట్లాడలేదమ్మా. ఈరోజు మనం ఇక్కడికి వస్తున్నట్లు సెల్కి మెసేజ్ ఇచ్చాను. నిజానికి అతనితో మాట్లాడాలి అనుకున్నాను. కానీ నాలో ఏ తప్పు ఉందని సురేష్ ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానం లేదు. మీ పెంపకంలో మీ కూతురు ఇలా తయారైందని నన్ను విమర్శించినా నేను తట్టుకోలేను. అందుకే

0: ఎల్కి మెసేజ్ ఇచ్చాను. సురేష్ మెసేజ్ చూసుంటాడా? చూసిన ఇంత దూరం వస్తాడా? అతని ప్రేమ నిజమే అయితే మెసేజ్ అతనికి చేరుతుంది. అతను తప్పకుండా ఈ పాటికి ఇక్కడికి వచ్చే ఉంటాడు. భరోసా ఇచ్చింది తల్లి. క్షణాలు లెక్కిస్తూ కూర్చుంది అంకిత. వస్తాడో రాడో అని అనుమానం. వస్తే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని ఆతృత. చాలా కాలం తరువాత సురేష్ని చూస్తున్నానని సంతోషం. మమ్మీ, సెల్ సైలెంట్ మోడ్లో లేదు కదా? లేదులే కన్నా. కొన్ని క్షణాల తర్వాత, మమ్మీ సెల్ ఫుల్ ఛార్జ్లో ఉందా? నీకోసం ఇంత దూరం వచ్చిన దాన్ని ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోలేనా? ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మెసేజ్ అలర్ట్. ఆత్రంగా మెసేజ్ చదివింది అంకిత. మీకోసం తాజ్మహల్ దగ్గరకు వచ్చాను. మీరెక్కడున్నారు? అంకిత కళ్ళల్లో అద్భుతమైన మెరుపు. ఆ వెన్నెల కంటే ప్రకాశవంతంగా కనిపించింది. సురేష్కి ఫోన్ చేసి మనం ఇక్కడ ఉన్నామని చెప్పు మమ్మీ. ఆగమ్మా, నాకు తెలుసు కదా అని. విలువైన వాటి కోసం వెతకాలి అని మెసేజ్ ఇచ్చింది. 10 నిమిషాల తరువాత దూరం నుండి నడుచుకుంటూ వస్తున్న సురేష్ కనిపించాడు. వజ్రాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా చాలా ఆత్రంగా అంకిత కోసం వెతుకుతున్నాడు. చూడమ్మా, అతని కళ్ళల్లోకి చూడు. నీ మీద ఎంత ప్రేమందో తెలుస్తుంది. వెళ్ళి అతని రిసీవ్ చేసుకో. నువ్వు ఎలాంటి సెంజాయిషి ఇవ్వవలసిన అవసరం లేదు. నీ కళ్ళల్లోని పశ్చాత్తాపం అతను గ్రహించగలడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి సురేష్ గుండెపై వాలిపోయింది అంకిత. అటు వెన్నెల కౌగిలిలో తాజ్మహల్, ఇటు సురేష్ కౌగిలిలో అంకిత. అప్పుడు జానకమ్మ కళ్ళలో తన తప్పును సరిదిద్దుకున్న తృప్తి. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్పై కథానిక కార్యక్రమంలో వెన్నెల్లో తాజ్మహల్ కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి. నమస్కారాలతో మీ విజయ.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. శ్రవణ నక్షత్రం సందర్భంగా భీమవరంలోని జువల్పాలెం రోడ్లో ఉన్న డీజేఆర్ సత్రం అనుబంధ సంస్థ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పండితులు అర్చకులు కళ్యాణం చేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. జిల్లాలోని ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న జ్ఞాన్ ప్రకాష్ కార్యక్రమాలను రాష్ట పరిశీలకులు పుష్పాంజలి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1-2 తరగతులకు కనీస అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. భీమవరంలోని డాక్టర్ బివిరాజు పురపాలకోన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన జ్ఞాన ప్రకాష్ కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష ఏపీసీ పి శ్యామ్సుందర్ పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరంలోని డాక్టర్ బివిరాజు విద్యా సంస్థల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి విత్తన బంతులను తయారు చేశారు. మొక్కలు నాటి సంరక్షించడం అంటే నాకు ఇష్టమని, మీలో ఎంతమందికి మొక్కలు నాటడం ఇష్టమని అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని సూచించారు. IIIT ధృవపత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తామని, పరిశీలన అనంతరం అధికారులు ఇచ్చిన అర్హత జాబితాను అనుసరించి ఎంపిక జరుగుతుందని RGUKT ఉప కులపతి ఆచార్య లక్ష్మీనారాయణరావు, రిజిస్టార్ ఆచార్య ఎస్ అమరేంద్ర కుమార్ తెలిపారు. నూజివీడు IIIT ప్రత్యేక కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్సీసీ క్యాంప్ స్పోర్ట్స్ కేటగిరీలో 749 మంది అభ్యర్థులకు 511 మంది ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అన్నదాతలను ఆర్థికంగా శక్తివంతులుగా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సుస్థిర ఉద్యానం సుభిక్ష ఫలసాయం పేరుతో ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం రైతు సదస్సు నిర్వహించారు. ఇన్ఛార్జ్ వీసీ కె ధనంజయరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2019 24 మధ్య వర్సిటీలో రైతుల కోసం ఇలాంటి సదస్సు నిర్వహించలేదని అన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అటారీ పదో జోన్ సంచాలకుడు షేక్ ఎన్ మీరా మాట్లాడుతూ, మొదటి త్రైమాసికంలో ఉద్యాన రంగంలో రాష్ట్రం 8.8, వ్యవసాయంలో 9.6% వృద్ధి సాధించిందని అన్నారు. ఎరువుల సమతుల్యత,

సమర్థ వినియోగం, పొదుపుపై రైతులు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఇన్ఛార్జ్ వీసీ మాట్లాడుతూ 38 రకాల వంగడాలను విడుదల చేయడం ద్వారా ఉద్యాన పరిశోధన రంగంలో ఉద్యాన వర్సిటీ మైలురాయిగా నిలిచిందని అన్నారు. స్వయం సహాయక సంఘాల్లో ఎస్సీ ఎస్టీ మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చి స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో మండల సమాఖ్యకు 10 లక్షల చొప్పున వీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసింది. వీటిని మండల సమాఖ్యలకు జమ చేస్తారు.

0: సముద్ర తీర ప్రాంత ప్రజలకు ఆధునిక నేత్ర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీసీ విశ్రాంతి ఉద్యోగి చెన్నప్రగడ శ్రీరామ్మూర్తి, తీరప్రాంత నాయకుడు అందే ఫణీందర్నాథ్ కృషితో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పేరుపాలెం సౌత్లో ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీనికి అవసరమైన 5 కోట్ల విలువైన ఎకరం భూమిని శ్రీరామ్మూర్తి విరాళంగా అందించారు. ఆ స్థలంలో భవన నిర్మాణం చురుగ్గా సాగుతోంది. 3 నెలల్లో నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని ఫణీందర్నాథ్ తెలిపారు. ఇంటర్మీడియట్ అనుబంధ పరీక్షల్లో భాగంగా వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ ఎకనామిక్స్ బయాలజీ మొదటి ఏడాది పరీక్షలకు 1,043 మందికి గాను 914 మంది హాజరయ్యారని డిఐఈఓ జి ప్రభాకర్ తెలిపారు. వొకేషనల్ పరీక్షలకు 107కు గాను 54 మంది పరీక్ష రాశారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని భీమవరం 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మ్యాజిస్ట్రేట్ ఎన్ జ్యోతి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో చిన అమిరంలో శుక్రవారం జరిగిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యూటన్, తహసీల్దార్ రావి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం పట్టణంలోని కంటి వైద్య నిపుణుడు యువి రమణ్ రాజు ఛాంపియన్స్ ఆఫ్ ఛాలెంజ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ నెల 1వ తేదీన చెన్నైలో జరిగిన కార్యక్రమంలో లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఏపీ సింగ్ చేతుల మీదుగా అందుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. డ్వాక్రా రుణాల్లో పారదర్శకత సాధించేందుకు ప్రభుత్వం రూపొందించిన మన డబ్బులు మన లెక్కలు యాప్ని మహిళలు 100% సద్వినియోగం చేసుకోవాలని ఐబీడీపీఎం దాసరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఉండిలో మన డబ్బులు మన లెక్కలు అనే కార్యక్రమంపై డ్వాక్రా మహిళలకు శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రుణాల చెల్లింపులో నిరక్షరాస్యులైన లబ్ధిదారులు సైతం రూపాయి కూడా నష్టపోకుండా ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చని అన్నారు.
1: పర్యావరణ రక్షణను సామాజిక బాధ్యతగా గుర్తించాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వెలగలేరు నుంచి మార్టేర్ వరకు ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కోరారు. పంట కాలువలకు నీరు వచ్చేసింది. ఇక వర్షాలు పడితే సార్వా సాగు పనులు ఊపందుకుంటాయి. రోహిణీ కత్తి ఎండలు మండిపోవడంతో నారుమడులకు వర్షాలు తప్పనిసరిని రైతులంటూ ఉన్నారు. దీంతో సార్వా సాగుకు ఋతుపవనాలు అవసరంగా మారాయి. అయితే డెల్టాలో మొగల్తూరు, భీమవరం మండలాల్లో కొన్ని ప్రాంతాలలో నారుమడుల పనులు మొదలుపెట్టారు. మిగిలిన ప్రాంతాలలో సార్వా సాగుకు రైతులు సన్నద్ధం అవుతూ ఉన్నారు. మెట్ట దుక్కులు, విత్తనాలు కొనుగోలు వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. వాతావరణం అనుకూలిస్తే ముందస్తు నారుమడులు వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమ, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9113.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4.
1: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.
2: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిసనర్స్, నిన్నటి జ్ఞాపకాల పొరల్లోంచి జాలువారి అపురూప దృశ్యం, నేటి తరానికి ఆత్మాభిమానాన్ని నేర్పే అక్షర సత్యం, తరాలు మారినా తరిగిపోని తెలుగుతనం మన వెండితెర, మధ్యతరగతి మనుషుల నట్టింట్లో కురిసే కొండంత అనురాగాలు, బంధాల సరిహద్దుల్లో తలవంచని ఆత్మాభిమానాలు, మానవ హృదయాల లోతుల్లోని నిగూఢ భావోద్వేగాలు, వీటన్నింటినీ ఒక కావ్యంగా మలచి

మన సంస్కృతిని వెండి తెరపై శాశ్వతం చేసిన మహానుభావుల అంతరంగ ప్రయాణం మన సిల్వర్ స్క్రీన్. సినిమా అంటే కేవలం 3 గంటల కాలక్షేపం కాదు, అది తరాల నటి సంస్కారానికి అద్దం పట్టే ఒక జీవన చిత్రం. అటువంటి చలనచిత్ర సామ్రాజ్యంలో అడుగుపెట్టి కాలంతో పాటు ప్రయాణించి 1971లో ఈ లోకాన్ని విడిచిపెట్టిన, తను సృష్టించిన మాటలతో పాటలతో తెలుగువాడి నోట నిత్యం సామెతలై బ్రతుకుతున్న ఒక అక్షర బ్రహ్మ కది ఈరోజు మన ఎపిసోడ్. తెలుగు సినిమాకు మాయా బజార్ అనే ఒక అద్భుత లోకాన్ని సృష్టించి తెలుగు భాష ఉన్నంత వరకు చెరపలేని ముద్రవేసిన మహోన్నత రచయిత శ్రీ పింగళి నాగేంద్రరావు గారి జీవిత విశేషాలను, ఆ కలం వెనుక ఉన్న మ్యాజిక్ ను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పింగళి నాగేంద్రరావు గారు చలనచిత్ర రంగానికి అందించిన సేవలను, ఆయన అపారమైన మేధస్సును కేవలం ఒక రచయిత కథగా చూస్తే సరిపోదు. అసలు ఆయన తన మేధోశక్తితో తెలుగు సినిమాను ఎలా మలిచారు, ఎంత అద్భుతంగా మన మనసుల లోతుల్లోకి తీసుకెళ్లారో ఆలోచిస్తే అది ఒక పెద్ద అక్షరవింత. ఆయన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. మరి చదువుకునే రోజుల్లోనే ఆయన మేధస్సు ఇటు సైన్స్ పైన అటు సాహిత్యం పైన సమానంగా పనిచేసేది. అందుకే ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివి రైల్వేలో ఉద్యోగం సంపాదించారు. కానీ ఆ ఇనుపు ఇరుసుల చప్పుడు కంటే ఆయన గుండెల్లో నిలిచిన అక్షరాల సవ్వడి ఎక్కువైంది. దేశం కోసం స్వాతంత్ర్య ఉద్యమంలోకి దూకి జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఇక తర్వాత నాటక రంగం ద్వారా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఒక ఇంజనీర్కు ఉండే ప్లానింగ్, ఒక స్వాతంత్ర సమరయోధుడికి ఉండే సామాజిక స్పృహ, ఒక కవికి ఉండే ఊహాశక్తి, ఇవన్నీ కలిస్తేనే మన పింగళి నాగేంద్రరావు గారు. ఆయన తన అపారమైన మేధస్సును సినిమాలకు ఉపయోగించిన విధానం చూస్తే నిజంగా ఒళ్ళు గొగర్పడుస్తుంది. పౌరాణిక చిత్రాలు అంటే అంతకుముందు కేవలం రాజుల భాషలో కఠినమైన సంస్కృత సమాసాలతో ఉండేవి. సామాన్య జనానికి అవి అర్థం కావడం కష్టంగా ఉండేది. కాని పింగళి గారు ఆ పద్ధతిని పూర్తిగా మార్చేశారు. మాయాబజార్ సినిమాని తీసుకోండి, మహాభారతంలోని కథే అయినా అందులోని పాత్రల చేత మన పక్కింటి మనుషులు మాట్లాడుకునే భాషలోనే మాట్లాడించారు. కురువృత్తులు, మహామకులు ఉండే ఆ కథలు ఘటోత్కచుడి పాత్ర ద్వారా అసమదీయులు, తసమదీయులు అనే సరికొత్త పదాలను పుట్టించి ఆ పదాలని తెలుగువారి నిఘంటువులో శాశ్వతంగా నిలిపేశారు. ఒక చిన్న సన్నివేశాన్ని కూడా మన మనసుకి హత్తుకునేలా మార్చడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. మరి పాతాళ భైరవి సినిమాలో తోటరాముడు అనే ఒక సాదా సీదా మధ్యతరగతి కుర్రాడు రాజకుమారిని ప్రేమించి కష్టాల్లో పడతాడు. అక్కడ నేపాల మాంత్రికుడు అనే పాత్ర చేత ఆయన చెప్పించిన సాహసం చేయరా డింపక, రాకుమారి లభించుడురా అనే డైలాగ్ వింటే అది కేవలం ఒక సినిమా డైలాగ్లా అనిపించదు. జీవితంలో కష్టాలెదురైనప్పుడు అధైర్యపడకుండా ముందడుగు వేయమని సగటు మనిషికి ధైర్యం చెప్పే ఒక పెద్ద వేదాంతంలా అనిపిస్తుంది. ఆ డైలాగ్ వెనుక ఉన్న మధ్యతరగతి మనుషుల ఆత్మాభిమానం మనల్ని అంతగా కట్టిపడేస్తుంది. ఇక ఆయన సినిమాల్లో హాస్యం కూడా ఎంతో సంస్కారవంతంగా ఉంటుంది. విస్సమ్మ లాంటి సాంఘిక చిత్రంలో ఎక్కడా అశ్లీలత లేకుండా కేవలం మనుషుల మధ్య ఉండే అపార్థాలు, బంధాల వెనుక ఉండే అనురాగాలని ముడిసరుకుగా మార్చుకుని కథను నడిపించారు. ఒక క్రైస్తవ యువకుడు, ఒక హిందూ యువతి కలిసి ఒకే స్కూల్లో పనిచేస్తూ సమాజం కోసం భార్యాభర్తలుగా నటించాల్సి వస్తే వారి మధ్య ఉండే ఆత్మాభిమానాలు ఎలా తలపడతాయో ఎంతో సున్నితంగా చూపించారు. పింగళి గారి కళ నుండి జాలువారిన పాటలు కూడా కథతో పాటే ప్రయాణిస్తాయి. లాహిరి లాహిరి లాహిరిలో మరి పాట వింటుంటే పడవ ప్రయాణంలో ఉన్న హాయి కనిపిస్తుంది. మరి వివాహ భోజనంబు అనే పాట చూస్తే ఆకలితో ఉన్న సగటు మనిషి ఆనందం కనిపిస్తుంది. పాత్రల స్వభావాన్ని బట్టి దర్శకుడి ఆలోచనకు అనుగుణంగా పదాలను ఒక శిల్పకారుడిలా చెక్కడం కేవలం పింగళి గారి మేధస్సుకి చెల్లింది. ఇక నాగేంద్రరావు గారికి తొలి సినిమా అనుభవం విషయానికొస్తే బలే పెళ్లి సినిమాకి మాటలు పాటలు ఆయనవే. వింధ్యారాణి చిత్రంగా తయారయ్యే రోజు 1946లో వచ్చింది. జెమినీ స్టూడియో సహకారంతో వైజయంతి ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రం తయారు చేయబోనుకుంది. మరి దీనికి సి పుల్లయ్య గారి దర్శకత్వం, మరిందరూ డివి సుబ్బారావు, పుష్పవల్లి, రేలంగి, జి వరలక్ష్మి, పండిట్ రావు పరప్రూతులు పాత్రధారులు. ఇక నాగేంద్రరావు తిరిగి సినిమా రంగానికి వచ్చి సి పుల్లయ్య గారి పర్యవేక్షణలో వింధ్యారాణి స్క్రిప్ట్ తయారు చేశారు. మరి వింధ్యారాణి తయారవుతున్న సమయంలో

నాగేంద్రరావు కు వాహిని నిర్మాత దర్శకుడు అయిన కేవి రెడ్డితో పరిచయలప్పించింది. మరి వాహిని సంస్థ ప్రారంభం నుంచి ఆ సంస్థలో పనిచేస్తూ యోగి వెమ్మనలు కేవీ రెడ్డికి సహాయ దర్శకుడిగా పనిచేసిన కమలాకర కామేశ్వరరావు గారు కూడా బందరువాసి కావడంతో నాగేంద్రరావును కేవీ రెడ్డికి పరిచయం చేశారు. మరి ఈ పరిచయం ఫలితంగా కేవీ రెడ్డి గారు తాను తీయబోతున్న గుణసుందరి కథ సినిమాకి మాటలు పాటలు రాయడానికి నాగేంద్రరావు గారిని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఏర్పాటు కేవీ రెడ్డి గారికి, నాగేంద్రరావు గారికి, ఆంధ్ర సినిమా ప్రేక్షకులకు కూడా లభించిందని చెప్పాలి. కేవీ రెడ్డికి మరొక రచయిత హమ్మతి, కాలమతి వగేరా అరడజను హాస్య పాత్రలను ఇవ్వగలిగే ఉండడు. దర్శకుడు కేవీ రెడ్డి కానట్లయితే నాగేంద్రరావు సినిమా రచన బలే పెళ్లి, వింధ్యారాణికి మించి ఎంతో పైకి వెళ్లలేకపోయిండొచ్చు. మరి ఇద్దరి సమ్మేళనంతో తయారైన గుణసుందరి కథ అంతకు పూర్వం ఏ తెలుగు చిత్రం ఎరుగనంత గొప్ప విజయాన్ని సాధించింది. అయితే కేవీ రెడ్డి గారి విజయవారి ద్వితీయ చిత్రం పాతాళ భైరవి దర్శకత్వం చేయడానికి ఒప్పుకున్నప్పుడు నాగేంద్రరావుకు కేవీ రెడ్డితో కలిసి పనిచేయడానికి మరొక అవకాశం లభించింది. మరి దీని ఫలితమే పాతాళ భైరవి. మరి సినిమా చాలా విజయవంతంగా నడవటమే కాక చిత్ర నిర్మాణంలో గొప్ప ప్రమాణాలను సాధించింది. కనుకని దీన్ని ఇండియాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్ర మహోత్సవంలో ప్రదర్శించడానికి ఎన్నుకున్నారు. పాతాళ భైరవిలో సీన్, అంజి, డింగరీ పాత్రల విజయం, నేపాల మాంత్రికుడు యొక్క పాత్ర యొక్క అపురూప కల్పన నాగేంద్రరావు ప్రతిభకు తర్కణాలు. ఆ తర్వాత నాగేంద్రరావు గారు తనను సినిమాలోకి తీసుకురావడానికి తోడ్పడిన కామేశ్వరరావు గారితో కలిసి విజయవారి 4 చిత్రం చంద్రహారానికి పనిచేశారు. మరి చిత్రంలో ధూమకేతు, నిక్షేపరాయుడు, ఎంత చెబితే అంతేగాళ్లు, బుజ్జాయి, చిన్ని మొదలైన పాత్రలు అంతవరకు సినిమా ప్రేక్షకులు చూసిన ఏ పాత్రకు కూడా తీసిపో. మరి పింగళి నాగేంద్రరావు గారు తెలుగు చలనచిత్ర జగత్తుకు అందించిన ఆ అక్షర సంపద, ఆయన కళ్ళ నుండి జాలువారిన ఒక్కొక్క కావ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి ఆయన మేధస్సు నుండి రూపుదిద్దుకున్న ఆ అజరామర చిత్రాల ప్రయాణాన్ని, ఆయా చిత్రాల్లో ఆయన చూపిన అక్షర విన్యాసాలను ఇప్పుడు కథలా విప్పుకుంటూ వెళ్దాం. తెలుగు టాకీ సినిమా శైశవ దశలో ఉన్న 1935 సంవత్సరంలోని శ్రీకృష్ణ లీలలు చిత్రంతో పింగళి గారు తన సంభాషణల చాతుర్యాన్ని రుచి చూపించారు. పౌరాణిక పాత్రలు కేవలం శ్లోకాలు చదవడమే కాదు, అవి సామాన్యుడికి అర్థమయ్యేలా ఎలా మాట్లాడాలో నేర్పిన తొలి అడుగుల ప్రయాణమిది. ఆ తర్వాత 1941 వచ్చిన బలే పెళ్లి చిత్రంలో హాస్యానికి సామాజిక విలువకు అద్దం పడుతూ గీత రచయితగా తన కళాన్ని విప్పారు. సామాన్యుడి దైనందిన భాషను పాటల్లోకి ఎలా ఎక్కించొచ్చు ఈ సినిమా ద్వారా ఆయన నిరూపించారు. ఆ తర్వాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో కలిసి 1948 వింధ్యారాణి చిత్రానికి కథ సంభాషణలు అందించారు. ఒక రాజు, ఒక నర్తకి మధ్య సాగే భావోద్వేగాలను ఎంతో ఉదాత్తంగా, ఆత్మాభిమానం ఉట్టిపడేలా మలిచిన అద్భుత దృశ్య కావ్యం ఇదే. విజయ ప్రొడక్షన్స్ పతాకంపై 1949 పింగళి గారు రాసిన గుణసుందరి కథ అహంకారం, అసూయల మధ్య నలిగిపోయి ఒక కుటుంబ కథను ఒక జానపద రూపంలోకి మార్చి అందరూ ఆయన రాసిన సంభాషణలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు చలనచిత్ర చరిత్రను 1951 వచ్చిన పాతాళ భైరవి సినిమాకు ముందు, ఆ తర్వాత అని విభజించచ్చు. తోటరాముడి సాహసం, నేపాల మాంత్రికుడి కుట్రల నేపథ్యంలో పింగళి గారు సృష్టించిన కథ సంభాషణలు ఒక సంచలనం. సాహసం చెయ్యరా డింబక లాంటి డైలాగులు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్రవేశాయి. ఆ పరంపరలోని 1954 వచ్చిన చంద్రహారం చిత్రంలో మనుషుల మధ్య ఉండే అపార్థాలు, ఈర్ష్యా ద్వేషాలు బంధాలను ఎలా దెబ్బతీస్తాయో చూపించే జానపద కథకు ఎంతో అద్భుతమైన సంభాషణలు కథా గమనాన్ని అందించారు. ఒక గొర్రెల కాపరి మహాకవిగా మారిన వృత్తాంతాన్ని 1960 మహాకవి కాళిదాసు చిత్రంలో తన సంభాషణలు చిత్రానువాదంతో ఒక అద్భుత శిల్పంగా చెక్కారు. కాళిదాసు పాండిత్యాన్ని, ఆయన అంతర్మదనాన్ని అక్షరాల్లో పలికించిన తీరు అమోఘం. ఎన్టీఆర్ గారి కెరీర్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ జానపద చిత్రమైన 1961 నాటి జగదేక వీరుని కథలాంటి ఫ్యాంటసీ సినిమాలకు చిత్రానువాదం రాయడం ఎంతో కష్టం. కాని పింగళి గారు తన మేధస్సుతో ప్రేక్షకులను ఆ మాయలోకంలో విహరించేలా కథను నడిపించారు. తెలుగు ఇంట్లో ఉండే అత్తాకోడళ్ల బంధాలు,
అహంకారాలు అనురాగాల సమ్మేళనంతో 1962లో వచ్చిన గుండమ్మ కథ. ఒక గయ్యాళి అత్తను ఇద్దరు అల్లుళ్ళు ఎలా దారికి తెచ్చారు అనే ఒక చిన్న పాయింట్ను అత్యంత గ్రిప్సింగ్ చిత్రానువాదంతో సృష్టించిన అద్భుత సాంఘిక కావ్యం. మరదే సంవత్సరంలో మహామంత్రి తిమ్మరసు చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి చారిత్రక నేపథ్యాన్ని, తిమ్మరసు మేధోశక్తిని పింగళగారు తన కలంతో పునర్జీవింపచేశారు. రాయల ఆస్థాన వైభవాన్ని, రాజకీయాన్ని ఎంతో గంభీరమైన మాటలతో ఆవిష్కరించారు. భగవంతుడికి భక్తుడికి మధ్య జరిగే యుద్ధాన్ని ఎక్కడా భక్తిభావం దెబ్బతినకుండా ఇద్దరి వైపులా ఉండే ఆత్మాభిమానాన్ని ఎలివేట్ చేస్తూ 1963లో శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో పింగళగారు రాసిన చిత్రానువాదం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. పౌరాణికాలు, జానపదాలే కాదు, ఒక సస్పెన్స్ క్రైమ్ డ్రామాను కూడా అంతే అద్భుతంగా రాయగలరని 1965లో వచ్చిన సిఐడి చిత్రంతో పింగళగారు నిరూపించారు. ఆయన మేధస్సులోని వైవిధ్యాన్ని చాటి చెప్పిన చిత్రమిది. ఇక తర్వాత 1968లో వచ్చిన అగ్గిమీద గుగ్గిలం చిత్రానికి పింగళగారు కథ సంభాషణలతో పాటు అద్భుతమైన గీతాలు కూడా అందించారు. జానపద శైలిలో సాగుతూనే మనుషుల మనస్తత్వాలను ఎండగట్టేలా ఆయన రాసిన పదాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశాయి. ఇక ఆయన జీవిత ప్రయాణంలో చివరి దశలో 1971లో వచ్చిన రాజకోట రహస్యం చిత్రానికి పింగళగారు అద్భుతమైన గీత రచన చేశారు. ఈ సినిమాలో ఆయన రాసిన పాటల సారం, ఆ అక్షరాల లోతు ఇప్పటికీ మనల్ని అలరిస్తూనే ఉన్నాయి. కాలం గిర్రున తిరిగి చక్రం లాంటిది. రోజులు మారుతుంటాయి, మనుషులు మారిపోతుంటారు, కానీ కొన్ని అక్షరాలు, కొన్ని శబ్దాలు మాత్రం కాలాన్ని శాసిస్తూ అలా నిలిచిపోతాయి. 1971 మే 6న ఆ అక్షర బ్రహ్మ పింగళి నాగేంద్రరావు గారు తన కలం పక్కన పెట్టేసి అనంత లోకాలకు వెళ్లిపోయినప్పుడు తెలుగు భాష ఒక గొప్ప ఆత్మబంధువును కోల్పోయింది. కాని ఒక్కటి మాత్రం నిజం, తెలుగువాడు పెళ్లి పందిట్లో కూర్చుని అహనా పెళ్ళంటా అని నవ్వుకున్నంత కాలం, ఆకలి వేసినప్పుడు వివాహ భోజనంబు అని పాడుకున్నంత కాలం, జీవితంలో కష్టం వచ్చినప్పుడు సాహసం చెయ్యరా దెబ్బక అని గుండె నిబ్బరం తెచ్చుకున్నంత కాలం పింగళగారు ఎక్కడికి వెళ్లరు. మన శ్వాసలు, మన సంస్కారంలో, మన వాడుక భాషలు ఆయన జీవించే ఉంటారు. వెండితెరకు ఒక కొత్త నిఘంటువును, తెలుగు సామాన్యుడికి ఒక మాయాలోకాన్ని బహుమతిగా ఇచ్చిన ఆ యుగ కర్తకు మన సిల్వర్ స్క్రీన్ తరపున కన్నీటి సాక్షిగా వినమ్రపూర్వక అంజలి ఘటిస్తున్నాం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగు సినిమా బ్రతుకున్నంత వరకు, తెలుగువాడు ఆ చిత్రాలను చూస్తూ మురిసిపోతున్నంత వరకు పింగళి నాగేంద్రరావు గారు అమరుడే. ఆయన మాటలు, మన శ్వాసలు, మన భాషలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. తెలుగు చలనచిత్ర రంగానికి అంతటి ఘనమైన పునాది వేసిన ఆ మహానుభావుడికి మన సిల్వర్ స్క్రీన్ తరపున వినమ్రపూర్వక నివాళులు. ఈ అద్భుతమైన మాయలోకపు జ్ఞాపకాలతో ఈరోజు ఎపిసోడ్ను ముగిస్తూ రేపు మన వెండితెరపై మెరవబోయే మరో సినీ దిగ్గజం కథతో మీ ముందుంటుంది మండడి విష్ణు 90.4.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మా

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
2: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
1: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
2: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117. మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. రేడియో విష్ణు శ్రోతలు ఎంతగానో ఇష్టపడే కార్యక్రమాల్లో ఒకటి ఆణిముత్యాలు. నిరంతరం సాగిపోయే ఈ కార్యక్రమంలో మా శ్రోతలు మెచ్చే అలనాటి సినిమా పాటలు ఏరీ కోరి ప్రసారం చేస్తూ ఉన్నాం. సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు మెచ్చిన ఈ పాటల కార్యక్రమం మీకోసం, తప్పనిసరిగా విని ఆనందించండి. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా రామాపురంలో సీత, ఈ చిత్రం నుంచి మనసు మందారం పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట రచన ఆరుద్ర, సంగీతం జేవి రాఘవులు, ధవళ సత్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి చంద్రమోహన్, సుజాత కథానాయకులుగా నటించారు. మరి పాట విందామా?

రామాపురంలో సీతా చిత్రం నుంచి మనసు మందారం పాట విన్నారు కదా. తర్వాత పాట రామదండు చిత్రం నుంచి బండి కాదు మొండి ఇది సాయం పట్టండి పాట వింటారు. ఆత్రేయ గీత రచనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు. ఎంఎస్ విశ్వనాథన్ స్వరాలు అందించారు. ఇక ఈ చిత్రానికి ఎన్ఎస్ మణి దర్శకత్వం వహించగా మురళీమోహన్ సరిత జంటగా నటించారు. మరి

0: వెళ్ళినాక చెప్తానయ్యా,
1: చెప్పుకుంటే ఎట్టాగయ్యా,
0: చెప్పుకుంటే తంటావయ్యా.
2: గోపాలా

0: కొంత కంటాలయ్య
1: మండి కాదు మండి ఇది సాయం పట్టండి మండుతోంది ఎడ్లు పట్టండి
0: గోపాల గోవిందరే నాయన గోపాల రారా సాయం పట్రా నెట్టు

0: di poia di potendete
1: Vedi una volta stana ya
2: చెప్పుకుంటే చండాలయ్యా
3: వెళ్ళి
2: నాన్న చెప్తానయ్యా
3: చెప్పకుంటే ఎట్టాదయ్యా
2: చెప్పుకుంటే చండాలయ్యా
3: మంది కాదు మంది సాయం పట్టండి

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై

0: సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: రామదండ్రి చిత్రం నుంచి బాలు ఆలపించిన బండి కాదు మొండి ఇది పాట విన్నారు కదా. ఇప్పుడు రాజా చంద్ర దర్శకత్వంలో మురళీమోహన్, మాధవి జంటగా 1981లో విడుదలైన చిత్రం వారాలబ్బాయి. ఈ చిత్రం నుంచి బాలు గానం చేసిన కాకమ్మ కాకి కడవల్లే కాకి పాట వింటారు. గీత రచన జాలాది, సంగీతం చక్రవర్తి. మరి పాట విందామా?

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వాడాలబ్బాయి చిత్రం నుంచి బాలు గానం చేసిన కాకమ్మ కాకి పాట విన్నారు కదా.

పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయంతో జయసుధ అంబిక ప్రధాన తారాగణంగా 1981లో విడుదలైన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రం నుంచి కన్నులు చాలవు కాలము చాలదు పాట వింటారు. రాజశ్రీ గీతానికి చక్రవర్తి స్వరాలు అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు. మరి పాట వినండి.

0: సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117.
1: విశ్వరూపం చిత్రం నుంచి బాలు సుశీల ఆలపించిన కన్నులు చాలువు పాట విన్నారు కదా. తర్వాత పాట శ్రీవారి ముచ్చట్లు. ఈ చిత్రం నుంచి సూర్యునికి ఒకటే ఉదయం.

0: వొకేషనల్ జూనియర్ కాలేజ్. కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: శ్రీవారి ముచ్చట్ల చిత్రం నుంచి బాలు సుశీల పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1981లో విడుదలైన సంగీత చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన ఆకాశానికి రవికిరణం ఆరని హారతి పాట వింటారు. రచన రాజశ్రీ, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మరి పాట విందామా?

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ టిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: సీతాకోక చిలుక చిత్ర నుంచి వాణి జయరామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్ వెల్కమ్ టు మహిళ మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ హర్షి. మరి లిజనర్స్ ఇవాల్టి మహిళలో ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారని నాంకాలు చెబుతున్నాయి. ఆ ప్రభావం వారి బంగారు భవిష్యత్తుపై పడుతోంది. ఆ సమస్యలకు చెక్ పెట్టడానికే సుమనారావు నడు బిగించారు. స్నేహితురాలు చందన రాజుతో కలిసి సాహస్ ఫౌండేషన్ స్థాపించి చిన్నారుల లైంగిక వేధింపుల్ని ఎలా ఎదుర్కోవాలో చైతన్యం తెస్తున్నారు. మరి ఆ వివరాలని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మన దేశంలోనే చిన్నారులపై లైంగిక వేధింపులు ఎక్కువ. అమెరికా వంటి దేశాల్లో చిన్నారులకు ప్రత్యేకంగా ఇలాంటి అంశాల గురించి బోధన ఉంటుంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటివి తెలియజేసేందుకు ఓ సిలబస్సే ఉంటుంది. మన దగ్గర చిన్నారులకు ఈ దిశగా తరగతులు లేవు సరికదా, అలాంటి ప్రస్తావన కూడా తీసుకురారు. అది గమనించిన నేను 2012లో మన దేశానికి వచ్చాక సాహస్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి చిన్నారుల కోసం వర్క్షాప్లు నిర్వహిస్తున్నా. నా స్నేహితురాలు చందన రాజుకి కూడా సామాజిక అంశాల పట్ల ఆసక్తి ఎక్కువ. అందుకే ఈ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటులో తాను భాగస్వామి అయింది. మన దేశంలో బాలబాలికలు 53% లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిసి బాధ అనిపించింది. వేధింపులకు గురైన చిన్నారులు ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియక మానసికంగా నలిగిపోతున్నారు. అవి చూశాకే మేం అవగాహన తేవాలనుకున్నాం. ఎవరైనా ఆప్యాయంగా తాకితే ఎలా ఉంటుంది, దురుద్దేశంతో చెయ్యి వేస్తే ఎలా ఉంటుంది అనే తేడాలు వివరించాలనుకున్నాం. 512 ప్రభుత్వ పాఠశాలలతో భాగస్వాములయ్యాం. మరి చిన్నారులకి ఎలా చెప్పాలి? వారి దగ్గరకు వెళ్లి మేం చెబుతాం, మీరు వినండి అనగానే వినరు కదా. అందుకే దాదాపు 7 కృషి చేశాం. నగరంలోని కొందరు మానసిక నిపుణులను కలిసాం. పిల్లలకు ఎలా చెబితే అర్థమవుతుందనేది తెలుసుకున్నాం. చిన్నారులు చేయకూడనివి తెలుసుకోవాల్సిన అంశాలను పెద్ద పెద్ద రంగుల బొమ్మలు వేసి 2-3 వరుసల్లో చిన్న చిన్న వాక్యాలతో వివరించాం. చదువు రాని వారికి కూడా ఇందులోని అంశాలు అర్థమవుతాయి. ఇక ఈ పుస్తకాలు తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడంలో ప్రచురించాం. మరి లిజనర్స్, సాహస్ ఫౌండేషన్ గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మహిళలకు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మహిళ వర్క్షాప్. 45 నిమిషాల పాటు జరుగుతుంది. మేము చెప్పిన విషయాలను పదే పదే చెప్పిస్తాం. ముందుగా మేడ మీద గాలిపటాలు ఎగరవేయకూడదు. విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలి. పదునైన వస్తువులకు వేడి గిన్నెలకు దూరంగా ఉండాలి. ఇలా పలు విషయాలను చెబుతూ వస్తాం. తర్వాత అవయవాల గురించి వివరించి తమ శరీర భాగాలను ఎవరూ తాకకుండా చూసుకోవాలని, ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే గట్టిగా అరవాలని వివరిస్తాం. అంతేకాదు, ఎవరైనా తాకినప్పుడు, ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులకి లేదంటే టీచర్లకి తప్పకుండా చెప్పమంటాం. దాని వల్ల కలిగే లాభాలను వారికి వివరిస్తాం. మేం వర్క్షాప్ లో చెప్పిన విషయాలు వారికి ఎంతవరకు అర్థమవుతుందో తెలుసుకోవడానికి ప్రశ్నలు వేస్తాం. సమాధానం చెప్పిన వారికి బహుమతులు ఇస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల వారికి వినాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. మేం ఇప్పటి వరకు 60,000 మంది చిన్నారులను కలిసాం. హైదరాబాద్ లో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం ద్వారా మేం ఇప్పటి వరకు 60,000 మంది చిన్నారులను కలిసాం. బెంగళూరులో మా అక్క ఈ బాధ్యతలను తీసుకుంది. తను స్కూళ్లకు వెళ్లి వర్క్షాప్లు నిర్వహిస్తోంది. వైజాగ్ లో ఇందుకోసం శాశ్వతంగా ఓ టీచర్ని ఏర్పాటు చేశాం. గోదావరి జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాలు నిర్వహించాం. ఓసారి ఓ వసతి గృహం సంరక్షణాధికారి పెట్టే ఇబ్బందులు భరించలేక చిన్నారులు మేం అందించిన పుస్తకంలో ఉన్న 1098కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఫలితంగా అధికారులు చొరవ చూపి చిన్నారుల సమస్యకు పరిష్కారం సూచించారు. అలానే వర్క్షాప్ నిర్వహించడానికి వెళ్లినప్పుడు చాలా మంది చిన్నారులు ఫలానా అంకుల్ నన్ను ఇలా తాకాడు అలా తాకాడు అంటూ తమ సమస్యను చెప్పుకుంటున్నారు. దీని వల్ల వారికి ఎలా ఉండాలో ఏం చేయాలో సలహాలిస్తున్నాం. మేం ఇచ్చే శిక్షణ పూర్తయ్యాక టీచర్లకి ఆ బాధ్యత అప్పగిస్తున్నాం. చిన్నారులకు ఈ బోధన ఎలా చేయాలి, ఎలాంటి ప్రశ్నలు వేయాలి, ఇంకా పలు అంశాలలో ఓ సీడీని తయారు చేసి ఇస్తున్నాం. ప్రస్తుతం 20 మంది వాలంటీర్లు మాతో కలిసి పనిచేస్తున్నారు. ఇందుకోసం మాకు ఖర్చు బాగానే అవుతుంది. అవన్నీ చందన నేనే భరిస్తున్నాం. మాది భీమవరం. నాన్న వృత్తిరీత్యా చాలా చోట్ల పనిచేశారు. నేను 6వ తరగతి నుంచి హైదరాబాద్ లో చదువుకున్నా. చిన్నతనంలో మదర్ తెరీసా ప్రభావం నా మీద ఉంది. అందుకే పెద్దయ్యాక సేవ చేయాలనే ఆలోచన మనసులో ఉండిపోయింది. తర్వాత ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళా. అక్కడే ఓ సంస్థలో ఉద్యోగంలో చేరడం, పెళ్లి కావటం

వెంట వెంటనే జరిగిపోయాయి. మా వారు కూడా అక్కడే ఉద్యోగం చేసేవారు. దాదాపు 15 ఏళ్ల పాటు అక్కడ ఉన్నాం. 2012లోనే భారత్కి తిరిగి వచ్చాం. 10 ఏళ్ల సేవలు అందించాక మానేద్దాం అనుకుంటే సంస్థ యాజమాన్యం నాకు భారత్ నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అలా ఇప్పటికీ విదేశీ సంస్థ కోసం పనిచేస్తున్నా. పాపను చూసుకుంటూ సాహస్ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నా. మరి లిజనర్స్, సాహస్ స్వచ్ఛంద సంస్థ గురించి అయితే చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. మరి మహిళలు మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: ఓకే లిజనర్స్, సక్సెస్ ఫైట్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు మహిళలు పండుగ రోజుల్లో మామూలు కంటే అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనుకుంటారు. అందుకు ఈ చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి. మరి ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం. ముఖం అందంగా అలంకరించుకోవడానికి ముందు శుభ్రంగా ఉంచుకోవాలి. సబ్బుతో ముఖాన్ని కడిగితే చర్మం పొడిబారుతుంది. అందుకే రోజుకు 2 సార్లు ఫేస్ వాష్ వాడండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల బాదం నూనె లేదా ఎసెన్షియల్ నూనెలు కలుపుకున్నా శరీరానికి అవసరమైనంత మాయిశ్చరైజర్ అందుతుంది. పెసరపిండితో శరీరానికి నలుగు పెట్టుకుంటే మృతకణాలు తొలగిపోయి మరింత నిగారింపు వస్తుంది. స్నానం చేసే ముందు పసుపు, పెసరపిండి, కొంచెం పాలు, కొన్ని చుక్కల బాదం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఓ సహజ సిద్ధమైన ఫేస్ ప్యాక్ కావాలనుకుంటున్నారా? అయితే జిడ్డు తత్వం ఉన్న వాళ్ళు టొమాటో లేదంటే ముల్తాని మట్టితో ప్యాక్ వేసుకోవచ్చు. అదే పొడి చర్మం ఉన్న వాళ్ళకి అరటిపండు, తేనె మిశ్రమంతో వేసుకునే ప్యాక్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. మామూలు కంటే కొంచెం ఎక్కువగా మేకప్ వేసుకోవాలనుకుంటే 5 నిమిషాల ముందు ఐస్ ముక్కలతో మర్దన చేసుకోండి. చెమట పట్టకుండా ఉంటుంది. చర్మం రంగు కన్నా కొంచెం లేత రంగులో ఉండే కన్సీలర్ ఎంచుకుంటే ముఖం మరింతగా మెరిసిపోతుంది. మరి లిజనర్స్, పండుగ రోజుల్లో మామూలు కంటే అందంగా ఎలా కనిపించాలనే టిప్స్ తెలుసుకున్నారు కదా. మరి మహిళలు మరికొన్ని విశేషాల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది.

నీలో ని రగతమంత రక్కలేసి ఎగిరేలా ఏసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా ముకుటుముకులాడేలా దూకేనో సరాసరి నాటు నాటు నాటు.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు మహిళలో బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో తెలియజేయడానికి నేనైతే వచ్చేసానండి. మరి బ్రెడ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక ప్యాకెట్ బ్రెడ్, లీటర్ పాలు, ఒకటి పావు కప్పు చక్కెర, ఒక కప్పు నెయ్యి, పావు కప్పు జీడిపప్పు, అర చెంచా యాలకుల పొడి. మరి లిజనర్స్, తయారు చేసే విధానం తెలుసుకుందాం. బ్రెడ్ స్లైస్ల అంచులు తీసేసి రెండు ముక్కల్లా చేసుకోవాలి. వీటిని పెనం మీద ఉంచి నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి బాగా చల్లారాక చిన్న చిన్న ముక్కల్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాలను పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అవి పావు వంతు ఆవిరైపోయాక చక్కెర కలిపి మంట తగ్గించాలి. పాలు చిక్కగా మారతాయి. ఇంతలో బ్రెడ్ ముక్కల్ని పొడిలా చేసుకోవాలి. దీన్ని చిక్కగా మారిన పాలల్లో వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. తర్వాత మంట తగ్గించి మిగిలిన నెయ్యి వేసుకోవాలి. హల్వాలా అయ్యాక జీడిపప్పు, యాలకుల పొడి వేసి దింపేయాలి. అంతేనండి, వేడివేడి బ్రెడ్ హల్వా అయితే మీకోసం రెడీ అయిపోతుంది. మరి లిజనర్స్, మీరు కూడా లేట్ చేయకుండా ఈ ఐటమ్ అయితే ట్రై చేసేయండి. ఇవ్వండి వాళ్ళ మహిళల్లో విశేషాలు. మరి మరలా ప్రసారం అయ్యే మహిళల్లో మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అండర్లైన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ హర్షి.
2: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా.
3: బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు జుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే

0: పెంచడం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: 93.4 விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ராலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: హాయ్ హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ యో ఆర్జే సంజన. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఇవాళ మన ఆయుష్మాన్ భవలో మనిషి ఆరోగ్యం, పర్యావరణం, పరిణామం ఇలా భిన్న శాస్త్ర రంగాలకు సంబంధించి ఏటా ఎన్నో పరిశోధనలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే అందరికీ ఉపయోగపడేలాను, కొంతకాలానికైనా వాడుకలోకి వచ్చేలాను ఉంటాయి. మరి ఏంటా ఆ పరిశోధనలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. శాకాహారమే మిన్నా అంటున్నారు నిపుణులు. ఏంటా ఆ విషయం తెలుసుకుందాం. మాంసాహారం తక్కువగాను శాకాహారం ఎక్కువగాను తినడం వల్ల పర్యావరణం మెరుగుపడమే కాదు, గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని తేల్చి చెబుతున్నారు జాన్ ఎక్రిప్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కి చెందిన నిపుణులు. ఎందుకంటే శాకాహార ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 40% తగ్గినట్లు వాళ్ళు స్పష్టించారు. ముఖ్యంగా కూరగాయలు, చిక్కుళ్ళ గింజలు, ముడి ధాన్యాలు, పాల ఉత్పత్తులు తీసుకునే వాళ్ళల్లో గుండె జబ్బు వచ్చే ముప్పు సగానికి సగం తగ్గుతుందట. కాబట్టి ఇక ముందు శాకాహార ప్రియుల సంఖ్య పెరగనుందని తేల్చి చెప్పారు నిపుణులు. మరి లిసినర్, శాకాహారం తీసుకోవడం వల్ల ఉండే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.
2: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
3: చెప్పలే కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్, మరి నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. మధుమేహం ఒకసారి వచ్చాక నియంత్రించుకోవడమే తప్ప నివారణ లేదు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడతారనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే తొలిసారిగా దీన్ని పూర్తి స్థాయిలో నియంత్రించేలా, అంటే శరీరమే ఇన్సులిన్ని తయారు చేసుకునేలా మందుని రూపొందించింది ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడికల్కు చెందిన నిపుణుల బృందం. 2 రకాల మందులను కలిపి ఇచ్చినప్పుడు ఇన్సులిన్ని స్రవించే బీటా కణాల సంఖ్య పెరగడాన్ని గమనించారట. ఈ మందు కారణంగా కొత్తగా ఉత్పత్తి అయిన బీటా కణాల సంఖ్య ప్రస్తుతానికి తక్కువే, కానీ దీని ఆధారంగా భవిష్యత్తులో వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులతో పాటు మూల కణాల నుంచి కూడా ఇన్సులిన్ కణాలను పెంచే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు. కాబట్టి మధుమేహ వ్యాధి నివారణలో ఈ పరిశోధన మంచి పరిణామం అని చెప్పొచ్చు. మరి లిజనర్స్, ఇంకొక టాపిక్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండీ పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. భాషలే మెదడుకి మేత అంటున్నారు నిపుణులు. ఎందుకలా, ఏంటా విషయాలు అనేది తెలుసుకుందాం. మనిషి జీవించడానికి గాలి నీరు ఎంత అవసరమో మెరుగైన జీవనానికి భాష మాట కూడా అంతే అవసరం అంటున్నారు నిపుణులు. భాషా నైపుణ్యం వాక్చాతుర్యం అనేవి సంబంధాలు పెంచుకోవడానికి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి చక్కగా జీవించడానికే కాదు మెదడు అభివృద్ధికి మానసిక వికాసానికి తోడ్పడతాయట. ఎందుకంటే అందుకే మెదడులో భాషా కేంద్రాలు ఎక్కడున్నావి, అవి ఎట్లాంటి ప్రభావాన్ని కనుబరుస్తాయి అనే దాని మీద అనేక బృందాలు పరిశోధనలు చేపట్టాయి. భాషా పరిజ్ఞానం ఎక్కువగా ఉండే విద్యార్థుల్లో మెదడులోని హెప్పీ క్యాంప్ అభివృద్ధి చెందినట్లు పరిశోధనలో గుర్తించారు. చిన్నతనంలోనే భాషలు నేర్చుకుంటే మెదడు సమాచారాన్ని సులభంగా చేరుకుంటుందని, 2 కన్నా ఎక్కువ భాషల వల్ల మెదడు పనితీరు పెరిగి అల్జీమస్ డివోషన్ వంటివి త్వరగా రావని, ఆలోచన శక్తి తగ్గదని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం నిజాం ఇన్స్టిట్యూట్ కి చెందిన నిపుణులు కలిసి చేసిన పరిశోధనలో తేలింది. సో ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదన్నమాట. మరి లిజనర్స్, అనేక భాషలు నేర్చుకోవడం వల్ల ఉండే ఉపయోగాల గురించి విన్నారు కదా. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
0: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: వరదలను తట్టుకునే వరి.
2: వరదలొచ్చినప్పుడు 10-15 రోజుల పాటు నీళ్లు నిలిచిపోయాయి. నాట్లు వేసిన వరి పొలం నీళ్లలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది.
3: మేము నాట్లు వేసినప్పుడు వరదలొస్తే మొలకలు మునిగిపోయి పాడైపోతాయి, కాబట్టి నాట్లు వేయం. ఏడాదికి ఒక పంటనే వేస్తాం.
1: లోతట్టు ప్రాంతాల్లో చేసే వరి సాగుకి పంటను నాశనం చేయగల వరదలొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వాయువ్య బంగ్లాదేశ్ కు చెందిన అక్బర్ అలీ కొన్ని సంవత్సరాలుగా వరదలు మారిన తీరు గురించి చెప్తున్నది విందాం.
2: 20-30 సంవత్సరాల క్రితం వరదలు చాలా తరచుగా వచ్చేవి, కానీ నీళ్లు ఎక్కువ కాలం నిలిచేవి కావు. ఇప్పుడు వరదలు తక్కువే వస్తున్నా నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తున్నాయి. ఎందుకో నాకు తెలియదు, బహుశా డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనేమో. వరద నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తుంటే వరి మొక్కలు దెబ్బతింటున్నా.
1: వరద నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన మొలకలకు ఎండ తగలదు, కాబట్టి అవి ఎక్కువ కాలం బతకలేవు. తరచుగా వరద నీళ్లు తగ్గిన తర్వాతే రైతులు నాట్లు వేయాల్సి వస్తుంది. వాళ్ళు మార్కెట్ నుంచి మళ్లీ కొత్త నాట్లు కొనాల్సి వస్తుంది. చాలాసార్లు అవి ఏ రకమో వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి నాట్లు దొరకకపోవచ్చు కూడా. చాలా మంది రైతులకి తమ భూములని బీడుగా వదిలేసి తర్వాతి సీజన్ కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం ఉండదు. మరి వరద ముంపుకి గురయ్యే ప్రాంతాలకు పరిష్కారం ఏమిటి? సమాధానం, వరదలను తట్టుకునే వరి. ఈ క్రింది విషయాలని మనం నిశితంగా పరిశీలించబోతున్నాం. తగిన వరి రకాలను ఎంచుకోవడం, నాణ్యమైన వడ్లను వాడడం, ఆరోగ్యంగా బలంగా ఉండే మొలకలను పెంచడం, వరదలు తీసేసిన తర్వాత మీ పొలాన్ని నిర్వహించడం. ముందు కొన్ని కొత్త రకాల వరి వంగడాలు 2 వారాల వరకు వరదలను తట్టుకోగలవని మీరు తెలుసుకోవాలి. మీ స్థానిక డీలర్ వద్ద గాని, రైతు క్షేత్ర పాఠశాల నుంచి గాని, పరిశోధనా సంస్థ నుంచి గాని వరదలను తట్టుకునే వరి రకాలు దొరుకుతాయేమో కనుక్కోవాలి. బినతరి గ్రామంలో రైతు క్షేత్ర పాఠశాల నుంచి రహీమా, ఆమె తోటివారు వరదలను తట్టుకునే కొత్త వరి వంగడాన్ని వాడిచూశారు.
3: వరద నీళ్లలో మునిగిపోతే పంట కుళ్ళి పాడైపోతుందని మా అందరికీ దిగులుగా అనిపించింది. నాట్లు వేశామే, అవి పాడవుతాయేమో అని మదనపడ్డాం. నీళ్లు తగ్గిన తర్వాత మా పొలాలకు వెళ్లి చూస్తే పంట బురద ఆకులతో కనిపించింది, కాని పంటలు కోలుకున్నాయి. అందరం సంతోషించాం, మా వరి పంట బాగా పండింది.
1: రెండోది, వరదలను తట్టుకునే వరి రకాల్లో పురుగు పట్టిన తెగుళ్లు లేని మిశ్రమం కాని నాణ్యమైన వడ్లని వాడండి. సూత్రాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ మియా 2008 నుంచి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడు.
2: కోతల తర్వాత వడ్లను ఎండలో ఆరబెట్టి శుభ్రం చేసి పాలిథిన్ సంచిలో పోసి దాన్ని గోనె సంచిలో ఉంచి నిల్వ చేస్తాను. నా స్వంత వాడకానికి వడ్లని మా ఇంట్లోనే దాస్తాను. కొంత మా చుట్టాలకిచ్చి కొంత బజార్లో అమ్ముతాను. కొందరు రైతులు మా ఇంటికే వచ్చి కొంటారు. ఈ సంవత్సరం 8 టన్నుల వడ్లని కిలో 30 టాకాల చొప్పున రీటైలర్లకు అమ్మాను.
1: మూడోది, బలమైన శక్తివంతమైన మొలకలను పెంచడం. ఎక్కువ వడ్లను వాడితే మొలకలు సన్నగా బలహీనంగా వస్తాయి. నాట్లు వేసిన తర్వాత వరదలొస్తే అవి తేలికగా దెబ్బతింటాయి. కాబట్టి బలమైన మొలకలు రావాలంటే పొందడానికి మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. 3 వారాల నారు కంటే 4 వారాల వయసున్నవి బలంగా ఉంటాయి. కాబట్టి వరద ముంపు రాగల ప్రాంతాల్లో కాస్త ఎక్కువ వయసున్న మొక్కలను నాటుకోవడం మంచిది. వరదలను తట్టుకునే వరి రకం నాట్లు వేయడానికి మహమ్మద్ నూరుజ్మాన్ బలమైన మొలకలను ఎలా పెంచుతున్నాడో తెలుసుకుందాం.
2: ఇది వరకు 10 చదరపు మీటర్లకు 2.5 కిలోల వడ్లని వాడాం. వాటి మొలకలు సన్నగా బలహీనంగా వచ్చాయి. అవి 10-15 రోజుల పాటు నీళ్లలో మునిగి ఉండేసరికి పాడైపోయాయి. ఇప్పుడు మేము వడ్లని తక్కువ మోతాదులో వాడుతున్నాం. అంతే విస్తీర్ణంలో 1/2 కిలో వడ్లనే వాడుతున్నాం. ఇప్పుడు మొలకలు బలంగా వస్తున్నాయి. 10-15 రోజుల పాటు వరదల్లో మునిగి ఉన్నా ఈ మొక్కలకు ఏమీ కాదు.
1: నాలుగోది, వరద నీళ్లు తగ్గాకనే మీ పొలాన్ని నిర్వహించడం. వరద నీళ్లలో ఎక్కువ బురద ఉంటే అది ఆకులను అంటుకుంటుంది. ఆకులు ఊపిరి పీల్చుకోవడానికి, మొక్కలు పెరగడానికి అవసరమైన ఎండ తాకకుండా ఈ బురద అడ్డుకుంటుంది. ఆకుల మీది బురదను జాగ్రత్తగా కడగాలి. వరద నీరు తగ్గిపోయిన వారం తర్వాత వరద నీళ్లతో వచ్చిన కలుపు మొక్కలని, చెత్తని తొలగించండి. మనం నేర్చుకున్నదేమిటి? వరద పరిస్థితులను తట్టుకోగల వరి రకాలను ఎంచుకోవాలి. దెబ్బతినని, మిశ్రమాలు లేని నాణ్యమైన వడ్లను వాడాలి. నాణ్యమైన విత్తనం వల్ల బలమైన మొలకలు వస్తాయి. బలమైన మొలకలను పెంచాలి. బలమైన మొలకలు రావాలంటే మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. కొద్దిగా పాతబడిన మొలకలని నాటాలి. అవి కొత్త మొలకల కన్నా వరదలను బాగా ఎదుర్కొంటాయి. వరద తీసేసిన తర్వాత నీళ్లలోని చెత్త, కలుపు మొక్కలను తొలగించండి. అవసరమైతే ఆకులకి అంటిన బురదను జాగ్రత్తగా కడగాలి.
2: వడ్లు తెచ్చిన తర్వాత మొలకలను పెంచాను. 12 రోజులు పూర్తిగా వరద నీళ్లలో మునిగి ఉన్నా మొక్కలు దెబ్బతినలేదు.
1: వరదలను తట్టుకునే వరి రకాలను వాడితే వరదలొచ్చే ప్రాంతాల్లో మంచి పంటను పండవచ్చు. మీరు వరదలను ఆపలేకపోతే

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 1 9 1 9 3.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

రామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136330.

FM 90.4. శ్రోతలకు నమస్కారం. నిన్నటి రోజున సాపేక్ష సిద్ధాంతం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ సాపేక్ష సిద్ధాంతాన్ని సాధారణ భాషలో ఎలాగనుకుంటామో ఒకసారి చూద్దాం. నిన్న ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం విశ్వానికి అవధులు లేవు.

కానీ అది పరిమితం అన్న విషయం మనం తెలుసుకున్నాం. ఈ రెండు పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి. ఇదేదో మాటల గారడిలా కనిపిస్తుంది, కానీ ఆ మాటలను విడమరిచి ఆలోచిస్తే గారడి విచ్చిపోతుంది. ఇందుకోసం మన విశ్వాన్ని భూమి ఉపరితలంతో పోల్చాలి. భూమి ఉపరితలం అపరిమితం కాదు, పరిమితమే. దీని విస్తృతి విస్తీర్ణం పరిమితం, కానీ దీనికి అవధులు మాత్రం లేవు. అంటే భూమి ఉపరితలం మీద ఎన్నో రోజులు ఎన్నో మైళ్ళు నడిచినా భూమి కాని చోటికి వెళ్ళలేరు. ఇక్కడితో భూమి ఆగిపోయింది. హద్దుమీరి నడిచు వారికి దండింపబడుదురు అని మిమ్మల్ని ఎవరైనా హెచ్చరించితే, బోర్డు మీద ఎంత తిరిగినా మీకు కనబడదు. అంత మాత్రాన భూమి ఉపరితలం అపరిమితమా? కాదు, దానికి కూడా పరిమితి ఉన్నదండి. భూమి గోళాకారంగా ఉన్నది. మీరు ఇవాళ విజయవాడ నుంచి పడమరకి సూటిగా పోతే కొన్నాళ్ళకి పర్వతాలు, నదులు, సముద్రాలు, ఖండాలు అన్నీ దాటి మళ్ళీ విజయవాడకే తూర్పు నుంచి వస్తారు. అంతేగాని అనంతంగా పడమర వైపే పోతూ ఉండరు. ఇదే గోళాకారపు వస్తువుల్లో ఉన్న విశేషం. ఒక నారింజ పండు మీద ముక్కుసూటిగా నడిచే చీమ బయలుదేరిన చోటుకే మళ్ళీ రావాలి కదా. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉన్నదని అనుకునేవారు మన పూర్వులు. ఇప్పటికీ అలా అనుకునేవారు చాలామంది ఉన్నారు. బ్రిటన్లో ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అని ఒక ప్లేస్ ఉంది. దాని సభ్యులు భూమి బల్ల చెక్కలాగే ఉంటుందని ఇప్పటికీ నమ్ముతారు. రోదసి యాత్రికులు పైకి వెళ్ళి భూమి గోళాకృతిని నిరూపిస్తూ ఫోటోలు తీసి చూపించినా వారు అదంతా మోసమని ప్రబుద్ధులు కొట్టిపారేశారట. నిజానికి భూమి గోళాకృతిని తెలుసుకోవడానికి పైకి వెళ్ళనక్కర్లేదు, మన పూర్వులు ఎన్నడో అన్నారు. కపిర్ధాకారం భూగోళం అంటే భూమి వెలగపండులా ఉన్నదట. ఈ విశేషాన్ని మొదటిసారిగా క్రీస్తుపూర్వం 570 ప్రాంతంలో పాశ్చాత్య పండితుడు పైథాగరస్ చెప్పాడు. భూమి గోళాకృతి ఎట్లు తెలియను అంటే, ఇన్ని రోజులలో ఏ కుర్రవాడిని అడిగినా సముద్రం ఒడ్డున నిలబడితే దూర దిగంతంలో నుంచి వచ్చే నౌకను మొదటగా కనిపించే దాని తెరచాప కొమ్మును, తరువాత క్రమంగా ప్రత్యక్షమయ్యే ఓడ స్వరూపాన్ని ఉదాహరిస్తాడు. లేదా గ్రహణం నాడు చంద్రుడి పైన పడే వంపు తిరిగిన భూమి నీడను బట్టి కనుక్కోవచ్చంటాడు. అసలు భూమి గోళాకారం కలిగి ఉన్నదని అభిప్రాయంతోనే కొలంబస్ తనకు తూర్పున ఉన్న ఇండియాకు రావాలని పశ్చిమానికి వెళ్ళాడు. ఎటొచ్చి అతనికి దారిలో అమెరికా అనే ఒక కొత్త ఖండం తగలడంతో అతను అక్కడే ఆగిపోయాడు. అతని తర్వాత ఫెర్నాండో అనే పోర్చుగీసు నావికుడు ప్రత్యేకంగా భూమిని గోళాకృతిని రుజువు చేయడానికి 1519 సెప్టెంబర్ 20 తేదీన స్పెయిన్ నుంచి పశ్చిమానికి 5 ఓడల్లో 260 మంది మనుషులతో భూప్రదక్షిణానికి బయలుదేరాడు. దారిలో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఫిలిప్పైన్స్ దీవుల వద్ద అక్కడ ఒక స్థానిక సమరంలో చిక్కుకుని అతను మరణించడం కూడా జరిగింది. అయినా అతను 5 ఓడలలో మిగిలిన ఒకదానిలో సెబాస్టియన్ కానో అనే నావికుడు చావు తప్పి కన్నీళ్ళొట్టపోయి 1522 సెప్టెంబర్ 8 తేదీన తూర్పు నుంచి స్పెయిన్కు తిరిగి చేరుకున్నాడు. ఈ మహాసాహసయాత్రలో భూమి గోళాకృతి మరి తిరుగులేని విధంగా రుజువైంది. ఇంతకీ చెప్పవచ్చింది ఏంటంటే, భూమి గోళాకృతిలో ఉండటం వల్ల ఇందాక చెప్పిన దాని ఉపరితలం పరిమితమైనా అది నిరోధికం. అయితే భూమి ఉపరితలం అనగా వైశాల్యం 19,69,50,769 చదరపు మైళ్ళు. అయితే ఇంత విస్తీర్ణంలోనూ మనం ఎంత దూరం, ఎన్నిసార్లు తిరిగినా భూమి ఇక్కడితో అయిపోయిందనిపించే అవధి మనకు అసలు తగలనే తగలదు. దీనికి కారణం ఏమిటంటే, భూమి తన మీద తాను వంపు తిరిగింది. ఏ గోళమైనా ఇంతే కదా, వంపు తిరిగి చివరకు ముసుకుపోతుంది. విశ్వం కూడా ఇలాంటి

ఇదేనన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. వసుదాతలం వలనే విశ్వం కూడా తన మీదికి తాను వంపు తిరిగి చివరకు మూసుకుపోయింది. అంటే అది పరిమిత పరిమాణం కలిగి ఉన్నదన్నమాట. కానీ భూమి మీద వలనే విశ్వానికి అవధులు లేదు. విశ్వంలో మనం ఎంత దూరం పోయినా, ఎన్ని కోట్ల కోట్ల మైళ్ళు ఎన్ని విభిన్న దిక్కుల్లో ప్రయాణం చేసినా విశ్వం కానిది మనకు అసలు తగలదు. ఇక్కడితో విశ్వం అయిపోయింది సుమా అని హెచ్చరించే సరిగ్గు గోడా కనిపించదు. అయితే విశ్వాన్ని భూమి ఉపరితలంతోనే పోల్చగలగాలి, దాని వాక్యూమ్తో పోల్చరాదు. భూమి వాల్యూమ్ నిరోధకం కాదు. మనం నుంచున్న చోటి నుంచి నేలలోకి ఒక పెద్ద గుణపాన్ని దింపితే అది అవతల వైపు నుంచి వస్తుంది. అంటే ఆ గుణపం మన నేల కాని దానిలోకి, అంటే గాలిలోకి వస్తుంది. అదే మళ్ళీ ఉపరితలం మీద ఎంత దూరం తిరిగినా భూమి కానిది రాదు. ఈ ఉపరితలంతో విశ్వాన్ని పోల్చగలగాలి.

0: రమ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూలుకి సెలవులు సరదాల వెల్లువలు,
2: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా,
1: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు, తాతయ్య మాటలు,
2: ఈ సంబంధి మెమరబుల్ గా మార్చుకోండి,
1: జ్ఞాపకాలను దాచుకోండి,
2: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: విశ్వం ఈ విధంగా భూమి ఉపరితలం వలె తన మీదకి తాను వంపు తిరిగి చివరకు మూసుకుపోయిందని ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధీకరించాడు. ఇందులో అతనికి తోడ్పడింది అతని గొప్ప సిద్ధాంతం. అదేమిటంటే అతను ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతమే. దాని గురించి అంతా తెలుసుకోవడం ప్రస్తుతం అవసరం కాదు, కానీ కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. దీనికి ముందు విశ్వం అంటే ఏమిటో కొంచెం ఆలోచించాలి. భూమి, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు,

గెలాక్సీలు అనగా పాలపంతులు మొదలైనటువంటి సమస్త వస్తు సముదాయంతో పాటు వాటి మధ్య వ్యాపించి ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా కలుపుకొని మనం దాన్ని విశ్వం అని ఒక పేరు పెట్టాం. అలాగా శూన్య స్థలంతో వివిధ వస్తువులతో కూడిన ఈ విశ్వానికి మూడు కొలతలు ఉన్నాయని మనకి తెలుసు. ఒకటి పొడుగు, రెండు బిందువులను కలిపితే గీతకు ఒకటే కొలత ఉంటుంది, దాన్ని పొడుగు అంటాం. రెండవది వెడల్పు, మూడవది ఎత్తు. మనం నివసిస్తున్న విశ్వం మూడు కొలతలు కలిగిన గది వంటిది. ఈ మూడు కొలతలు లేకపోతే ఈ విశ్వంలో మనం నివసించడం చాలా కష్టమయ్యేది. కాగితం మీద మనిషి బొమ్మను వేయండి, ఆ మనిషి రెండు కొలతల ప్రపంచం. ఆ మనిషికి జీవం పోసినా ఎటూ కదలలేడు, ఎదురుగా కాఫీ కప్పు పెట్టినా తీసుకొని అతను త్రాగలేడు. కాఫీ అందుకోవాలంటే చెయ్యి కదలాలి, చెయ్యి కదలాలంటే మూడవ కొలతలోకే కదలాలి. కాగితం ఉపరితలం మీద మూడవ కొలతకు అవకాశం లేదు. ఆంగ్ల మహాకవి కీట్స్ అంటే ఈయనకు జాన్ కీట్స్ అని పేరు. ఈయన ఒక పురాతనపు గ్రీషియన్ పాత్రను గురించి చక్కని పద్యం రాశాడు. ఆ పాత్ర మీద ఒక బొమ్మలో ఒక అందమైన యువకుడు, అందాల యువతి ఉన్నారు. ఆ యువకుడు ఆ యువతిని ఎన్నడూ ముద్దు పెట్టుకోలేదు కదా అని కీట్స్ జాలిపడతాడు. కాగితం మీద మనం వేసిన మనిషి బొమ్మ కూడా అంతే. అదృష్టవశాత్తు మనం మూడు కొలతల ప్రపంచంలో నివసిస్తున్నాం గనక సరిపోయింది. మన ప్రపంచానికి కూడా పొడుగు, వెడల్పు అనే రెండు కొలతలు ఉంటే మనం కూడా తెర మీద బొమ్మల్లాగా ఉండిపోయి ఉండాల్సింది. అయితే మనం నివసించే విశ్వానికి మూడు కొలతలు లేక నాలుగు కొలతలు ఉన్నాయని ఐన్స్టీన్ సిద్ధాంతం చెప్పింది. ఆ నాలుగవ కొలత కాలం. దాన్ని గుర్తించకపోతే విశ్వాన్ని గురించి మన పూర్తి అవగాహన ఉండదు. అసలు నాలుగవ కొలత గురించి కొంచెం తెలుసుకుందాం. కాలం అంటే ఏమిటి? రెండు సంఘటనల మధ్య వ్యవధిని కాలం అంటున్నాం. రెండు బిందువుల మధ్య స్థలాన్ని మనం అంగుళాలలో, అడుగులలో, గజాలలో, మైళ్ళలలో ఎలా కొలుస్తున్నామో అలాగే రెండు పనుల మధ్య వ్యవధిని సెకండ్లలో మరియు నిమిషాలలో లేదా రోజులలో కానీ గంటల్లో కానీ సంవత్సరాల్లో కానీ మనం కొలుస్తున్నాం. అంటే ఇది కూడా ఒక కొలత లాంటిదే. ఈ కొలత లేకపోతే మనకు ప్రపంచం అర్థం కాదు. ఏ నిమిషమైనా వర్ణించాలంటే అసలు అది ఎప్పుడు జరిగిందో కూడా చెప్పాలి. ఉదాహరణకు, నేను హైదరాబాద్ వెళ్ళాను అనే వాక్యానికి సంపూర్ణంగా అర్థం లేదు. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు అది ఎప్పుడు జరిగిందో కూడా మనం చెప్పాలి. సంఘటన అంటే ఏమిటి? ఏదో జరగడాన్నే సంఘటన అని మనం గుర్తిస్తున్నాం. అయితే ఈ జరగడ అనేది ఉట్టి మాట కాదు. నిజంగానే జరగడం అంటే చలించడం, కదలడం. అటువంటి సంఘటన మూడు కొలతలు గల స్థలంలోనే కాక నాలుగవ కొలత అయిన కాలంలో కూడా జరుగుతున్నది. ఈ విషయాన్ని కనుగొనడానికి ఐన్స్టీన్కు తోడ్పడింది ఏంటో తెలుసా? అతను ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం. దీన్ని ఇంగ్లీష్లో థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. సాపేక్షము అంటే మరొక దాన్ని అపేక్షించేది అని అర్థం. విశ్వంలో సాపేక్షం కానిది అంటే మరొక దాని ప్రమేయం లేనిది ఏదీ లేదు, కేవలత్వం అనేది లేదు. ఉంటే గింటే అది విశ్వానికి అతీతంగా ఉండవలసిందే. విశ్వంలో మనము ఒక రైలు తప్ప మరేదీ లేదని ఒక్కసారి ఊహించుకోండి. భూమి, సూర్యచంద్రులు, నక్షత్రాలు, ఏమీ లేని మహాశూన్యంలో సూటిగా వేగంగా ఆ రైల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటే అది నిజంగా కదులుతున్నదో లేదో మనకు అసలు తెలియనే తెలీదు. అంటే అలాంటి పరిస్థితుల్లో ఒక వస్తువు కదలడానికి, కదలకపోవడానికి కూడా తేడా ఉండదు. దీన్నే సాపేక్ష చలనం అంటారు. తిరిగేసి చెప్తే చలన సాపేక్షత్వం. దీన్ని కనిపెట్టినవాడు ఐన్స్టీన్ మాత్రం కాదు. చలన సాపేక్షతత్వం గురించి న్యూటన్కి, అంతకు ముందరే ఉన్న గెలీలియోకి కూడా దీని గురించి తెలుసు. చలన సాపేక్షతత్వాన్ని గురించి

న్యూటన్ ఒక ముఖ్య సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఒకే ప్రదేశం కదలకుండా ఉన్నా, ఒకే వేగంతో తిరుగుతున్నా, ఒకే వేగంతో తిన్నని మార్గంలో కదులుతున్నా, ఆ ప్రదేశంలోని వస్తువులు ప్రవర్తనలో ఎట్టి మార్పులు ఉండవు. అంటే ఒక ప్రదేశం కదలకుండా ఉన్నా, ఒకే వేగంతో తిన్నని మార్గంలో కదులుతూ ఉన్నా, ఆ ప్రదేశంలోని వస్తువుల ప్రవర్తనలో కూడా ఎట్టి మార్పు ఉండదు. దీన్ని న్యూటన్ అనే మహాశాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ భూమి రైలు కూడా అటువంటిదే. అయితే అది మనకు కదలని రైలు వలె కనిపిస్తుంది. భూమి మాత్రమే, మనం ఎన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు చేసినా, దాన్ని సర్ ఐజాక్ న్యూటన్ ఎన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసినా దాని కదలికను, వేగాన్ని మనం కనుగొనలేము. కానీ నిజంగా భూమి కదులుతున్న రైలు వంటిది. దూరదూరాల్లోని సూర్యుని బట్టి, నక్షత్రాలను బట్టి భూమి సంచలనాన్ని మనం ఇట్టే కనిపెట్టచ్చు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండటం వల్లనే మనకు రాత్రింబవళ్లు ఏర్పడుతున్నాయి. భూమి ఒక గంటకు 1000 మైళ్ళ వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది. సెకండుకు 18.5 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది.

భూమి ఒక్కటే కాదండోయ్, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ తిరుగుతున్నాయి. మొత్తం సౌర కుటుంబం తాను అంతర్భాగంగా ఉన్న నక్షత్ర సమూహంతో పోలిస్తే సెకండుకు 13 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఆ నక్షత్ర సమూహం మిల్కీవేతో పోలిస్తే సెకండుకు 200 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. మిల్కీవే దూరం

విశ్వంలో సాపేక్ష చలనం తప్ప కేవలం చలనం లేదా? లేదనడానికి 17వ శతాబ్దపు శాస్త్రవేత్త అయిన న్యూటన్కు మనస్సు ఒప్పలేదు. కేవల చలనం ఉండే ఉండాలి, కేవల స్తబ్దతతో పోలిస్తే దాన్ని కనిపెట్టేయచ్చు అని న్యూటన్కు మనసులో తట్టింది. మన చుట్టూ ఉన్న శూన్యాకాశం కేవల స్తబ్దత కలిగినదేనని న్యూటన్ భావించాడు. శూన్యస్థలం కదలడం లేదు, కదలని నేలతో పోల్చి చూస్తున్న రైలు వేగాన్ని ఎలా కలిపెట్టగలమో, అలాగే కదలని శూన్యాకాశంతో పోల్చి భూమి, నక్షత్రాలు మొదలైన వాటికి కేవల చలనాన్ని, వేగాన్ని కనుగొనవచ్చని న్యూటన్ ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనలకు రుజువు లేదు. అయినప్పటికీ న్యూటన్ సిద్ధాంతాన్ని కేవలం స్థలం ఉన్నదనే విషయాన్ని ఆ తరువాత వచ్చిన శాస్త్రవేత్తలందరూ మారు మాట్లాడకుండా అంగీకరించారు. అంతేకాక కేవలం స్థలానికి కొన్ని వస్తు గుణాలున్నాయని కూడా వారు ప్రతిపాదించారు. దాని నిండా ఈథర్ అనే సూక్ష్మమైన పదార్థం వ్యాపించి ఉన్నదని వారు ఊహించుకున్నారు. భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి కదా, దేనిలో అసలు ఇవన్నీ తిరుగుతున్నాయి? శూన్యం అంటే ఏమీ లేకపోవటం. వస్తువులు ఏమీ లేకపోవడంలో ఎలా తిరుగుతాయి? నీళ్లలో బంతిని వదిలేస్తే తేలుతూ పోతుంది. అలాగే శూన్యస్థలంలోని ఈథర్లోనే భూమి మొదలైనవి ఈదుతూ తేలుతూ తిరుగుతున్నాయని వారు సుమారు 250 ఏళ్ల పాటు ఆలోచించి శాస్త్రవేత్తలు ఎన్నో ఊహాగమనాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత కాలంలో శాస్త్రవేత్తలు కాంతి స్వభావాన్ని గురించి పరిశోధనలు చేస్తూ దాని తరంగాల వలనే ప్రయాణం చేసే గుణం కలదని కనుగొన్నారు. నీటిలో రాయి విసిరేస్తే తరంగాలు లేస్తాయి, ఆ తరంగాలు నీటిలోనే వ్యాపిస్తాయి, శబ్దం కూడా తరంగాల్లోనే ప్రయాణిస్తుంది, ఆ తరంగాలను గాలి మోసుకుపోతుంది. అలాగే కాంతి కూడా తరంగాలుగా ప్రయాణం చేసేటట్టయితే ఆ తరంగాలకు తీసుకుపోవడానికి ఏదో పదార్థం ఉండి ఉండాలి కదా, ఆ పదార్థమే ఈథర్. ఈథర్ లేకపోతే కాంతి ప్రయాణం చేయలేదని శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు భావించారు. అసలు ఈథర్ అనే పదార్థాన్ని వారు ఊహించారే గాని దానివల్ల భౌతిక శాస్త్రంలో అనేక సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్తవి పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఈథర్ అసలు ఉన్నదా లేదా అనేది పెద్ద సమస్య అయిపోయింది. అది నిజంగా ఉన్నదా, ఊరికే ఊహించుకుంటున్నామా అనే సందేహం ఎంతో మంది శాస్త్రవేత్తలకు కలిగింది. ఈ సందేహాన్ని శాశ్వతంగా నివృత్తి చేయడానికి ప్రయత్నించిన వాడు మైకెల్సన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త. గడిచిన శతాబ్దపు ఎక్స్పెరిమెంటల్ సైంటిస్టులలో అతనిని మించిన వాడు లేడు. ఈథర్ ఉనికిని కనుగొనడానికి ప్రొఫెసర్ మైకెల్సన్ 1887లో ఇంటర్ఫెరోమీటర్ అనే ఒక సున్నితమైన పరికరం తయారు చేసి ఎడ్వర్డ్ విలియమ్స్ మోర్లీ అనే మరొక శాస్త్రవేత్తతో కలిసి ఒక ప్రయోగం నిర్వహించాడు. దీన్ని మైకెల్సన్ మోర్లీ ఎక్స్పెరిమెంట్ అంటారు. నిశ్చలంగా ఉన్న సముద్రంలో ఓడ ముందుకు పోతున్నప్పుడు అది ఎంత వేగంగా ముందుకు పోతున్నదో అంత వేగంగా సముద్రపు నీరు వెనక్కి కూడా పోతుంది. అలాగే భూమి అనే ఓడ ఈథర్ అనే సముద్రంలో ముందుకు పోతున్నప్పుడు అంతే వేగంతో ఈథర్ వెనక్కి పోవాలి. మామూలుగా గాలి కదలకుండా ఉన్నప్పుడు మహావేగంతో పోతున్న ఓడ పైభాగాన్న మనం చూస్తే గాలి రివ్వున మనకి ముఖానికి కొడుతుంది. అలాగే భూమి అనే ఓడ ఈథర్లో దూసుకుపోతున్నప్పుడు దాని యొక్క గాలి మనకి ముఖానికి కొట్టాలి కదా. అయితే ఈథర్ మన దేహంలోని అణువుల మధ్య కూడా చొచ్చుకుపోగలిగినంత సూక్ష్మమైనదని శాస్త్రజ్ఞులు భావించారు. ఈథర్ గాలి మన ముఖానికి తాకినట్లు తెలియడం లేదు, కానీ అది అతి సూక్ష్మమైన కాంతి తరంగాల వేగంతో మార్పులను తప్పకుండా తీసుకురావచ్చునని వారు భావించారు. లిసనర్స్, ఇంతవరకు మీరు సాధారణ భాషలో సాపేక్ష సిద్ధాంతం గురించి తెలుసుకున్నారు. మరి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కాంతి వేగం గురించి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
2: మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4
1: రేడి విష్ణు 90.4 శ్రోతలందరికీ ఆది సంగతి కార్యక్రమానికి స్వాగతం అండి. సో ఆది సంగతిలో తెలుసు కదండి, మనం ఎప్పటిలాగే ఒక మూడు మంచి మంచి వింతలు మీకోసం అందిస్తున్నాం కదా. ఆ వింతలన్నింటినీ మీరు ఎంజాయ్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు కూడా మీకోసం ఒక మూడు వింతలు అయితే తీసుకొచ్చేసానండి. మరి ఆ మూడు వింతల్లో మొదటిది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాను అంటే పీతల దీవికి తీసుకెళ్ళబోతున్నాను. పీతల దీవా అని మీరు మాత్రం ఆశ్చర్యపోకండి, పీతల దీవి ఎగ్జాక్ట్లీ. దీన్ని క్రిస్మస్ ఐలాండ్ అని కూడా అంటూ ఉంటారు. మరి ఆ వింతలు విశేషాలేంటో ఒక్కసారి చూద్దాం. ఆస్ట్రేలియా దగ్గరున్న ఈ చిన్న దీవి ఏటా భూమి మీద అతిపెద్ద జంతువుల వలస జరుగుతూ ఉంటుందండి. ఆ జంతువులు ఏమేంటో అనుకుంటున్నారా? అవేనండి, ఎర్ర పీతలు. ఆ టైంలో రోడ్లు, ఇళ్ళు, గోల్ఫ్ కోర్సులు అన్నీ పీతలే ఆక్రమించేస్తాయి. అసలు ఈ దీవి ఎక్కడుంది, ఈ ఎర్ర పీతలేంటి, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ కథ

ఖమామిషం ఏంటో ఒక్కసారి చెప్తాను, చెవులు రెక్కరించి మరీ వినండి. ఈ దీవి హిందూ మహాసముద్రం దగ్గర ఉంది. ఆస్ట్రేలియాకి 2600 కిలోమీటర్లు. ఈ దీవి సైజు 135 చదరపు కిలోమీటర్లు. ఈ దీవిలో నివసించే మనుషుల సంఖ్య మాత్రం 2000 మంది మాత్రమేనండి. చైనీస్ ఆస్ట్రేలియన్స్ ఇక్కడ ఉంటూ ఉంటారు. అక్కడ ఉన్న పీతలు ఎన్నో తెలుసా? 4 నుంచి 5 కోట్ల పీతలన్నమాట. అంటే ఒక మనిషికి 25,000 పీతలున్నాయి. ఈ క్రిస్మస్ ఐలాండ్ అని ఎందుకు వచ్చింది అంటే, 1643 డిసెంబర్ 25న కెప్టెన్ విలియం ఈ దీవిని కనుగొన్నాడు. అందుకోసమనే క్రిస్మస్ రోజున కనుక్కున్నారు కాబట్టే ఆ పేరు వచ్చింది. ఆ దీవిలో 63% అడవి నేషనల్ పార్క్ ఈ పీతల కోసమే. ఏటా ఈ ఎర్రపీతల వలస తదితర విషయాలేంటో మీ అందరి కోసం ఒక్కసారి చెప్పేస్తాను, విని ఎంజాయ్ చేయండి. మరి అక్టోబర్ డిసెంబర్ వర్షాకాలం మొదలవగానే చంద్రుడి లెక్క ప్రకారం డేట్ ఫిక్స్ అవుతుంది. అప్పుడు ఈ ఎర్రపీతల వలసలు మొదలవుతాయండి. అడవిలో బతికే ఈ పీతలు సముద్రంలో గుడ్లు పెట్టడానికి వెళ్తాయి. పిల్లలు నీళ్లలోనే పుడతాయి. ఈ దీవిలోని అడవి నుంచి సముద్రం వరకు 5 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మనిషికి చిన్న దూరం కావచ్చండి, కానీ పీతకు మాత్రం 2 వారాల ప్రయాణం. ఈ పీతల వలస 3 దశల్లో సాగుతూ ఉంటుంది. మొదటి దశలో మగపీతలు ముందు రోడ్ క్లియర్ చేస్తాయి. వర్షం పడగానే ముందు మగపీతలు బయలుదేరుతాయి. ఇవి లక్షల్లో ఉండేసరికి రోడ్లు ఎర్రగా కనిపిస్తాయి. ఇవి వెళ్లే సమయంలో కార్లు ఆగిపోతాయి. ఇక 2వ దశలో ఆడపీతలు వాటి వెనకాలే గుడ్లు మోసుకుంటూ వెళ్తాయి. అది కూడా 1 వారం తర్వాత బయలుదేరుతాయి. అవి మగపీతలతో జతకట్టి 2 కలిసి వెళ్తాయి. తర్వాత మగపీతలు అడవికి తిరిగిపోతూ ఉంటాయి. 3వ దశలో ఆడపీతలు సముద్రం ఒడ్డుకి చేరుకోగానే సముద్రం ఒడ్డున బొరియలు తవ్వుతాయి. అమావాస్య హై టైడ్ టైంలో ఒకేసారి గుడ్లు వదులుతాయి. ఒక్కొక్క పీత 1,00,000 గుడ్లు పెడతాయండి. 1,00,000 పీతలంటే 1,00,000 గుడ్లు. సముద్రం రంగు ఎర్రగా మారకేమవుతుంది చెప్పండి. గుడ్లు పెట్టిన 2 రోజుల్లో ఆడపీతలు తిరిగి అడవికి వెళ్ళిపోతాయి. 2 రోజుల తర్వాత చిన్న పిల్ల పీతలు నీళ్లల్లోంచి బయటకు వచ్చి అడవికి నడుచుకుంటూ వెళ్తాయి. అప్పుడు మళ్ళీ రోడ్లన్నీ పీతలే. ఈ దీవిలో మనుషులు వీటి విషయంలో కొన్ని రూల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. అవేంటంటే, వలస సీజన్లో రోడ్లు క్లోజ్ చేసేస్తారు. రోడ్ క్లోజ్డ్ క్రాబ్ క్రాసింగ్స్ అని బోర్డులు పెడతారు. ఆ టైంలో 1 గంట వెయిట్ చేయాలి. రోడ్డు మీద పీతలు నలిగిపోకుండా 5 మీటర్ల ఎత్తున ప్లాస్టిక్ బ్రిడ్జీలు కట్టారు. పీతలు వాటి మీద నుంచి వెళ్తాయి. టన్నెల్స్ కూడా ఏర్పాటు చేశారండి. వీటిని తొక్కడం ఒక పెద్ద నేరం. ఒకవేళ పొరపాటున కాలు కింద పడి చనిపోయినా ఫైన్ కట్టిస్తారు. ఇక్కడ ఈ పీతలు తినడం నిషేధం. ఎందుకంటే ఎర్రపీత మాంసంలో విషం ఉంటుంది. ఫార్మిక్ యాసిడ్ ఉండడం వల్ల తింటే కడుపులో మంట వస్తుంది. అందుకే వీటిని ఎవరు తినరు. ఎవరైనా ఈ పీతల్ని పట్టుకోకూడదు కూడా. ఈ దీవిలో ఈ పీతలు ఎన్నో వింతలు సృష్టిస్తూ ఉంటాయి. పాత రోజుల్లో ఏటా 10,00,000 పీతలు కార్ల కింద పడి చనిపోయేవి. ఇప్పుడు బ్రిడ్జిలు టన్నెల్స్ వల్ల 90% బతుకుతున్నాయి. ప్రభుత్వం ఏటా ఈ పీతల కోసం 5 కోట్లు ఖర్చు పెడుతుందండి. ఈ దీవిలో ఉన్న ఒకే ఒక్క గోల్ఫ్ కోర్ట్లో పీతలు బొరియలు తవ్వేసి పచ్చిక తినేసి నాశనం చేశాయి. అప్పుడు ప్రభుత్వం క్రాబ్ గోల్ఫ్ కోర్ట్గా దీన్ని మార్చేసింది. వలస టైంలో పిల్లలు స్కూల్కి వెళ్లలేరు. రోడ్లన్నీ పీతలే. అందుకే 1 వారం రోజులు బంద్ ప్రకటిస్తారు. క్రాబ్ హాలిడేస్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈ పీతలు వర్షం తెప్పిస్తాయని అక్కడ వాళ్ల నమ్మకం. ఈ పీతలన్నీ బయటికి రాగానే 2 రోజుల్లో వర్షం పడుతుంది. అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే పీతలు తేమవాసన పసిగట్టి బయటకు వస్తాయి. 2000వ సంవత్సరంలో యెల్లో క్రేజీ యాంట్స్ ఈ దీవికి వచ్చాయి. అవి పీతల కళ్లల్లో యాసిడ్ చిమ్మి గుడ్డివాళ్ళని చేసి చంపేశాయి. ఆ టైంలో 1,50,000,000 పీతలు చనిపోయాయి. అప్పుడు ప్రభుత్వం హెలికాప్టర్తో మందు జల్లి చీమల్ని చంపించింది. ఈ ఎర్రపీతలు సముద్రంలో గుడ్లు పెట్టిన 4 రోజుల తర్వాత ఈ బేబీ పీతలు సునామీలా మారి దీవికి వచ్చేస్తాయి. ఈ పీతలు 2 రూపాయల కాయిన్ అంత ఉంటుందండి. అవి 1,00,000 ఒడ్డికి చేరి అడవిలోకి పాగుతాయి. నేల మనకి అస్సలు కనిపించదు. కాలు పెడితే కనీసం 10 పీతలైనా నలిగిపోతాయి. లోకల్స్ దాన్ని క్రాబ్ కార్పెట్ అంటూ ఉంటారు. టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ వింత చూడాలంటే నవంబర్ డిసెంబర్ మొదటి వారం కరెక్ట్ టైం. ఈ క్రిస్మస్ ఐలాండ్లో కార్ ఆపాలి, పీత దాటాలి, మనుషులు వెయిట్ చేయాలి, పీత రూల్ చేయాలి. ఇక్కడ మనిషి గెస్ట్, పీత హోస్ట్. విన్నారు కదండి, క్రిస్మస్ దీవిలో ఎర్ర పీతల దండు వింతలు వివరాలు. మరి మరో వింత వినబోయే ముందు మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ అయితే వస్తుంది, వినండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
0: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్.
2: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
0: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
2: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతిలు వింత

పీతల ప్రపంచం గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి క్రిస్మస్ దీవిలో ఎర్ర పీతల సందడి, వాటి వింతలు విన్నాం కదా. ఇప్పుడు థాయిలాండ్లో ఉన్న లో బురి ఊరు, ఆ ఊర్లో ఉన్న కోతుల గురించి, అవి అక్కడ చేసే కోతి చేష్టల గురించి, ఆ కోతి చేష్టల వింతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని కోతుల ఊరు అంటారు. బ్యాంకాక్ నుంచి 3 గంటల దూరంలో ఉన్న ఈ ఊరికి వెళ్తే ఫస్ట్ కనిపించేది పోలీస్ కాదు, కోతులు కనపడతాయి. షాప్ ముందు, గుడి ముందు, కరెంటు తీగల మీద, బైకుల మీద, అన్ని చోట్ల కోతులేనండి. 3000 కోతులు ఈ ఊరిని రూల్ చేస్తూ ఉంటాయి. ఇంతకీ ఈ ఊరు ఎక్కడుందంటే థాయిలాండ్లో బ్యాంకాక్కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ లోబురి ఊర్లో సుమారు 3000 కోతులు నివసిస్తూ ఉంటాయి. మనుషులు 26000 మంది, కానీ మార్కెట్ ఏరియా మొత్తం కోతులదే. ఊరి మధ్యలో ఉన్న 1000 ఏళ్ల ఫ్రాపాంగ్ సాయోట్ ఈ గుడి కోతుల అడ్డ. అసలు ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే, పాత రోజుల్లో హనుమంతుడు లంకా దహనం చేసిన తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని నమ్మకం. అందుకే కోతుల్ని దేవుడి దూతలుగా వదిలేశారు. అవి ఒక్కొక్కటిగా అలా పెరిగిపోయాయి. అక్కడ కోతులు 2 గ్యాంగులుగా తయారయ్యాయండి. ఒక గ్యాంగ్ గుడి ఏరియాలో ఉంటుంది, అక్కడ టూరిస్టులు పెట్టే పళ్ళు తింటాయి, కొంచెం శాంతంగా ఉంటాయి. ఇంకో గ్యాంగ్ ఊళ్ళో ఉంటాయి, ఇవి మార్కెట్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాయి. ఇవన్నీ రౌడీజం చేస్తూ ఉంటాయి. కరోనా టైంలో టూరిస్టులు రాక వీటికి తిండి లేక రోడ్ల మీదకి వచ్చేసి 2 గ్యాంగులు దెబ్బలాడుకున్నాయి. 100 కోతలు అరుచుకుంటూ కరుచుకుంటూ బీభత్సాన్ని సృష్టించాయి. ఈ ఊళ్ళో ప్రతి ఏడాది నవంబర్ చివరి ఆదివారం రోజున కోతుల పండుగ చేస్తారు. ఆ ఊరి షాపుల వాళ్ళు, హోటల్స్ వాళ్ళు కలిసి 2 నుంచి 3 టన్నుల పళ్ళు, కూరగాయలు, కేకులు, కూల్ డ్రింక్స్ గుడి ముందు పరుస్తారు. ఉదయం 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ పెడతారు. 1000 నుంచి 2000 కోతుల వరకు ఒకేసారి పరిగెత్తుకుంటూ వచ్చి తింటాయి. టేబుల్స్ లాగేస్తాయి. ఐస్ క్రీమ్ డబ్బాల్లో తలపెట్టి మరీ తింటాయి. నానా అల్లరి చేస్తాయండి. ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం ఏంటంటే, కోతులు అదృష్టం తెస్తాయని, బిజినెస్ బాగుంటుందని వీళ్ళ నమ్మకం. ఆ రోజున టూరిస్టులు కూడా చాలామంది వస్తారు. ఎవరైనా టూరిస్ట్ ఆ ఊరికి వెళ్తే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి ఉండోయి. సన్ గ్లాసెస్ తల మీద పెట్టుకుంటే కోతులు లాక్కుపోతాయి. వాటర్ బాటిల్స్ లాక్కుని మూతలు కొరికేస్తాయి. చిప్స్ ప్యాకెట్ సౌండ్ వచ్చిందో ఇంకా అంతే సంగతులు. 20 నుంచి 30 కోతులు మీ మీద పడిపోతాయి. సెల్ ఫోన్తో వీడియోలు తీస్తుంటే అవి లాక్కెళ్ళి గుడి పైకప్పుకు ఎక్కేస్తాయి. ఒకవేళ అలా పట్టుకుపోతే ఒక చిన్న చిట్కా అయితే మాత్రం పాటించాలి. బిస్కెట్ లేదంటే కోక్ చూపిస్తే ఫోన్ని కోతులు కింద పడేస్తాయి. దీన్నే మంకీ బార్టర్ సిస్టమ్ అని అంటూ ఉంటారు. అక్కడిళ్ళకి ఇనుప గ్రిల్ తప్పనిసరి అండి, లేకపోతే కోతులు లోపలికి వచ్చేసి నానా హంగామా సృష్టిస్తాయి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అన్నీ తింటాయి. బైకులు, సీటు కవర్లు కొరికేస్తూ ఉంటాయి. హెల్మెట్ ఉంటే ఎత్తుకెళ్ళిపోతాయండి. కరెంటు తీగల మీద నడుస్తూ ఊరంతా తిరుగుతాయి. కరెంటు వల్ల కొన్ని కోతులు చనిపోతూ కూడా ఉంటాయి. కోతులు ఎక్కువ ఉన్న ఏరియాలో ఇళ్ళద్దెలు చాలా చౌక. అక్కడ అద్దెకెళ్లే వాళ్ళు కూడా బాగా తక్కువ. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు సేఫ్టీ టిప్స్ తప్పకుండా పాటించాలి. కోతి కళ్ళల్లోకి డైరెక్ట్గా చూడకూడదు. కోతి నిన్ను ఛాలెంజ్ చేస్తున్నావని అనుకుంటుంది. అక్కడికి ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్లడం నిషేధం. చిప్స్ ప్యాకెట్ కవర్ సౌండ్ వచ్చిందంటే ఇక మన పని అయిపోయినట్టే. 20 నుంచి 30 కోతులు మన మీదకి వచ్చేస్తాయి. ఏవైనా తిండుంటే చేతిలో పట్టుకోకూడదు, బ్యాగ్లో పెట్టుకోవాలి. ఆ బ్యాగ్కి కంపల్సరీ జిప్ ఉండాలి, లేకపోతే లాక్ వెళ్ళిపోతాయి. ఇవ్వకపోతే గీరు పడేస్తాయి. చిన్న పిల్లల్ని అంటే 5 ఏళ్లలోపు వాళ్ళని ఎత్తుకోవాలి, లేకపోతే వాటి మీదకి దూకుతాయి, గీరుతాయి. ఒకవేళ కోతి కరిచినా గీరినా వెంటనే ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. లోబురిలో ప్రతి క్లినిక్లోనూ వ్యాక్సిన్ రెడీగా పెడతారు. కోతి పిల్లల్ని ముట్టుకోకూడదు. తల్లి కోతి ఎంత దూరానున్నా స్పీడ్గా వచ్చేసి అటాక్ చేస్తుంది. ఆ ఊళ్ళో కోతులు 3000 నుంచి 6000 కోతుల వరకు పెరిగిపోయాయి. ప్రభుత్వానికి ఇక్కడ ఒక సవాల్గా కూడా తయారైంది. ఊరి జనం విసిగిపోయారు. చాలా షాపులు వీటి బాధ భరించలేక మూసేస్తూ ఉన్నారు. ఇవన్నీ గమనించి ప్రభుత్వం 2024లో 500 ఆడ కోతుల్ని పట్టుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ఎంతో గొడవ చేసే ఈ 200 నుంచి 300 కోతుల్ని పట్టి ఊరి బయట పెద్ద పార్క్లో వదిలేశారు. ఇప్పుడైతే వీటికి తిండి పెట్టాలంటే ఊరి బయటే తిండి పెట్టాలి. సిటీ లోపల బ్యాన్ చేశారు. ఇప్పుడు కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు, కానీ టూరిస్టులు తగ్గిపోయారు. లోబూరి వెళ్తే నువ్వు టూరిస్ట్ కాదు బాస్, కోతి రాజ్యంలో పరాయి వాడివి అని మాత్రం గుర్తుంచుకో. విన్నారు కదండి, లోబురి కోతుల వింత చేష్టలు. మరి మరో వింత చెప్పుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 అది సంగతి కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఈ అది సంగతిలో మనం ఒక వింతలు మీ అందరికీ వినిపిస్తూ ఉన్నాం కదా. మరి థాయిలాండ్లో ఉన్న లోబరిలో కోతల వింత చేష్టలు, అక్కడ విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు మా శ్రోతల కోసం మరో వింత. రష్యాలో చెర్నోబిల్ పేలుడు అందరికీ తెలుసు, కానీ ఆ పక్కనే ఉన్న ప్రీపాట్ అనే సిటీ గురించి తెలియదు. ఈ ఊరు హీరో కాదు, అలానే విలన్ కూడా కాదు, బలైపోయిన ఊరు. చెర్నోబిల్ పేలుడు ముందు ఈ ప్రీపాట్ సోవియట్ డ్రీమ్ సిటీ. ఈ డ్రీమ్ సిటీ ఇప్పుడు గోస్ట్ సిటీ. అది ఎలా అయిందో ఆ విశేషాలేంటో మీ అందరి కోసం. ఈ సిటీని 1970 చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళ కోసం కట్టారు. 1986 నాటికి ఈ సిటీలో పనిచేసే ఉద్యోగులు, కుటుంబ సభ్యులు కలిపి

49,400 మంది జనాభా, అందరూ యంగ్ ఇంజనీర్స్. ఇక్కడ ఎంత రిచ్ అంటే సోవియట్ యూనియన్లో ఇది నెంబర్ వన్ సిటీ. ఇక్కడ వారి నెల జీతం 400 రూబుల్స్, వేరే చోట్ల 120 రూబుల్స్ మాత్రమే. ఈ సిటీలో 15 స్కూల్స్, 5 స్విమ్మింగ్ పూల్స్, 1 పెద్ద స్టేడియం, హాస్పిటల్, హోటల్, సినిమా హాల్స్, ఊరు మధ్యలో ఎంటర్టైన్మెంట్ పార్క్, ఇవన్నీ కూడా నిర్మించారు. ప్రీపాట్ అంటే ఆ రోజుల్లో అమెరికా లాంటిదన్నమాట. మంచి ఇల్లు, కారు, మంచి జీతం, మంచి ఫ్యూచర్. ఇలాంటి సిటీలో 50,000 మందిని 3 గంటల్లో ఖాళీ చేయించేశారు. అసలు ఏమైంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. 1986 ఏప్రిల్ 26న ఒక్కరోజులో ఈ ఊరు అంతా ఖాళీ. దానికి కారణం, ఆ రోజు రాత్రి 1:23 చెర్నోబిల్ 4వ రియాక్టర్ దగ్గర టెస్ట్ చేస్తూ ఉండగా కంట్రోల్ తప్పింది. హైడ్రోజన్ భారీ పేలుడు జరిగింది. 1,000 టన్నుల బరువున్న కాంక్రీట్ మూత ఎగిరిపోయింది. రేడియేషన్ గాల్లో కలిసిపోయింది. ఈ చెర్నోబిల్ రియాక్టర్కి ప్రీపాట్ సిటీ కేవలం 3 కిలోమీటర్లు. ఉదయం 7 గంటల సమయంలో జనాలు నార్మల్గానే ఉన్నారు, రాత్రి పేలుడు సౌండ్ విన్నారు. కానీ ఎవరికీ అసలు విషయం అర్థం అవ్వలేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, జనం పార్కుల్లో వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు వెడ్డింగ్స్ ఏకంగా 16 పెళ్లిళ్ళు జరిగాయి. ఫోటోలు తీసుకున్నారు, అందరూ రేడియేషన్లో తిరిగారు. 2:00 ప్రభుత్వానికి అప్పుడు అర్థమైంది, స్వీడన్లో రేడియేషన్ అలారం మోగింది, మీ దగ్గర ఏదో పేలింది అని మాస్కోకి ఫోన్ వచ్చింది. అప్పుడు సోవియట్ ప్రభుత్వం చెక్ చేసింది. ప్రీపాట్ సిటీలో చెక్ చేస్తే రేడియేషన్ నార్మల్ కంటే 50,000 రెట్లు ఎక్కువగా ఉంది. వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. ఏప్రిల్ 27 మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆ ఊరి మొత్తం లౌడ్ స్పీకర్స్లో అనౌన్స్మెంట్ చేయించారు. వెంటనే అందరూ బయలుదేరండి, 3 రోజుల పాటు బయట ఊళ్ళకి వెళ్ళండి, తాత్కాలికంగా ఊరు ఖాళీ చేయాలి, 3 రోజులకి బట్టలు, డబ్బులు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ తీసుకోండి, పెంపుడు జంతువులు వద్దు, సాయంత్రం 5 గంటలకి బస్సులు వస్తాయి, మీరు అప్పటికి రెడీగా ఉండండి అని అనౌన్స్ చేశారు. జనం ఏమనుకున్నారంటే 3 రోజుల్లో వచ్చేస్తాం కదా అని ఎక్కడో అక్కడే వదిలేసి ఫ్రిడ్జ్ల్లో కూరలు, టీవీలు ఆన్లో ఉంచేసి అడిపోయారు. సాయంత్రం 5 అయింది, 1,200 బస్సులు, 200 ట్రక్లు వచ్చాయి. మొత్తం 50,000 మందిని ఎక్కించుకున్నాయి. వారు తీసుకెళ్ళింది ఒక్క మనిషికి ఒక్క బ్యాగ్ మాత్రమే. ఫోటో ఆల్బంలు, బంగారం, విలువైన వస్తువులు అన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి. 3 రోజుల్లో తిరిగి వచ్చేయచ్చు కదా అనుకున్న వీళ్ళు ఇప్పటికీ 40 ఏళ్ళైంది, ఇంకా తిరిగి రాలేదు. విన్నర్గా ప్రీపాట్ సిటీ గురించి, రిచెస్ట్ సిటీ నుంచి గోస్ట్ సిటీగా ఎలా తయారైందో, పేలుడు తర్వాత ఇక్కడి వారు సిటీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అనే విశేషాలు తెలుసుకోవాలి అంటే రేపటి మన వింతలు మీరు తప్పకుండా వినాల్సిందే. మరి లిజనర్స్, ఈనాటి 3 వింతలు మీకు చాలా బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే అతి సంగతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోద.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4. హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లో మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే కీర్తిని అయితే వచ్చేసానండి. మీరు నాతో మాట్లాడాలి, ఇంకా మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి. ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి.

0: വിഷ്ണു ഡെവലപ്പേഴ്സ്.
1: ഫോൺ 7996079666.
2: ശ്രീ ഗായത്രി വൊക്കേഷണൽ ജൂനിയർ കോളേജ്, കോഴ്സുകൾ നഴ്സിംഗ്, മെഡിക്കൽ ലാബ് ടെക്നീഷ്യൻ, കമ്പ്യൂട്ടർ സയൻസ് എഞ്ചിനീയറിംഗ്, ഡി എം എൽ ടി, ഡി എ എൻ എസ്, ജി എൻ എം, ഡി ഒ എ, ബി എസ് സി നഴ്സിംഗ് കോഴ്സസ് കലവു. ഉചിത ഹോസ്റ്റൽ വസതി കലതു. തല്ലിക്ക് വന്ദനം പഥകം വർത്തിച്ചു. കൊത്ത ബസ് സ്റ്റാൻഡ് ദഗ്ഗര ഓവർ ബ്രിഡ്ജ് പ്രക്കന ഭീമവരം വൺ. ശ്രീനിവാസ് തെന്നേട്ടി കറസ്പോണ്ടന്റ്, വിരിഞ്ചി തെന്നേട്ടി ഡയറക്ടർ.
3: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సో మరి ఈరోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో, నమస్తే అమ్మ. చిట్టు తల్లి కీర్తి గారు, నమస్తే. శుభ సాయంత్రం బడ్డాన్ త్రిమూర్తుల గుప్తా పెద్ద బ్రో.
3: శుభ సాయంత్రం అండి త్రిమూర్తుల గారు, ఎలా ఉన్నారు?
4: బాగున్నా అమ్మా, దేవుడు దేవాలయ బాగున్నా. అక్కడ ఎలా ఉందో మరి ఇప్పుడు 10 నిమిషాలు బాగుంది, మబ్బు వేసింది, మాకు ఫుల్ గా మబ్బు వేసింది.
3: అవునా అండి, నిన్న కూడా మీరే నా ఫస్ట్ కాలర్ కదా. నిన్న కూడా మీరే ఫస్ట్ కాల్ చేశారు కదా నాకు. అవునండి. ఇక్కడ ఎండలు అలాగే ఉన్నాయండి, ఏం తగ్గల. మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా మీకు వర్షం అయితే వస్తుంది, కానీ మాకు మాత్రం రావట్లేదు.
4: చూడండి, చెప్తారు
3: నిజంగా అలా చల్లబడితే బాగుండండి, ఎండలు తట్టుకోలేకపోతున్నాం.
4: నిజంగానండి, అక్కడ దేవరం కూడా గ్యారంటీగా ఇప్పుడు మా పెద్దాపురం ఎలాగ కొద్దిగా మబ్బు వేసి, ఇంకా వానదేవి రాలేదండి, మబ్బు వేసింది. అలాగే మీకు కూడా వాతావరణం చల్లబడతా, నేను చల్లబడాలని కోరుకుంటున్నాను అనమాట.
3: తప్పకుండా అండి. మరి ఈరోజు
4: అమ్మా
3: టాపిక్ ఏంటి మీరే చెప్తారా?
4: నేను చెప్పేస్తాను, అందులో ఏదైనా టాపిక్ ఇస్తానంటే ఇవ్వండి, లేకపోతే మీరు ఏదైనా టాపిక్ ఆల్రెడీ ఇచ్చేయండి.
3: ఈ రోజు రామానాయుడు గారి పుట్టినరోజు అండి. చూసారా అండి, మీరు చెప్పేదే నేను చెప్పేసా?
4: చూసారా, మనసులో ఉన్నటువంటి మాటలు గుర్తుపడేస్తారు మాకు ఇంటిదండి.
3: అవునండి,
4: మూవీ మొగల్ అయినటువంటి దగ్గుబాటి రామానాయుడు గారి జయంతి అండి ఇవాళ.
3: అవునండి, అవును.
4: వారికి నివాళి తెలియపరుస్తున్నాను. అదే విధంగా జంజాలవారి హాస్యబ్రహ్మ జంజాలవారి స్కూల్ నుంచి వచ్చినటువంటి మామిడిపల్లి వీరభద్రరావు గారు, అనగా సుత్తి వీరభద్ర గారు, సుత్తి జంట అంటాం కదండి.
3: అవునండి,
4: ఆ సుత్తి వీరభద్ర గారి జయంతి కూడా ఇవాళేనండి.
3: ఓహో, మరి
4: అదే విధంగా మన తెలుగు తెరకు నుగురాలు నచ్చిన సినిమా ద్వారా పరిచయం అయినటువంటి అవాది కూడా రామానాయుడు గారి ద్వారా, రామానాయుడు గారి అబ్బాయి సురేష్ బాబు గారు,
3: వెంకటేశ్వర
4: అగ్రవాల్.
3: మరి మీకు రామానాయుడు గారు నిర్మాతగా చేసిన సినిమాల్లో ఏదంటే ఇష్టం?
4: నాకు రామానాయుడు గారు తీసిన సినిమాలు రాముడు, భీముడు, ప్రేమనగర్ ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి.
3: అవునా అండి, ఆయన కూడా మంచి మంచి సినిమాలకు నిర్మాతగా చేశారు.
4: నేను ఆ రెండు సినిమాలు కూడా ఎందుకు ఇష్టపడతానంటే, ఒక సినిమా రామారావు గారు అయ్యో నేను సినీ పరిశ్రమ వచ్చాను తప్ప రెండు మూడు సినిమాలు నష్టపోయినా ఇంటికి వెళ్ళిపోలేమో తిరిగి వెళ్ళిపోలేము అన్నప్పుడు రాముడు భీముడు తీసి హిట్ ఇచ్చి ఆయన ఆదుకున్నారండి.
3: అవునా అండి,
4: మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత అదే పరిస్థితి ఎదురైనప్పుడు ప్రేమనగర్ సినిమాలు ఎన్టీ రామారావు గారు మరియు ఏఎన్ఆర్ గారు, నాగేశ్వరరావు గారు ప్రేమనగర్ ద్వారా ఆడుకున్నారు, ఇంకా తిరగలేదండి. చెడిపోయే వరకు ఆయన తిరగలేదండి. ఆ తర్వాత కూడా ఒక కుమారుని వెంకటేష్ బాబుని హీరో చేశారు, సురేష్ బాబుని ఏమో నిర్మాణం చేశారండి. ఇప్పుడు కూడా సురేష్ బాబు గారు తీస్తారనే ఉన్నారు సినిమాలు.
3: అవునండి,
4: అలాగా దగ్గుబాటి రామారెడ్డి గారు వారసులైనటువంటి సురేష్ బాబు గారు నిర్మాతగా వచ్చిన సినిమా, వెంకటేష్ గారు సరసన నటించిన ఆర్త అగ్రవాల్ గారి వర్ధంత అండి, వాళ్ళ చిన్న వయసు నుండి చనిపోయారు ఆవిడ.
3: అయ్యో అవునా అండి, ఈ రోజేనా?
4: అవునండి, అందువల్ల ఆర్త అగ్రవాల్కి, ఆర్త అగ్రవాల్ గారికి రామాయణ గారి సినిమాలో నటించారు. కొన్ని సినిమాలు నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చు ఇలాంటి సినిమాలు చేశారండి వారు.
3: అవునండి, వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన సినిమాలు,
4: తరుణ ఆర్త అగర్వాల్ నువ్వు లేక నేను లేను, అది అక్కడే, అది కూడా రామాయణ గారిదేనండి, సురేష్ బాబు గారిదేనండి, అది కూడా సురేష్ ప్రొడక్షన్.
3: అవునండి,
4: నువ్వు నాకు నచ్చు ఇంట్రడ్యూస్ అయిన సినిమా అండి, పరిచయమైన సినిమా అండి అది. అందువల్ల నేను ఏ సినిమాలో పాట అడుగుతాను, నువ్వు లేక నేను సినిమాలో పాట అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని.
3: ఓకే అండి, అడగండి.
4: ఈ పాట మక్కి గారు, కల్లపూడి నాగలక్ష్మి గారు, విజయ బంగారు తల్లి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, పిన్నమ్మ గారు, బాబాయ్ గారు, శ్రీకోణం భాస్కర్రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు, తర్వాత మస్తాన్ బాషా గారు, వీరందరి కోసం డెడికేట్ చేస్తూ మిమ్మల్ని నేను అడగబోతున్న పాట
3: అడగండి.
4: నువ్వు లేక నేను లేను ఈ చిత్రంలో ఆర్పి పట్నాయక్ కౌశల్య పాడిన పాట, గీతం కులశేఖర్ సంగీతం, ఆర్పి పట్నాయక్. నిండు గోదారి కథ నీ ప్రేమ అనే పాట వేయండి కీర్తి బంగారు తల్లి.
3: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ ఆ సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన సాంగ్ నైతే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపల్లెని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: పోలయ్య గారు, చాలా బాగున్నానండి నేను. మీరెలా ఉన్నారు?
1: నేను కూడా సూపర్గా ఉన్నాను మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: చెప్పండి మేడం.
0: ఈరోజు రామానాయుడు గారి జయంతి అండి. ఆయన నిర్మాతగా చాలా సినిమాలు తీశారు కదా, మరి మీకు ఆయన నిర్మాతగా తీసిన సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టం?
1: ఆయన నిర్మాతగా తీసిన సినిమాలలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతి సినిమా హిట్ అయ్యే మేడం.
0: అవునండి, అవును.
1: ఆయన నిర్మాతగా మంచి మంచి సినిమాలు తీశారు.
0: అవునండి, మంచి సినిమా
1: సురేష్ ప్రొడక్షన్స్ లో.
0: మరి మీకే మూవీ ఇష్టం?
1: ఆయన సినిమాలు వచ్చేసి చాలా ఉన్నాయి మేడం. మనకు బాగా ఫేమస్ ఉండే బొబ్బిల్ రాజా, కలిసినారా, ఇట్లా చాలా ఉన్నాయి మేడం. మంచి సూపర్ హిట్ సినిమాలు.
0: అవునవునండి.
1: ఆయన నెంబర్ వన్ గా మా స్టూడియో పెట్టాడు, అన్ని విధాలు.

0: గా నిర్మాతగా సక్సెస్ అయ్యి ఆయన ఫైనల్ అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన కుమారుడు వెంకటేష్ గారు కూడా మంచి ఫ్యామిలీ సినిమాలు తీస్తూ ఉంటాడు.
1: అవునండి, అన్ని
0: వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు సురేష్ బాబు గారు.
1: అవునండి,
0: మంచి ఫ్యామిలీ, మంచి సక్సెస్ సాధించిన ఫ్యామిలీ మేడం.
1: అవునండి.
0: మేడం
1: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: మేడం బొబ్బిల్ రాజా మూవీ నుంచి,
1: ఆ మూవీ నుండి
0: బల్బం బట్టి బామ వల్లు నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ వల్లు ఆహా ఓహో పాడుకుంటా, అచ్చులే అయ్యా ఎమ్మడు హొయ్యర హొయ్యర అల్లుల్లో హల్లో ఎప్పుడు చిచ్చు బుజ్జాయి పైడమ్మ పాటలు నేర్పించి పైడమ్మ పర్వాలలు అని పాట మేడం.
1: చాలా బాగా పాడారండి మీరు.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన
0: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికి పాట డెడికేట్ చేయండి మేడం. మీకు మిగతా ఆర్జీలందరికి, విజయ మేడం గారికి, ప్రసాద్ సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికి హాయ్, అందరికి బాయ్ మేడం.
1: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజనిస్ట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రోహిత అండి, భీమవరం నుంచి మాట్లాడుతున్నా.
0: రోహిత గారు, నిన్న కూడా చేశారు కదండి మీరు కాల్?
1: చేశారండి.
0: ఎలా ఉన్నారండి, బాగున్నారా?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: బాగాలేదంటండి, వాయిస్ కొంచెం డల్గా వస్తుంది.
0: అలా ఏం లేదండి.
1: అవునా అండి?
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నాను కానండి, అసలు నాకు తెలియదండి.
0: రామానాయుడు గారు నిర్మాత అండి, ఆయన వెంకటేష్ వాళ్ళ డాడీ, అదే వాళ్ళ ఫాదర్.
1: ఎప్పుడు చూసుంటాను కానీ అంత పేర్లు ఐడియా ఉండవండి.
0: ఈరోజు ఆయన జయంతి అండి. ఆయన చాలా మూవీస్కి నిర్మాతగా చేశారు. మరి ఇంకా ఇంకేంటి, భీమవరంలో ఎండలు ఇంకా తగ్గలేదు.
1: సాంగ్ అయితే నాకు తిరు మూవీలో నుంచి
0: ఆ మూవీ నుండి. ఏ సాంగ్ అండి? నామది.
1: నామది.
0: ఓకే,
1: ఆ సాంగ్ అయితే కావాలి.
0: ఓకే అండి, తప్పకుండా. ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా మరి?
1: ఓకే అండి.
0: ఓకే అండి, మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి. మస్తాన్ భాష మేడం.
0: మస్తాన్ భాష గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, బాగున్నారా?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: మేడం
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: లేదు మేడం.
0: ఈరోజు రామానాయుడు గారి జయంతి అండి.
1: మేడం
0: రామానాయుడు గారు జయంతి కాబట్టి ఆయన నిర్మాత కదా?
1: అవును మేడం.
0: మరి ఆయన నిర్మాతగా చేసిన సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టం మీకు?
1: ఇష్టమే మేడం, ఫలాంతని చెప్పలేము. అవి చెప్పాలంటే మా ప్రాణమిత్రులు పెద్దవారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు అయితే చాలా చక్కగా చెప్తారు.
0: చెప్పారండి.
1: అదే చెప్పలేదు మేడం, ఆయనకి ఇంకా తిరుగులేదు, కరెక్ట్ గా చెప్తారు ఆయన.
0: అవునండి, అవును చెప్పారు.
1: చాలా ధన్యవాదాలు, గుర్తు పెట్టుకుని చెప్తారు ఆయన కరెక్ట్ గా. ఆ మేధా స్ఫూర్తికి మెచ్చుకోవచ్చు.
0: అవునండి, అవును
1: చాలా చక్కగా చెప్పారు మేడం. ఏమనుకోబాకండి, కరెక్ట్ గా చెప్పే పోయి చెప్పాలా? చాలా చక్కగా ఉంటాయి మేడం సినిమాలు, మాత్రం చాలా బాగుంటాయి, చూసాం మేము.
0: అవునండి, అవును. మరి ఈ రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? ఈ రోజు ఏ సాంగ్ అంటే అది మేడం, లలిత కళారాధనలో వెలిగే చిరు దీపాన్ని నేడుకొని పాట ఉంది మేడం.
0: ఏం సాంగ్ అండి?
1: ఆ పాట వచ్చి అది మౌన పోరాటం సినిమా మేడం.
0: ఆ మూవీ నుండి సాంగ్ అండి?
1: హలో,
0: ఆ సాంగ్ ఏంటో చెప్పండి.
1: అది లలిత కళారాధనలో వెలిగే చిరు దీపాన్ని నేను అని వస్తుంది మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా కర్నూలు బ్రహ్మయ్య గారికి హాయ్, బండారు త్రిమూర్తి గుప్తా గారికి హాయ్, అందరికి మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం.
0: మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నామండి. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: మేడం
0: హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీకు డైరెక్టర్ గారికి స్టాఫ్ అందరికి నమస్కారాలు మేడం.
0: మీకు కూడా నమస్కారం అండి,
1: మంచి అంశం ఇచ్చినారు, ధన్యవాదాలు మేడం.
0: అవునండి, మరి
1: రామనాయుడు అంటే చాలా సినిమాలు నిర్మాత చాలా తీసినాడు మేడం.
0: అవునండి అవును,
1: ఆయన నిర్మాత కూడా మరి నటుడు కూడా మేడం. ఆయన సినిమాల్లో ఒక్క కొంచెంపైనా ఒక పాత్రలో వచ్చిపోతుంటాడు మేడం, ఎట్లా సినిమా ఉన్నా గానీ పెట్టుకున్నారు మేడం.
0: ఆయన గొప్ప నిర్మాత అని తెలుసు.
1: అవును మేడం,
0: నేను ఎప్పుడు ఆయన మూవీస్ చూడలేదండి. అంటే
1: చాలా చూసినాను మేడం, అప్పుడు చాలా పాత సినిమాల్లో కొద్దిగా అప్పుడు తీసి మళ్ళీ ఇది అయినాడంట మేడం, రాముడు భీముడితో మళ్ళా బాగా ఉన్నాడంట మేడం.
0: అవునండి,
1: పాత సినిమా మేడం, రాముడు భీముడి నుంచి ఉందిలే మంచి కాలం ముందు ముందు అనే పాట ఉంటది మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికన్నా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా ఫ్రెండ్స్ బ్రహ్మయ్య, సిఎఫ్ఎం సర్దార్ ఉన్నాడు మేడం, మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఈ పాట అందరి కోసం మేడం, ధన్యవాదాలు మేడం.
0: మీకు కూడా ధన్యవాదాలు అండి. మీరు అడిగిన వారందరికీ సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రూరు పాడు మేడం. నా పేరు బండార్ శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: అయినా మేడం,
0: రామానాయుడు గారి జయంతి.
1: అవునవును.
0: మరి ఆయన మూవీస్ చూసారా మీరు?
1: అన్ని సినిమాలు చూసిన ఆయన తీసిన అన్ని, రాముడు భీముడు కాడి నుంచి మొత్తం ప్రేమల గారు. ఫస్ట్ రాముడు భీముడు ఫస్ట్ ఆయన చెట్టు ఇత్తనం నాటడం.
0: అవునండి, అవును.

0: ఆ నుంచి మధ్యలో కొన్ని సినిమాలు తీసేసి ఫ్లాప్ అయిపోయి మళ్ళా ప్రేమనగర్ లో నిలబెట్టిండు. ఆ ప్రేమనగర్ కానీ ఇంకా వెనక్కి దిగుతు బాగానే వచ్చేసింది.
1: మరి మీకే మూవీ అంటే ఇష్టం అందులో?
0: నాకు దేవత సినిమా సోమన్ బాబు.
1: ఓహో,
0: వెళ్ళుకొచ్చి గోదారమ్మ అనే పాట ఉంది మేడం.
1: ఓకే అండి.
0: మా మిత్రుడు బండా తిరుమూర్తులు గుప్తా గారికి, పాలెం పోలయ్య గారికి, మా బామర్ది సోమనాథ జనార్దన్ గారికి మేడం.
1: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సత్యాన్ని, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: ఎలా ఉన్నారండి, బాగున్నారా?
1: నేను బాగున్నాను, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: ఎప్పుడు అందరూ బాగుండాలండి, అందరూ హ్యాపీగా ఉండాలి.
0: అవునండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నానండి, విన్నాను.
0: రామానాయుడు గారి జయంతి.
1: అవునండి, అవును.
0: మరి ఆయన నిర్మాతగా చేసిన సినిమాల్లో మీకే సినిమా అంటే ఇష్టం?
1: ద లెజెండరీ ప్రొడ్యూసర్ అండి ఆయన, ప్రతి సినిమా హిట్టే కదండి ఆయనది.
0: అవునండి, అవును.
1: ఆయన సినిమాలు ఏ ఇష్టం అంటే చాలా ఉన్నాయండి, నాకు తెలుసుందిగా.
0: మరి ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి ఈరోజు?
1: ఈరోజు వచ్చేసి నాగార్జునది ఉంటానే ఉంటానే నీకు ఏనాడు రాస్తున్నదని.
0: అదే సోగ్గాడే చిన్ననాయన,
1: సోగ్గాడు చిన్న నుంచి ఏనాడు రాస్తున్నది కనుక తోడయ్యవన్న సాంగ్ ఉంటుంది కదండి.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మొత్తం విష్ణు ఎఫ్ఎం అంటున్నా వాళ్ళందరికండి, శ్రోతులకి, ఆర్జీస్కి, మొత్తం అందరికీ హాయ్ చెప్పండి.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హాయ్ కీర్తి.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నేను తనూజ మాట్లాడుతున్నానండి, జంగారెడ్డిగూడెం నుంచి.
0: ఓకే అండి, తనూజ గారు ఎలా ఉన్నారండి?
1: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: నేను మీ వాయిస్ చాలా పెద్ద ఫ్యాన్ అండి.
0: అవునా అండి, నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నానండి.
0: ఈరోజు రామానాయుడు గారి జయంతి అండి.
1: అవునండి, చెప్పారు కదా.
0: ఆయన నిర్మాతగా చేసిన చాలా మూవీస్ హిట్ అండి. మరి మీరు ఆయన మూవీస్ చూసారా?
1: నేను చూడలేదండి, కానీ విన్నాను, ఆయన పేరు అంతే తెలుసు.
0: ఓకే అండి. మరి మీ జంగారెడ్డిగూడెంలో ఎండలు ఎలా ఉంటున్నాయి?
1: మామూలుగా లేవండి, చాలా ఎక్కువగా ఉంటున్నాయి అసలు.
0: అవునండి, ఇక్కడ భీమవరంలో కూడా అంతే.
1: అవునండి.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: వినాలనుకుంటున్నానండి.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా
1: కీర్తికి డెడికేట్ చేస్తున్నానండి.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: భీమవరంలో మా సిస్టర్ చదువుతున్నానండి, కీర్తి.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన మీ సిస్టర్కి సాంగ్ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. మరి ఈరోజు మన కాలర్స్తో మంచి మంచిగా మాట్లాడేశాం, అలాగే మంచి సాంగ్స్ కూడా వినేశాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మస్త్ టైంపాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు.

0: 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సింథటిక్ వద్దు, టైట్ ఫిట్ వద్దు.
3: వేసవి అంటేని కాటన్ ముద్దు.
2: లేత రంగుల డ్రెస్సులు, చల్లగా ఉండే మనసులు.
3: గాలి ఆడేలా, హాయిగా ఉండేలా.
2: మీ ఫ్యాషన్ ని మార్చుకోండి, ఎండని తరిమి కొట్టండి.
3: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.

0: ఇన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్
1: డాక్టర్ సింధు నారాయణ ఎంబీబీఎస్ ఎండి డిబిఎల్ చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర డిఎన్బి ఆర్థో ఎంఎన్ఎంఎస్ ఎఫ్ఐఎస్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లక్కీ డ్రాలు కారు గెలుచుకున్నారని ఫోన్ వచ్చిందా? ప్రాసెసింగ్ ఫీజు కట్టమంటున్నారా? అది కారు కాదు, మిమ్మల్ని ఉంచే ప్లాన్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
1: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
2: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి.
1: చల్లని

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఈ ఏడాది సంక్రాంతికి మణశంకర్ వరప్రసాద్ గారు చిత్రంతో విజయాన్ని అందుకున్నారు దర్శకుడు అనిల్ రావపూడి. మరోసారి సంక్రాంతి లక్ష్యంగా సినిమాను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వెంకటేష్, నందమూరి కళ్యాణరామ్ కీలక పాత్రల్లో ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీని ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. తన స్వగ్రామం బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం చిలుకూరివారిపాలెంలో గురువారం శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో పండితుల నేతృత్వంలో నూతన మూవీ స్క్రిప్ట్నకు పూజలు చేయించారు అనిల్ రావపూడి. జూలై లేదా ఆగస్ట్ నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ కుమార్ను ఎంపిక చేశారు. తను రూపొందిస్తున్న కథల్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సంగీత దర్శకుల్ని మారుస్తుంటారు అనిల్ రావపూడి. ఈసారి జీవి ప్రకాష్ కుమార్కు స్వరాల బాధ్యతను అప్పచెప్పారు. కథనం పరంగాను ఈ సినిమా మరింత ప్రత్యేకంగా ఉండేలా అనిల్ రావపూడి రచన చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణరామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. శక్తివంతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఉంటారు తమిళ హీరో ధనుష్. ప్రస్తుతం ఆయన డైరెక్టర్గాను నటుడిగాను పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయినా ఆయన ఖాతాలో మరో చిత్రం చేరినట్లు తెలుస్తోంది. శౌర్యం, శంఖం, దరువు, కంగువ లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన తమిళ డైరెక్టర్ శివతో ధనుష్ ఓ చిత్రం కోసం చేతులు కలిపినట్టు తెలుస్తోంది. యాక్షన్, భావోద్వేగ కలిసిన ఒక మాస్ విలేజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని ధనుష్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. మళ్ళీ విజయాల బాట పట్టారు హీరో సూర్య. తమిళంలో కరుప్పుగా, తెలుగులో వీరభద్రుడిగా ఇటీవలే ప్రేక్షకుల్ని అలరించిన ఆయన విజయోత్సాహంలో ఉన్నారు. మళ్ళీ ఆగస్టులో విశ్వనాథన్ సన్స్ సినిమాతో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇక ఆయన దృష్టంతా తదుపరి చేయనున్న కొత్త సినిమాపైనే ఉంది. తనతో గతంలో జై భీమ్ సినిమాని తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్కు తదుపరి సినిమా బాధ్యతని అప్పచెప్పినట్లు సమాచారం. ఇప్పుడు ఆ సినిమా స్క్రిప్ట్ పనులే జరుగుతున్నాయని, అదొక నిజ జీవిత కథతో రూపొందుతుందని తెలుస్తుంది. ఓ ప్రముఖ వైద్యుడి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా అని సూర్య వైద్యుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. బయోపిక్ సినిమాల్లో నటించడం సూర్యకేమీ కొత్త కాదు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు బయోపిక్లుగా రూపొందినవే. ఆ తరహా కథలపై సూర్య గొప్ప ప్రభావం చూపిస్తూ ఉంటారు. తెలుగు తెరపై మాస్ ఫ్యాక్షన్ కథలకైనా, స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాలకైనా చిరునామాలా నిలుస్తుంటారు హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన గతంలో వీరసింహారెడ్డిగా శక్తివంతమైన ఫ్యాక్షన్ పాత్రలో చూపించి మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇప్పుడు ఇద్దరి కలయికలోనే కొత్తగా మరో సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కోసం ఇంతవరకు ఎవరు ఊహించని రీతిలో బాలకృష్ణని సరికొత్తగా పరిచయం చేస్తానంటున్నారు డైరెక్టర్ గోపీచంద్.

దీనికి తగ్గట్లే ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్యను శక్తివంతమైన గ్యాంగ్స్టర్ పాత్రలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న కొత్త షెడ్యూల్లో ఈ పాత్ర నేపథ్యంగా వచ్చే సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య మరో కోణంలోనూ అలరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్

0: ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును.
1: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. బండెడు అన్నం తిని కుండెడు రక్తం తాగే రాక్షసుడు గురించి ఎప్పుడైనా విన్నావా అంటూ రౌడీ జనార్దన సినిమాతో ఓ అదిరే యాక్షన్ డ్రామాని చూపించేందుకు సిద్ధమవుతున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రవికిరణ్ కోల తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదొక రూరల్ రా రస్టిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతోంది. దీంట్లో విజయ్ టైటిల్కి తగ్గట్టుగానే శక్తివంతమైన మాస్ రౌడీగా కనువిందు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో తెరపైకి రానుంది. హీరో నాని ప్రస్తుతం ది ప్యారడైస్తో జడల్గా హడలెత్తించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ఆయన అనగారిన తన జాతి కోసం పోరాడే వైల్డ్ గ్యాంగ్స్టర్గా అలరించనున్న సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత ఆయన సుజిత్తో చేయనున్న బ్లడీ రోమియో కోసం కూడా మరోసారి ఇదే తరహా పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ స్టైలిష్ యాక్షన్ డ్రామాలో తను శక్తివంతమైన గ్యాంగ్స్టర్గానే కనిపించనున్నట్లు ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్స్తో స్పష్టత చేశారు. మరి ఈ రెండు యాక్షన్ చిత్రాలతో నాని బాక్సాఫీస్ బరిలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తారో చూడాలంటే ఇంకొన్నాళ్ళు వేచి ఉండక తప్పదు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సమయం 12:00.
1: బాలుడు వచ్చాడు, సేగలు పుట్టిస్తున్నాడు.
0: పని ఉంటే 6 దాటాక, లేదంటే 8 లోపే.
1: మధ్యాహ్నం పూట ఇంటి పట్టునే ఉండండి,
0: రేడియో వింటూ రిలాక్స్ అవ్వండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. దూతా వెబ్ సిరీస్తో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న నటుడు నాగ చైతన్య. ఇప్పుడు ఈ హిట్ సిరీస్కు సీక్వెల్ సిద్ధమవుతుంది. నేడు పూజా కార్యక్రమాలతో జరగ్గా నాగార్జున క్లాప్ కొట్టి దీన్ని ప్రారంభించారు. ఈ సీక్వెల్కు నాగ చైతన్య నిర్మాతగా వ్యవహరించనుండడం విశేషం. దూతా సెకండ్ చాప్టర్లో ప్రొడ్యూసర్గా నా తొలి అడుగు అంటూ నాగ చైతన్య ఫోటోలు షేర్ చేసుకున్నారు. మరోసారి మ్యాజిక్ చూడడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన దూత 2023 December 1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై 10 రికార్డులు సొంతం చేసుకుంది. ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్లో జర్నలిస్ట్ సాగర్ వర్మ అవధూరిగా నాగ చైతన్య ఆకట్టుకున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యొక్క KGF సలా చిత్రాలు చూసిన వారికి ఆయన కథా ప్రపంచాలు ఎలా ఉంటాయి, అందులో హీరో హీరోయిన్లు ఏ తరహా పాత్రల్లో కనిపిస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన అదే పంతా నుంచి తీసుకొస్తున్న మరో ఎపిక్ యాక్షన్ డ్రామానే డ్రాగన్. NTR హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. KGF లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలోని గ్యాంగ్స్టర్ డ్రామాని, సలార్లో రెండు చీకటి సామ్రాజ్యాల మధ్య యుద్ధాన్ని చూపించి మెప్పించిన ప్రశాంత్ ఈసారి ఓపియం ట్రేడింగ్ మధ్యన సాగే పవర్ఫుల్ యాక్షన్ డ్రామాని పరిచయం చేయనున్నారు. ఈ కథలో అందరూ విలన్లే అంటూ తారక్ ని కూడా లూగర్ అనే శక్తివంతమైన విలన్ ఛాయలున్న పాత్రగానే పరిచయం చేయడం అందరిలో ఆసక్తి రేకెత్తించింది. మరి ఈసారి NTR పండించే విలనిజం ఎలా ఉండనుంది? ఆయన చేసే యాక్షన్ హంగామా ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పిస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ 11 దాకా వేచి ఉండక తప్పదు. విన్నారు కదా లిజనర్స్, మరి ఇది ఇవాల్టి టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త సినిమాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్ మ్యాజే సౌమ్య.
4: పోసిన సెట్టు సేవ పేరు పెట్టిన గోండు జాతిని తోమాట.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు,
2: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు, ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
1: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
2: తాటి ముంజలు, ఆరోగ్యం యొక్క ఖజానాలు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

సైబర్ నేరగాళ్లు స్మార్ట్ కావచ్చు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహనే అసలైన రక్షణ. మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు తీన్ మార్ విత్ యువర్ రాజు సాత్విక. లిజనర్స్, మరి వాళ్ళ మీకోసం తెలుగు హిందీ తమిళ నుండి సుప్రీత్ సాంగ్స్ అయితే ప్లే చేయడానికి మీ ముందుకైతే వచ్చేసాం. మరి ఆ సాంగ్స్ వినే ముందు వచ్చే షో బ్రేక్.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: After a short break, welcome back to Teen Mar. Listeners, మరి వాళ్ళ మనం వినబోతున్న ఫస్ట్ సాంగ్ రామ్ లీలా మూవీ నుండి రామ్.

0: చెబుతున్నాను. మరి ఈ పాటకు సంజీవ్ లీలా బన్సాలి గారు సంగీతం అందించగా సిద్ధార్థ్ ఇంకా గరిమా రచించారు. మరి భూమి త్రివేది గారు పాడిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చెబుతున్నాం. ఎంజాయ్.
1: ખૂબ ખૂબ આભાર. આપણા ગુજરાતમાં હાલોલ અને એની આગળ બહુ જ નામનું ગામ છે, ત્યાં મજૂર વર્ગ બહુ છે. તો મને એક ગીતની ફરમાઈશ કરી હતી અને ત્યાં કઈ થાકીને લોકો સાંજે મોજું કરતા હોય.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మనం వినబోతున్న నెక్స్ట్ సాంగ్ సినిమా చూపిస్తాం. మా మూవీ నుండి ఏ క్షణం ఆమెను చూశాను, ఆ క్షణం మనసు ఇచ్చేసాను, అక్షరాలన్నీ మరిచాను, లక్ష సార్లైనా తలిచాను. మరి ఈ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. మరి ఈ పాటను భాస్కర భట్ల గారు రచించగా దినకర్ గారు పాడారు. మరి శేఖర్ చంద్ర గారు సంగీతం అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నా. వినియానంది

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వర్క్ ఫ్రం హోమ్, రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చే వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.
2: ఒక మంచి సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్? ఇప్పుడు మీకోసం ఒక సూపర్ తమిళ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. లిజనర్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మనం వినబోయే నెక్స్ట్ సాంగ్ ఎయిర్ లిఫ్ట్ మూవీ నుండి సోచన సఖే సాంగ్. మరి ఈ పాటకు అమర్ మాలిక్ గారు సంగీతం అందించగా కుమార్ గారు రచించారు. మరి అరిజిత్ సింగ్ ఇంకా తులసి కుమార్ గారు పాడిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నా, మినీ ఆనందించండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మనం వినబోతున్న నెక్స్ట్ సాంగ్ ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుండి. నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెని నిశ్వాస వెచ్చని చలి మంటై దూరమే కాలిని అని సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. మరి ఈ పాటకు ప్రవీణ్ లక్కరాజు గారు సంగీతం అందించగా శ్రీమణి గారు రచించారు. మరి స్పీకర్ అగస్తి ఇంకా శ్రీచరణ్ పాడిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. నిజమైతేనే ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మంచి సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఇంకొక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నా, విని ఆనందించండి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemkulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemkulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: ఇప్పుడు మనం వినబోతున్న నెక్స్ట్ సాంగ్ దిల్ ధడక్నే దో మూవీ నుండి గల్లన్ గుడి అండ్ సాంగ్. మరి ఈ పాటను జావేద్ అక్తర్ గారు రచించడం, శంకర్ ఎహ్సాన్ లాయ్ గారు సంగీతం అందించారు. మరి సుఖ్విందర్ సింగ్ ఇంకా యశితా శర్మ పాడిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. ప్లీజ్ లిసన్ అండ్ ఎంజాయ్.

0: 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. మీ కంప్యూటర్ లేదా మొబైల్ సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అప్డేట్స్ మీ డివైస్ కు రక్షణ కవచాలు.
1: ఒక మంచి సాంగ్ అయితే విన్నేశారు కదా లిజనర్స్. మనం ఇప్పుడు వినబోతున్న నెక్స్ట్ సాంగ్ బాజీరావు మస్తానీ మూవీ నుండి, బజనేది దడక దడక దొల్లతాష తడక తడక బందారా జిడక జిడక మల్లహారి కడక తడక బడకశాలి చటక మటక ఫటకశాలి దుష్మన్ కొద్దే కొద్దో ఫట్ లావ్లీ ప్రశాంత్ గారు రచించగా విశాల్ దద్లాని గారు పాడారు. మరి సంజయ్ లీలా బన్సాలి గారు సంగీతం అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నా. మినీ ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మీకోసం ఇంకొక సూపర్ తమిళ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. లిజనర్స్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మనం వినబోతున్న నెక్స్ట్ సాంగ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ నుండి. 100 స్పీడ్లో వస్తున్నా దంద నీకునే తెస్తున్నా గుండె బ్యాండ్ బాజ క్రేజీ సందల్లోన నిన్ను చందమామ లాంటి నిన్ను పెళ్లి చేసుకున్న ఈ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. మరి ఈ పాటకు సంజయ్ చంద్ర గారు సంగీతం అందించగా ధనంజయ్ ఇంకా స్పీకర్ పాడారు. మరి రామజోగేశ్వర్ శాస్త్రి గారు రచించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. నిజ్ నిటనే ఎంజాయ్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
0: ఆరు దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
1: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
0: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
3: ఓకే లిజనర్స్, మరి ఇవాళ మేము మీకోసం ప్లే చేసిన అన్ని సాంగ్స్ మీకైతే నచ్చినాయని అనుకుంటున్నాము. తిరిగి ప్రసారం అయ్యే తిన్మార్లో ఇంకా మంచి సాంగ్స్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంటే దాన్ని స్టే చేయండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే సాత్వికం.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.